పాండిత్యమున చాల ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి సంగీతం సాహిత్యం

0: ಕಾಪಾಡ ಬಾಧ್ಯತಂತಯು ಮೀದೆ ಬಾಲಿಕಲಾರ.
1: This is the motherland that has given birth to noble souls who are reputed all over the world. This is the country that has driven out all the foreign rulers and attained freedom. This is the center of literature, the fine arts and the music. This is the place of painting and sculpture. It is the responsibility of boys and girls to uphold the pristine glory of this Bharat, the sacred land.
0: Boys and girls.
1: Boys.
0: పాశ్చాత్య వీరుల పారద్రోలించియు.
1: The foreign rulers are driven out of this country.
0: భారతదేశమునందు ఎన్ని విధములైనటువంటి కళలతోనో కూడినటువంటి ఈ విద్యా విధానము ఈనాడు అనేక విధములైనటువంటి యొక్క శక్తిహీనమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉన్నది.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ భారత్ దేర్ ఎగ్జిస్టెడ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఎన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దట్ ఎయిమ్డ్ ఎట్ ఆల్ రౌండెడ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. టుడే ఇట్ హెస్ బికమ్ వీక్ అండ్ లాస్ట్ ఇట్స్ స్ట్రెంగ్త్.
0: సృష్టి యొక్క విద్యా విధానము కేవలము డిగ్రీల యొక్క విలువను మాత్రమే చేర్చుకుంటున్నది.
1: The education system attaches value to the degrees.
0: ee pattam nandukoni pottam nimpukune nimittama ee degreelu.
1: Are the degrees meant to earn your daily bread?
0: Leka samajam yokka samasyalanu pariharamu gaavinche nimittama ee degreelu.
1: Are the degrees given to you to suggest to come forward with solutions for the problems confronting this country?
0: పొందే నిమిత్తమా ఈ డిగ్రీలు?
1: Are the degrees meant to acquire wisdom?
0: ఈ విధమైనటువంటి విచారణను విద్యార్థులు కాని విద్యాధికారులు కాని విద్యార్థుల తల్లిదండ్రులు కాని ఎవ్వరూ విచారించటం లేదు.
1: This kind of inquiry of the objectives of the education is not made by students, authorities and parents.
0: సమాజమునకు కాని దేశమునకు కాని ఉపకారం కాని ఉపయోగం కాని లేని విద్యలు విద్యలవుతాయా?
1: Can you call it education if it is futile and useless for the welfare of the society and the country?
0: ఈనాటి విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం కూడాను లక్షలాది గ్రాడ్యుయేట్స్ తయారు చేసి ఈ ప్రపంచం పైన వదిలిపెడుతున్నాయి ఈ విద్యా సంస్థలు.
1: ఎడ్యుకేషన్ institutions send out lakhs and lakhs of graduates and release them to the world.
0: Veeri bhavishyattu emiti?
1: What about their future?
0: Ee vidyavidhanam yokka gamyam emiti?
1: What is the goal of the education?
0: Ee chadavu yokka saram emiti?
1: What is the essence of education?
0: Ee vidhamainatundi prashnalu manu vesukunnappudu ee naati vidyavidhanam kevalam oka yantrikanga jarugutundadi.
1: When we put these questions, we will understand that education has become more or less mechanical.
0: ee naati vidyalalo saujanyam kaani sausheelyam kaani sampradayam kaani ee maatram kodanu kanipinchutaledu.
1: In the modern education, there's not even a trace of character, understanding and integration and tradition.
0: Vidya kevalamu swartha saprayojanal nimittamai దీనిని అనుభవిస్తున్నారే కాని సమాజం యొక్క సంక్షేమ నిమిత్తమై ఏమాత్రమూ దీనిని ప్రవేశపెట్టడం లేదు.
1: They make use of their education for selfishness and self-interest and not for the progress of the society.
0: ఈ భారతదేశమునందు 200 విశ్వవిద్యాలయములు ఉన్నవి.
1: In this country there are 200 universities.
0: 90,000 కళాశాలలు ఉన్నవి.
1: There are 90,000 colleges.
0: 1,00,000 విద్యార్థులు డిగ్రీ క్లాసుల్లో విద్యను అభ్యసిస్తున్నారు.
1: 1 crore స్టూడెంట్స్ ది స్టడీ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్.
0: వీటి యొక్క విధానం ఏమిటి? వీటి యొక్క పరిహారం ఏమిటి, వీటి యొక్క ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఎవరు నిర్ణయించుకోలేకపోతున్నారు.
1: Nobody is able to understand and find out the solution and the procedure, the aim of this education.
0: ప్రతి సంవత్సరము ఇంతమంది విద్యార్థులను గ్రాడ్యుయేట్స్ గా చేసి ప్రపంచమును వదిలిపెట్టుంటే ఈ ప్రపంచం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అది కూడా ఎవరు విచారం చేయటం లేదు.
1: When lakhs and lakhs of graduates come out to the educational institutions, what will happen to their future?
0: ఇది కేవలం విద్యా సంస్థలుగా మనకు కనిపించటం లేదు.
1: They don't appear to be educational institutions.
0: కేవలము ఒక డిగ్రీని అందించేటువంటి ఒక వర్క్ షాప్ వలె కనిపిస్తున్నాయి.
1: They all look like a workshop that give degrees.
0: కానీ వీరి భవిష్యత్తును ఎవ్వరు కూడాను ఏమాత్రం యోచించటం లేదు.
1: Nobody is bothered about the future.
0: ఈనాటి ప్రభుత్వం కూడాను విద్యా సంఖ్యలను పెంచుతున్నది కానీ విద్యా విధానాన్ని సక్రమమైన మార్గంలో తీర్చిదిద్దడం లేదు.
1: ఇన్ ద గవర్నమెంట్ ఆల్సో థింక్స్ ఆఫ్ ది ఇంప్రూవ్మెంట్ ఇంక్రీజ్ ఇన్ నంబర్ బట్ ఇట్ డజంట్ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఎక్కడ చూసినప్పటికీ విద్యా సంస్థలు పుట్టగొడుగుల వలె పుట్టుతూ వస్తున్నాయి.
1: Everywhere you find educational institutions coming up like mushrooms.
0: ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా కూడాను అనేక సంస్థలు కూడాను జరుగుతున్నాయి.
1: Many institutions are started even without the permission of the government.
0: అందరూ చదివిన వారి వలె కనిపిస్తున్నారు.
1: All appear to be well known in the subject.
0: కానీ చదువు అంటే ఏమిటో ఎవరికి తెలియటం లేదు.
1: But no one knows what education is.
0: అందరూ విద్యావంతులే.
1: All are educated.
0: విద్య అంటే ఏమిటో తెలియటం లేదు.
1: They don't know what vidya education is.
0: విద్య ఏది జ్ఞానమును బోధించును అదియే విద్య.
1: విద్య is that which confers wisdom.
0: ఎట్టి జ్ఞానమును,
1: what
0: భౌతిక జ్ఞానమా లేక లోక జ్ఞానమా,
1: is it physical or worldly knowledge,
0: ప్రాకృత జ్ఞానమా
1: or worldly
0: పరాత్మ జ్ఞానమా, బ్రహ్మ జ్ఞానమా, ఆత్మ జ్ఞానమా,
1: is it physical knowledge or worldly knowledge or the spiritual knowledge or the knowledge of the spirit or the soul?
0: ఇక్కడ bookish knowledge ఒకటి మాత్రమే మనకు కనిపిస్తున్నాయి, ఇంకా ఏ knowledge లు కూడా మనకు కనిపించడలేదు.
1: And here we find only bookish knowledge, nothing else.
0: ఇలాంటి పరిస్థితిని యందు ఈ విద్య యొక్క విలువ ఏ విధంగా మనం నిర్ణయించేకవుతుంది?
1: And then how do you decide, estimate the value of the education?
0: ఫలములేని వృక్షము వలె,
1: a tree without a fruit,
0: రసములేని ఫలము వలె,
1: a fruit without the juice,
0: తెలివిలేని మృగము వలె,
1: an animal without intelligence,
0: ఇట్టి ఏమి ప్రయోజనం?
1: What is the use?
0: ఫలమెరుగను బ్రతికినావు,
1: you live here only to know the use of its life.
0: ఫలమెరుగక మరణించిన నీ వెరిగినది ఏమన్నా?
1: Without realizing the objective of life, what is the fun of living?
0: ఇంక ఏమిటి నీవు తెలుసుకున్నటువంటి విద్య?
1: What is that you have known?
0: ఫల నిమిత్తమై నీ విద్యను అభ్యసిస్తున్నావు.
1: You study with a purpose.
0: ఫలమేమిటో నీకు తెలియనప్పుడు ఈ విద్యను అభ్యసించే ప్రయోజనం ఏమిటి?
1: When you don't achieve the very purpose, what is the use of studying?
0: ఈనాటి విద్యను నేను, నేటి విద్యలు తెలివితేటలనే పెంచే కొంచెమైన గుణము పెంచబోదు.
1: The modern education will help you more and more to be more and intelligent, but it will not improve your character.
0: Quoting

0: with all forms of knowledge, without character. What is the use of it? What is the value of that education?
1: ఈ తెలివితేటలు దేని నిమిత్తమే మనకు అవసరం వస్తాయి?
0: Why do you need this intelligence?
1: ఇవి పరులను వంచే నిమిత్తము,
0: to cheat others,
1: స్వార్థాన్ని పోషించుకునే నిమిత్తము,
0: to sustain your selfishness,
1: స్వప్రయోజనాన్ని అనుభవించే నిమిత్తము,
0: to experience self-interest.
1: ఇవి ఉపయోగిస్తున్నాయి కాని దేశమునకు కాని సమాజమునకు కాని తన యొక్క విద్యా విధానం ఏమాత్రం కూడాను అనుకూలపడటం లేదు.
0: The education system helps you to serve your own personal needs and selfish interests. It doesn't help anyway the progress of the country.
1: ఉపయోగపడనటువంటి జీవి విద్యలు ఇది ఉపయోగపడేటువంటివి ఏమాత్రము కాదు.
0: This type of education will not help you. It is useless.
1: ఈనాటి మానవత్వములో ఈ తెలివితేటలు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాయి?
0: How do you find intelligence today?
1: దుర్బుద్ధుల తలలున్నా దూరులు విను చెవులున్నా పొంచి చూచు మనసున్నా పంచల విను గుణమున్నా వంచ

0: If the heads carry wicked thoughts, maneuvering and manipulation, and ears always entertained to listen to rumor and scandals, if the mind thinks of evil of others, well, there is no use of this education. It cannot continue any longer.
1: Sangha samskaramam tayu ganga galase. Sangha samskaramam tayu ganga galase. Manishi truptulu tanaveru manyamaye.
0: The entire culture of the society has gone into the drain and all the goodness is lost.
1: Manavattamulo undeyatundi manchi anta kudanu nirmoolamaipothundadi.
0: All the goodness in mankind is totally destroyed.
1: Neti vidyarthula bratuku ee paatidaye.
0: This is the sort of life of modern students.
1: ఈనాటి విద్యార్థుల బ్రతుకంతా కూడాను కేవలము మంచి ఉపయోగం అనేటువంటి ఒక పదములతో ఏమాత్రం కూడాను తాను అనుభవించటం లేదు.
0: మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ దట్ ఇస్ రియల్లీ యూస్ఫుల్ టు దెమ్.
1: సమాజమునకు శక్తిహీనమైనటువంటి వారులకు సహాయపడవలసినటువంటి ఈ విద్యార్థులు ఈనాడు అనేక సమస్యల చేత సమాజమునకు అనేక తొందరలు కల్పిస్తూ ఉంటున్నారు.
0: Students who are supposed to help the weak and the downtrodden in the society are put in utter confusion and are helpless.
1: ఇది విద్యార్థి యొక్క దోషం కాదు.
0: It's nothing wrong with the student.
1: విద్యా విధానం యొక్క దోషమే.
0: The mistake lies with the education system.
1: ఈ విద్యా విధానమును మార్చే నిమిత్తమై అనేక కమిటీలు వేస్తూ వచ్చింది ప్రభుత్వము.
0: Government appointed many committees from time to time to bring changes in the education system.
1: మొరార్జీ దేశాయి కాలం నుంచి
0: రైట్ ఫ్రమ్ ది టైమ్స్ ఆఫ్ మొరార్జీ దేశాయి
1: నేటి వరకు కూడాను ఇంకా కమిటీలు వేస్తూనే ఉంటున్నాయి.
0: డౌన్ దిస్ డే వి కమ్ అక్రాస్ మెనీ కమిటీస్.
1: కానీ ఈ కమిటీలు ఏం చేశాయో ఏదాన్ని నిర్ణయం చేశాయో ఎవరికి ఇంకా తెలియటం లేదు.
0: బట్ నో వన్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ద డెసిషన్స్ అండ్ ద రిజల్యూషన్స్ ఆఫ్ దిస్ కమిటీ.
1: కమిటీల యొక్క ఉపయోగం ఏమిటి? కంఫర్ట్ టీ.
0: వాట్ హ్యాపెన్స్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ కమిటీ? దే కంఫర్ట్ టీ.
1: అనేక కమిటీలు వేస్తూ వచ్చింది ప్రభుత్వము.
0: గవర్నమెంట్ అపాయింటెడ్ మెనీ కమిటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు బ్రింగ్ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్.

0: విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టి ఎందుంచుకొని పవిత్రమైనటువంటి యొక్క భారత పౌరులుగా రాణించాలనేటువంటి ఉద్దేశము ఎవ్వరి ఎందుకూడను కనిపించడం లేదు.
1: నో వన్ ఎంటర్టైన్స్ ఎనీ థాట్ కన్సర్నింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద స్టూడెంట్స్, మౌల్డింగ్ ద స్టూడెంట్స్ ఆస్ ద ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క పౌరులుగా మీరు రాణించాలి.
1: You should shine as ideal citizens.
0: Uttama aadarshamuga kavalsinatundi vidyarthulu ee naadu uttama aashalaku paladeertunnaru.
1: Instead of molding yourselves as noble ideal students, you entertain desire.
0: Aashalu kaadu manaku pradhanamainatundi aashayalu manaku avasaram.
1: It's not the desire, it's the ideal that's more important.
0: Uttama chintanato jeevinchavalsinatundi vidyarthulu ఈనాడు సంకుచితమైన భావముతో సంచరిస్తూ ఉంటున్నారు.
1: స్టూడెంట్స్ హూ షుడ్ లివ్ విత్ ఆల్ నోబుల్ థాట్స్ దే ఎంటర్టైన్ నారో థాట్స్.
0: విద్యార్థులు ఎందుకూడను మానవత్వం అనేది ఏమిటో వారికి అర్థం లేకుండా తెలిసిపోయకుండా పోతుండదు.
1: స్టూడెంట్స్ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ది హ్యూమన్ క్వాలిటీ ఈజ్.
0: నేను మానవుడు మానవుడిని మాత్రం చెప్పుకుంటున్నాడు కానీ మానవ అంటే ఏమిటి దీని అర్థం అనేది కూడాను వాడికి తెలియటం లేదు.
1: హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ as a human being manava without knowing the meaning.
0: The proper study of mankind is man ani anaga trigunamulu yokka ekatvame manasu vaaku kriyalu yokka ekatvame manavattam anetundi satyanni ee naadu prabodhinchali.
1: The human value lies in the unity, the harmony between thought, word and deed.
0: Kani ee naati ee ekatvam anetundi bhavamu bhinnatvanga roopondindi.
1: This sort of harmony is lost. We find disharmony.
0: ee bhinnattam chetane bhinna bhinnamainatundi badalaku gui avutunnaru manavudu.
1: Because of diversity we are put to suffering.
0: Manaku chaduvu pradhanam kaadu.
1: It's not the studies that's more important.
0: Samskaram chaala avasaram.
1: It is the refinement, culture is more important.
0: Paschatya vidyala prabhavamadiyemo పర్ణయ సంశము పర్ణమయ్యే.
1: What sort of effect of the Western education today? The native culture is totally gone.
0: పాశ్చాత్య విద్యల ప్రభావమది ఏమో ఆర్య సంపదలన్నీ ఆరిపోయే.
1: The effect of Western education is such that ancient wealth and wisdom are totally gone.
0: Paschatya vidyala pramukhyam adiyemo.
1: The importance and effect of Western education is such.
0: Satya dharmamulanni samasipoye.
1: The truth and righteousness are out of picture.
0: Paschatya vidyala pramukhyatadiyemo veshabhashalayandu moju perige.
1: The effect and the impact of Western education is such that we love more, give importance to the dress and the language.
0: Maataada tappu doche.
1: It appears to be a mistake to speak in one's own mother tongue.
0: Sanga mariyada paatimpa jonku butte.
1: One doubts to observe the social courtesies.
0: Guruvulanu gauravimpanga venuka toche.
1: They go back, they think twice to respect their own teachers.
0: విద్య ప్రభావమిదింతయు విచ్చిపోయే.
1: The effect of the education is totally lost.
0: అన్ని విధాల కూడాను ఈ విద్యా విధానము విచ్ఛిన్నమైపోతుండాలి.
1: In every possible way, the education system is put to ruin.
0: దిన దినమునకును ఈ విద్యా విధానం యొక్క విలువలు క్షీణించిపోతున్నాయి.
1: Day by day, the values are declining.
0: విద్య కేవలం ఒక వ్యాపార రంగం వలె దీని ఉపయోగపెట్టుకుంటున్నారు.
1: Education is made use of like a business.
0: ఇంకా వైద్య ఇంజనీరింగ్ అనేటువంటి విద్య లోపల మరింత ఈ వ్యాపారం అధికమైపోతూ వస్తుంది.
1: దిస్ బిజినెస్ ఇస్ మోర్ అండ్ మోర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఇంజనీరింగ్.
0: లక్షలకు లక్షలకు ఖర్చు పెట్టి ఈ విద్యార్థులు ఈ డిగ్రీలు పొంది వీరు అనుభవించేటువంటి ఆనందం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.
1: యూ స్పెండ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ మనీ అండ్ యూ గెట్ డిగ్రీస్, వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుక మన మొదలు విద్యార్థులు తమ నిత్య జీవితం లోపల అవసరమయ్యేటువంటి యొక్క క్రియల్లో తాము పాల్గొనాలి.
1: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ అటెండ్ టు ది డైలీ రొటీన్ నీడెడ్ వర్క్.
0: మనలో ఉండినటువంటి యొక్క జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ ను డెవలప్ చేసుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ ది ఇన్హెరెంట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్.
0: మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ నే మనకు ప్రధానమైన ప్రమాణము.
1: ఈజ్ ది ప్రాక్టికల్ నాలెడ్జ్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే కనిపిస్తుంది.

0: Modern education is confined to textual information.
1: ఇందులో ఏ మాత్రము గంధము లేదు.
0: There is no fragrance in such knowledge.
1: ఇలాంటి విద్యల చేతనే ఈనాడు ప్రపంచంలో అనేక మంది అనేక పెడమార్గములు పట్టి తాము ఒక విధమైనటువంటి యొక్క దురభ్యాసములచే దుస్సంగములచే దుర్మార్గములచే జీవితమును వ్యర్థము గావించుకుంటున్నారు.
0: బికాస్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ ఫైండ్ టోటలీ దే ఆర్ డిస్టార్టెడ్ దే ఆర్ పర్వర్టెడ్ దే రిజార్ట్ టు బ్యాడ్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు భరతమాత పుత్రులు.
0: యు ఆర్ ది సన్స్ ఆఫ్ Motherland.
1: Bharatamata yokka pavitra samskrutini meeru gurtinchi vartinchadaniki prayatninchali.
0: You should know the sacred culture of this land and conduct yourself.
1: Meeru puttinadi Bharata desamunandu.
0: You are born in this Bharat.
1: Meeru pilchukune gali Bharatamata gali.
0: You breathe the very air of Bharat.
1: Meeru trage neerantha Bharatamata yokka neere.
0: You drink the water of this land.
1: Nee jeevinche jeevitamanta ikkudunu Bharatamata yokka sampatte.
0: The entire life is spent making use of the wealth of this country.
1: Talli jaadalanu anusarinchi పవిత్రమైన మార్గములు మీరు ప్రవేశించి సమాజమునకు సరి అయినటువంటి సేవల్లో మీరు పాల్గొనాలి.
0: యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ అండ్ రెండర్ సర్వీస్ టు ది సొసైటీ.
1: సంఘ సంస్కార నిమిత్తమై ఈ సంస్కారముల నిమిత్తమై మనము వ్యక్తి సంస్కారాన్ని పెంచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద కల్చర్ అండ్ ద రిఫైన్మెంట్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ వీ షుడ్ చేంజ్ దేర్ షుడ్ బి ట్రాన్స్ఫర్మేషన్ అట్ ది ఇండివిజువల్ లెవెల్.
1: అప్పుడే మానవత్వము సార్థకమవుతుంది.
0: దెన్ ది హ్యూమన్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: లేకుండినా ఎన్ని చదువులు చదివిన ఏమి ఫలము?
0: అదర్వైజ్ విత్ ఆల్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఆల్ ఫ్యూటైల్.
1: తన నొసట వ్రాత తప్పించ ఎవరి తరము?
0: హూ కెన్ మేక్ యూ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ?
1: చెడ్డ బుద్ధులు తమ తల చేరేనేని?
0: వెన్ వన్స్ బ్యాడ్ థాట్స్ ఆర్ దేర్ ఇన్ ద హెడ్.
1: ఎండబారును బుద్ధులు బెండుబారు.
0: ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ వుడ్ బి డ్రై అండ్ బ్యారన్.
1: కనుక మన మంచి చెడ్డలకు మన యొక్క ప్రవర్తనలే మూల కారణము.
0: అవర్ గుడ్ అండ్ బ్యాడ్ అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: చదువులో దోషము లేదు.
0: నథింగ్
1: సంస్కారంలో దోషము లేదు.
0: నథింగ్ రాంగ్ విత్ ద కల్చర్.
1: కానీ వ్యక్తి యొక్క ప్రభావంలోనే దోషం ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ లైస్ అట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్.
1: పవిత్రమైన జలము పరిశుద్ధమైన రీతిలో తెల్లగా కనిపిస్తుండాలి.
0: You find the water is crystal clear and still when it is pure.
1: కానీ తెల్లని పవిత్రమైన జలమును ఎర్రని సీసాలో పోసినప్పుడు ఆ నీరు ఎర్రగా కనిపిస్తున్నాయి.
0: When the pure water is kept in a red bottle, it looks red in color.
1: ఈ దోషం జలముదా లేక బాటిల్ దా?
0: Does the mistake lie with the water or the bottle?
1: కాదు, బాటిల్ దే దీని యొక్క దోషము.
0: The mistake lies with the bottle.
1: అదే విధంగానే పవిత్రమైనటువంటి యొక్క ఈ విద్యా విధానము చాలా సున్నితమైనటువంటిది, చాలా సుగుణవంతమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది, నిస్వార్థమైనటువంటిది.
0: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ నో డౌట్ ఈస్ హైలీ సీక్రెట్ ప్యూర్ అన్సలీడ్.
1: స్వార్థ స్వప్రయోజన మాలిన్యంతో కూడినటువంటి ఈ మనస్సు అనేటువంటి బాటల్లో ప్రవేశించేటప్పటికీ ఇది మాలిన్యంగా కనిపిస్తుండాలి.
0: It appears, it looks as if it is polluted because of selfishness and self-interest.
1: కనుకనే మొట్టమొదట మానవుని యొక్క మనసును పరిశుద్ధం కావించుకోవాలి.
0: Therefore, in the first instance, we should purify our mind.
1: ఆ మనసు పరిశుద్ధమైనప్పుడే మన చూపులు, మన నడతలు, మన వినికిడి అన్ని కూడా పరిశుద్ధంగానే ఉంటాయి.
0: When once the mind is purified, our looks, our behavior, our conduct
1: will be pure.
0: Human life depends on the mind.
1: కేవలం మానవ జీవితం మాత్రమే కాదు, యావత్ విశ్వమే మనసుపై ఆధారపడి ఉంటుండాలి.
0: Not only human life, the entire universe depends on
1: the mind.
0: The whole world depends on the mind.
1: కనుకనే మనం మనసును మంచిగా చేసుకున్నప్పుడే మనిషి మంచివాడవుతాడు.
0: When once we make our mind good, we become good in turn.
1: మనసు వల్లనే మనిషి అని పేరు వచ్చింది.
0: It's because of manas mind we have the title manishi.
1: మనసు ఎట్టిదో మనిషి అట్టివాడే.
0: As is the mind, so is the man.
1: కనుక వీడు చెడ్డవాడంటే ఏమి? తన మనసు చెడ్డది కనుకనే వీడు చెడ్డవాడు.
0: When once we say so and so is bad, it means he has bad
1: mind. ఇతను మంచివాడనగా ఏమిటి? మనసు మంచిది కాబట్టి ఇతను మంచివాడు.
0: When once we say he is good, it means he has a good mind.
1: కనుకనే మనసు లోపల ఉన్నది మనిషి బయట చూచేటువంటిది.
0: ఇట్స్ మ్యాన్ హూ లుక్స్ అవుట్ సైడ్ బట్ ద మైండ్ ఇస్ ప్రెజెంట్.
1: ఈనాటి మానవుడు వినటం కాని చూడటం కాని అన్ని కూడాను స్వార్థ స్వప్రయోజన దృష్టితోనే చూస్తున్నాడు.
0: ఆల్ అవర్ లిసనింగ్, ఆల్ అవర్ టాకింగ్ అండ్ హియరింగ్ ఆర్ అటర్లీ సెల్ఫిష్ టుడే.
1: తన స్వార్థ నిమిత్తమై ప్రపంచాన్ని కూడా ప్రేమిస్తున్నాడు కానీ ప్రపంచ నిమిత్తమై ప్రపంచాన్ని ప్రేమించటం లేదు.
0: హీ లవ్స్ ద వరల్డ్ బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్. He doesn't love the world as such.
1: Oka vyaktini manam preminchinattuga natistuntadu kaani vyaktini preminchatam ledu tana nimittam aa vyaktini tanu preminchunnadu.
0: He pretends and acts as if he is liking loving another person.
1: Ee vidhayinaatundi parishodhanalu chakkaga sari chesinappudu soochinappudu ప్రతి దాని ఎందు కూడాను స్వార్థము స్వార్థము స్వార్థము.
0: When we investigate and explore, we'll understand selfishness in all quarters.
1: స్వార్థము ఉండవలసినది.
0: Selfishness is needed.
1: కానీ దానికి కూడాను ఒక పరిమితం ఉంటుండాలి.
0: It should be under certain limits.
1: కానీ ఈనాటి మానవుడు బయట సమాజంలో ప్రవేశించినప్పుడు విద్యార్థుల యొక్క ప్రభావము విరుద్ధమైన రీతిగా మారిపోతుండాలి.
0: When once students come out of the portals of the education institutions, enter the society, they totally change.
1: ఈ సమస్తంలో ఉండినంత వరకు కూడాను తాను ఎంతో గుణవంతుడుగా కనిపిస్తుంటాడు.
0: So long they are in the institute, they look good.
1: బయట ప్రపంచంలో ప్రవేశించేటప్పటికీ అక్కడ ఈ యొక్క మంచి అంత కూడాను పరిపూర్ణ అశుద్ధంగా మారిపోతుండాలి.
0: The moment they go out and leave the institution, they totally change.
1: కనుకనే విద్యార్థులారా, మీరు ఎక్కడ ఉండినప్పటికీ సత్సంగంలో మీరు ప్రవేశించండి.
0: స్టూడెంట్స్ యు మే బి ఎనీవేర్ జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: సద్భావములను పెంచుకోండి.
0: డెవలప్ గుడ్ థాట్స్.
1: సత్కర్మలు ఆచరించండి.
0: యాక్ట్ గుడ్.
1: సదాచారంలో మీరు బ్రతకండి.
0: అండ్ ఫాలో గుడ్ ప్రాక్టీసెస్.
1: అప్పుడే నీ మానవత్వానికి సరైనటువంటి విలువకి చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ యు విల్ హావ్ వాల్యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: ఎట్టి వారితో నీవు చేరుదువో అట్టి రూపాన్ని నీ యొక్క మనసు పొందుతుంది.
0: యాజ్ ఇస్ ద కంపెనీ యు జాయిన్ సో ఇస్ ద ఫార్మ్ యు గెట్.
1: Tell me your company, I shall tell you what you are.
0: Tell me your company, I shall tell you what you are.
1: నీవు ఎలాంటి వాడు నీ కంపెనీని పురస్కరించుకునే చెప్పవచ్చు.
0: We can decide what you are basing on the company you are in.
1: కనుక మీరు బయట చేరిన తర్వాత మంచి కంపెనీలతో మీరు చేరి మంచి మాటలు మాట్లాడి మంచి కర్మలు ఆచరించి మంచి జీవితాన్ని గడపండి.
0: Therefore, as you leave the institution, speak nicely. And involve yourself in good activities.
1: విద్యార్థులందరూ కూడా చాలా మంచివారు.
0: Students also no doubt they are good.
1: కానీ సమాజం యొక్క దోషం చేత విద్యార్థులకు మనసు మారిన్యమవుతుంది.
0: Because of the defects there in the society, your minds change.
1: భూమిపై ఉన్నటువంటి మట్టి గాలితో చేరితే గగనం వరకు ఎగురుతుంది.
0: The dust or the sand on earth will naturally will rise up because of the air. కానీ
1: ఈ యొక్క డస్ట్ కు రెక్కలు లేవు.
0: The dust has no wings.
1: నీటితో చేరితే గుంత వరకు దిగిపోతుండాలి ఈ మట్టి.
0: When once the dust is in the company of water, it goes down.
1: క్రిందికి దిగడానికి కాళ్ళు లేవు.
0: It doesn't go down because of legs.
1: పైకి ఎగరడానికి రెక్కలు లేవు.
0: Nor can it go with wings.
1: కానీ ఈ సహవాస దోషం చేతనే పైకి క్రిందికి తిరుగుతుండాలి.
0: It is only the company, the association that will make it up to rise up or go down.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించి
0: students should know this truth well.
1: అతి జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి.
0: They should be very careful and safeguard themselves.
1: ఈ విధమైనటువంటి దీనిగా కాపాడుకున్నప్పుడే దీనికి మూడు ప్రమాణములు ప్రధానమైనటువంటిగా కనిపిస్తున్నాయి.
0: When once they safeguard themselves, we have three evidence.
1: విద్య చేసేటువంటి పనులు చాలా ప్రధానం మూడే.
0: There are three important factors here.
1: సర్వలోక హితే హరతః అనగా అన్ని లోకమునకును హితమైనటువంటి దానిగా మనం జీవించాలి.
0: We should live in such a way so as to be acceptable to all the world.
1: Sarvajnana samayurtha anaga annitti endukudunu gnanam samatvanga untundali.
0: We should have the knowledge and the wisdom in all aspects of life.
1: Sarve guna samayurtha sarva gunamulu kudunu ee vidyarthi endu abhivruddhi gaanchali.
0: Students should develop all types of virtues.
1: Ee manchi gunamulu taanu nimpukunnappude
0: when once you develop virtues
1: నీ యొక్క జీవితం అంతా ఇక్కడను మంచిగా రాణిస్తుంది.
0: యువర్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
1: ఈనాటి ప్రపంచము నీకు తెలియనిది కాదు.
0: యు నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద
1: అనేక విధమైనటువంటి అశాంతితో భయభ్రాంతులతో జీవితం గడుపుతూ ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఈస్ సెంటరింగ్ రౌండ్ ద ఫియర్ అండ్ గ్రీఫ్ అండ్ టెన్షన్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద కాజ్?
1: అన్నింటికీ ఆధారంగా ఉండి ఆధారంగా ఉంటుంది మరుగుగా మనకు కనిపించకుండా ఉండేటువంటిది స్వార్థమే దీనికి మూల కారణం.
0: ఇట్ ఈస్ ది సెల్ఫిష్నెస్ విచ్ ఇస్ హిడెన్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ టెన్షన్ అండ్ ఎజిటేషన్.
1: సత్యమును విడవకూడదు.
0: నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: సత్యమే మన యొక్క జీవితము.
0: ట్రూత్ ఈజ్ అవర్ లైఫ్.
1: సత్యం త్రికాల భాగ్యము.
0: ట్రూత్ ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: మారేటువంటిది కాదు.
0: ట్రూత్ విల్ నాట్ చేంజ్.
1: ఆ సత్యమే అన్ని విధాల విజయమును చేకూర్చింపజేస్తుంది.
0: ట్రూత్ ట్రయంఫ్స్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
1: సత్యమేవ జయతి.
0: ట్రూత్ ట్రయంఫ్స్.
1: మీరు చూచి ఉంటారు నిన్న.
0: యు మస్ట్ హావ్ సీన్
1: చైనీస్ కూడాను వారి దేశము వారి కల్చరు వారి యొక్క సంస్కృతి వేరైనప్పటికీ వారు కూడా సత్యాన్ని పాటిస్తూ వచ్చారు.
0: దో చైనీస్ దే హావ్ దేర్ ఓన్ కల్చర్ దే ఆల్సో ఫాలో ద పాత్
1: సర్వ విజయములు కూడా సత్యమునే వరిస్తాయి.
0: ఆల్ విక్టరీస్ ఆర్ ఆఫ్టర్ ట్రూత్ ఓన్లీ.
1: సమస్త సంపదలు కూడా ఈ యొక్క సత్యమునే వరిస్తాయి.
0: ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ ఆల్సో డిపెండ్ ఆన్ ట్రూత్.
1: సర్వ భోగ భాగ్యములు కూడా సత్యమునే ఆశ్రయిస్తాయి.
0: ఆల్ ద ప్లెజర్ అండ్ కన్వీనియన్స్ కంఫర్ట్
1: ఇవన్నీ సత్యము నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క స్వరూపములే.
0: దీస్ ఆర్ ఆల్ ద సీక్రెట్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్విజిషన్ బేస్డ్ ఆన్ ట్రూత్.
1: ప్రహ్లాదుని యొక్క రాజ్యము పోయింది, కోల్పోయినాడు.
0: ప్రహ్లాద లాస్ట్ హిస్ కింగ్డమ్.
1: తన శక్తిని కోల్పోయినాడు.
0: హి లాస్ట్ హిస్ స్ట్రెంగ్.
1: తన బలమును కోల్పోయినాడు.
0: హి లాస్ట్ హిస్ స్ట్రెంగ్.
1: తన శౌర్యాన్ని కోల్పోయినాడు.
0: హి లాస్ట్ హిస్ వాలర్.
1: తన యశస్సును కూడా కోల్పోయినాడు.
0: హి లాస్ట్ హిస్ రెప్యుటేషన్.
1: సత్యము కూడా తనను వదిలిపెట్టిపోవడానికి ప్రయత్నించింది.
0: అట్ ద ఎండ్ ఈవెన్ ట్రూత్ వాజ్ అటెంప్టింగ్ టు లీవ్ హిమ్.
1: అప్పుడు ప్రహ్లాదుడు సత్యాన్ని పాదం పట్టి, ఎవరు పోయినా పర్వాలేదు, నాకు దుఃఖం లేదు, నీవు మాత్రం నన్ను వదిలిపోకూడదు అన్నాడు.
0: దెన్ ప్రహ్లాద ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ ట్రూత్ అండ్ సెడ్, I am not mindful whatever that may leave me, but you don't leave me anyway.
1: Satyam eppudu prahladun daggara nilichipoyenu appudu poyinatundi yasasu sampada rajyamu sarvamu kodunu venukku devichindi.
0: The moment truth decided to stay on with him, the rest of the things followed automatically, the reputation, the kingdom. So students,
1: mee yokka office yokka paristhitini puraskarinchukoni kaani leka mee factories lo industries lo puraskarinchukoni kaani అసత్యం ఆడవలసి వచ్చినప్పుడు కూడాను మీరు ఏమాత్రం కూడాను జంకు చేయక సత్యాన్ని మీరు పాటించాలి.
0: సో స్టూడెంట్స్ ఇన్ యువర్ ఆఫీసెస్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ వేర్ ఎవర్ యు మే వర్క్ ఎట్ టైమ్స్ వెన్ యూఆర్ ఫోర్స్ టు అటర్ ఎ లై నెవర్ సే దాట్ హోల్డ్ ఆన్ టు ట్రూత్
1: నడుచుకోవాలి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ధార్మిక.
1: ఏమిటి ధర్మము?
0: వాట్ ఈస్ ధర్మ?
1: అనగా నీ కాన్షియన్స్ యొక్క సత్యమే నిజమైన ధర్మము.
0: ద డిక్టేట్స్ ఆఫ్ ది కాన్షియన్స్ ఇస్ ట్రూ ధర్మ రైచస్.
1: చక్కగా విచారణ చేయి.
0: ఇన్వెస్టిగేట్ వెల్.
1: నీ కాన్షియన్స్ ఎస్ అన్నప్పుడు దాన్ని ఆచరణలో పెట్టు.
0: వెన్ యువర్ కాన్షియన్స్ ఎండోర్సెస్ ఇట్ ఫాలో
1: దట్. పురస్కరించుకుని ఏ ప్రాచీన వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చెర.
0: బేసింగ్ ఆన్ దిస్ ది ఏన్షియంట్ వేదా సేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ రైచియస్నెస్.
1: ప్రాచీన కాలమునందు శిష్యుల దగ్గరంతా విద్యను అభ్యసించి గురుకులంలో ప్రవేశించే ముందుగా శిష్యులు విద్యార్థులను చేరదీసి వారికి బోధించినటువంటి యొక్క బోధకనే దీనికి స్నాతకేతం ఉన్నారు. అనగా ఈ ఒక కాన్వకేషన్ గా భావిస్తూ వచ్చారు.
0: దిస్ ఈస్ ఫాలోడ్ ఇన్ ఏన్షియంట్ సిస్టమ్ బై ఆల్ సెయింట్స్ అండ్ సియర్స్ ఇన్ గురుకుల సెంటర్స్ ఇన్ బై వే ఆఫ్ కాన్వకేషన్.
1: మొట్టమొదట వారి బోధించే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం. నీవు సత్యమును పలుకు.
0: ఫస్ట్ యూ స్పీక్ ట్రూత్.
1: అసత్యమును పలకవద్దు.
0: నెవర్ అటర్ ఎ లై.
1: అప్పుడే నీ యొక్క జీవితము చక్కగా ప్రకాశిస్తుంది, వికసిస్తుంది.
0: దెన్ యువర్ లైఫ్ విల్ బ్లాసమ్ అండ్
1: షైన్. ఎలాంటి పరిస్థితిని ఎందైనా కూడా మానవత్వాన్ని నీ వదలకుండా చూసుకో.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ హ్యూమన్ వాల్యూ.
1: ఇది ప్రధానమైన బోధగా భావించారు.
0: దిస్ వాజ్ ద మెయిన్ టీచింగ్ ఇన్ దోస్ టైమ్.
1: గురువు అందించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి వరప్రము వరపు ఇది.
0: దిస్ ఈస్ ది మెయిన్ గిఫ్ట్ ఆఫ్ ద ప్రిసెప్టర్ టు ద డిసైపుల్.
1: దీనిని ఆనాడు కాన్వకేషన్ గా భావిస్తూ వచ్చారు.
0: దిస్ వాజ్ ది టైప్ ఆఫ్ కాన్వకేషన్ కాన్వకేషన్ స్నాతకోత్సవ ఇన్ దోస్ టైమ్స్.
1: ఆ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఈ స్నాతకోత్సవం అనేటువంటిది ఈ యొక్క కాన్వకేషన్ అనేటువంటి రూపంలో నడుస్తూ వస్తుండాలి.
0: సిన్స్ దెన్ డౌన్ దిస్ డే ద కాన్వకేషన్ ఇస్ అబ్జర్వ్డ్ బై ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: ఇది మీకు గొప్ప అవకాశము.
0: ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ.
1: పవిత్రమైనటువంటి యొక్క దినంగా మీరు విశ్వసించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ఎ సేక్రెడ్ డే.
1: సద్బోధనలు మీ హృదయంలో ప్రవేశించాలి.
0: సీ దట్ యూ లిసన్ టు గుడ్.
1: సన్మార్గం మీ యొక్క జీవితంలో ప్రవేశించాలి.
0: యూ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
1: సత్కీర్తిని మీరు ఆర్జించాలి.
0: యూ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: నేను కోరేది అది ఒక్కటే.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: మంచి పేరు తెప్పించుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెప్పించండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ టు యువర్ పేరెంట్స్.
1: మీరు చదివినటువంటి ఇన్స్టిట్యూట్ కు మంచి పేరు తెప్పించండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్ టు ది ఇన్స్టిట్యూట్ వేర్ యూ స్టడీ.
1: సహజంగా నీకు మంచి పేరు ప్రాప్తిస్తుంది.
0: దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
1: కానా మీరు చెడ్డ చేయటము గొప్పతనము కాదు.
0: నథింగ్ గ్రేట్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ ఏ రాంగ్.
1: కీటకమైన కీడు చేస్తుంది. కీడు చేయటము మానవత్వం కాదు.
0: టు డూ రాంగ్ యాక్షన్ ఇస్ నాట్ ఎ హ్యూమన్ క్వాలిటీ.
1: నీవు దేనికి నీ భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: సత్యానికి మాత్రమే నీవు భయపడు.
0: యూ షుడ్ ఫియర్.
1: నీవు భయపడడానికి నీవు పశువు కాదు.
0: యు ఆర్ నాట్ అనిమల్ టు హ్యావ్ దిస్ ఫియర్.
1: భయపెట్టడానికి నీవు మృగం కాదు.
0: you are not an animal to have this trait of fear.
1: Manishi.
0: You are a human.
1: Kaduka nenu bayapadakoodu, bayapettakoodu.
0: Therefore, I should not be afraid of anything. I should not make others fear.
1: Ee satyanni meeru gurtinchi vartinchinappude samajam kuda nu baagupadinattu avutundi.
0: When once you know this truth, you can rectify, correct the society.
1: Vidyarthulara.
0: Students.
1: Meeru matram baagupattame kaakunda, మీ స్నేహితులు, మీ మిత్రులు అనేక మంది ఉంటుంటారు. వారిని కూడాను ఈ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి వారిని కూడాను ధన్యులు చేయడానికి ప్రయత్నిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: స్టూడెంట్స్, యూ షుడ్ నాట్ ఓన్లీ బి గుడ్, యూ షుడ్ ఎంకరేజ్ యువర్ ఫ్రెండ్స్ టు ట్రెడ్ అలాంగ్ దిస్ సేక్రెడ్ పాత్ అండ్ రిడీమ్ దేర్ లైవ్స్. విత్ దీస్ వర్డ్స్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: There are many people who propagate the knowledge of the self, the knowledge of Brahman. There are many people who propagate and publicize. There are none who practice. This is the word of Sai, which is all truth.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Bharati Yuyaka Hridayamu Nirmalamainadi Nishchalamainadi.
0: The heart of Bharatiyas is pure and steady.
1: Bhagavantudu kaanatvanti vastuvu ee jagattulo ledane Bharatiyula yokka vishwasam.
0: It is the conviction of Bharatiyas that says that all are essentially divine.
1: Sarvam kaluvidam brahma.
0: Everything is divine.
1: Sarvam vishnumayam jagat.
0: The entire cosmos is divine.
1: Isha vasyam midam jagat.
0: God pervades in the entire universe.
1: Ee mahavakyamulu anantamainatundi satyanni prabodhistu vachayi.
0: These Vedic dicta convey the noble truths.
1: Itti pavitramainatundi yokka divya suktulanu divya margamulanu divya prabodhalanu ఆచరించేటువంటి వ్యక్తుడు క్రమక్రమేణా క్షీణించిపోతూ వచ్చారు.
0: Such mighty divine power and the path that takes you towards the divine and the teaching of the divinity, these are not practiced, and those that practice their number is fast declining.
1: సర్వం విష్ణుమయం జగత్తు చెప్పుచున్నారే కాని ఆ చెప్పిన పలుకులను హృదయమునందు విశ్వసించటం లేదు.
0: Though they declare that God is present everywhere, but they don't carry it in their heart, in reality and in practice.
1: సర్వం కలువిదం బ్రహ్మ. ఎక్కడ చూచినా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి వాక్యములను ఉచ్చరిస్తున్నారు మాత్రమే కాని ఆచరించటం లేదు.
0: They simply say for name's sake that God is present everywhere, but they do not realize it in practice.
1: పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతి యందు ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి యొక్క పదములు అనేకము కలవు.
0: Such noble truths are there in quite a big number as per the culture of Bharat.
1: భారతీయ సంస్కృతి అనంతమైనటువంటిది, అవ్యయమైనటువంటిది.
0: The culture of Bharat is infinite and beyond all measure.
1: కాని అట్టి దివ్యమైన భవ్యమైన సంస్కృతిని ఈనాడు వదులుకుంటూ ఉన్నారు.
0: సచ్ నోవెల్ డివైన్ కల్చర్ ఈజ్ డ్రాప్డ్ ఫర్గాటన్ బై పీపుల్ ఆఫ్ టుడే.
1: కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: మానవత్వం యొక్క దివ్యత్వాన్ని క్రమక్రమేణా దూరము గావించుకుంటున్నారు.
0: బికాస్ దే హావ్ డిస్టెన్స్డ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది లేటెంట్ డివినిటీ.
1: మానవు నుండి ఆవిర్భవించినటువంటి యొక్క మానవతా విలువను మర్చిపోతున్నారు.
0: They have forgotten the human values which are there within immanent.
1: సత్యం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: What is the origin of truth?
1: మానవు నుండి ఆవిర్భవించింది.
0: It has emanated out of man.
1: కానీ మానవు నుండి ఆవిర్భవించినటువంటి యొక్క నిత్య సత్యాన్ని ఈనాటి మానవుడు ఆచరణలో పెడుతున్నాడా?
0: Do you find any man practicing this eternal truth that has taken birth in him?
1: Bhagavantudanaga satyame.
0: God is truth.
1: Ee satyamu sarvuli endukudanu unnatvantide satyamu.
0: This truth is in everyone uniform.
1: Itti bhagavantuni tattvanni manavudu gurtinchukolaleka అనేక విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాడు.
0: మ్యాన్ ఇస్ కన్ఫ్యూజ్డ్, క్యారీడ్ అవే బై ఇమాజినేషన్, బీయింగ్ నాట్ ఏబుల్ టు నో ద డివైన్.
1: అనాది కాలం నుండి భారతీయులు చెట్టును, పుట్టను, మట్టిని ఈ విధమైనటువంటి యొక్క వస్తువులను పూజిస్తూ అనేక విధమైనటువంటి యొక్క నిర్జీవమైనటువంటి రాళ్లను కూడా పూజిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ దేర్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్ ఇన్ భారత్ వేర్ ట్రీస్ ఆర్ వర్షిప్డ్ అండ్ హిల్స్ ఆర్ వర్షిప్డ్ ద డస్ట్ ఈస్ వర్షిప్డ్ అండ్ ద లైఫ్లెస్ స్టోన్స్ ఆల్సో ఆర్ వర్షిప్డ్.
1: కానీ వారి వారి విశ్వాసం యొక్క ఫలమేది? ఈ యొక్క విశ్వాసం కారణం
0: ఇట్ ఈస్ ది రిజల్ట్ దట్ ఈస్ బోర్న్ అవుట్ ఆఫ్ దేర్ ట్రూ ఫెయిత్.
1: అనేక మంది దీనిని అపోహలకు గురి చేసి భారతీయులు కేవలము మూర్ఖులు అనియు.
0: మెనీ మిస్టేక్ దిస్ మోడ్ ఆఫ్ వర్షిప్ అండ్ కన్సిడర్ భారతీయర్స్ యాజ్ ఫూల్స్.
1: ఇది కేవలము మూర్ఖపు విశ్వాసం అనియు.
0: ఇట్ ఈస్ ఫూలిష్ ట్రెడిషన్.
1: అనేక విధమైనటువంటి ప్రచారం సలుపుతూ వచ్చారు.
0: దే గో ఆన్ షేరింగ్ దిస్ వ్యూ విత్ మెనీ.
1: కానీ ఇది సరైనటువంటి ప్రచారం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: భగవంతుడు లేనటువంటి వస్తువు ఈ జగత్తులో లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ వితౌట్ డివినిటీ.
1: అట్టి పరిస్థితి యందు మట్టిని పూజిస్తే తప్పేమి?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వాట్స్ ద రాంగ్ ఇఫ్ యు వర్షిప్?
1: చెట్టును పూజిస్తే తప్పేమి?
0: వై నాట్ యు వర్షిప్ ఎ ట్రీ?
1: రాయిని పూజిస్తే తప్పేమి?
0: వై నాట్ ఎ స్టోన్?
1: అనగా దీని యందు సర్వత్రా ఉండినటువంటి యొక్క భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ డెమోన్స్ట్రేట్స్ ద బేసిక్ ట్రూత్ దట్ గాడ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్ ఈస్ ప్రెజెంట్ ఇన్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ వర్షిప్.
1: ఇట్టి ఏకాత్మ భావమును ఈనాటి మానవుడు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: భగవద్గీత కూడాను దీనిని అనేక విధములుగా ప్రచారం చేసి ఏకాత్మతత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం అని స్థిరం చేసింది.
0: భగవద్గీత ఆల్సో రిపీటెడ్లీ స్టేటెడ్ అండ్ రీస్టేటెడ్ దట్ దిస్ వన్నెస్ ఈజ్ ద వెరీ ఫిలాసఫీ ఆఫ్ ఆత్మ ఆర్ ద డివినిటీ.
1: కానీ కొంతకాలము భారతీయుల్లో కూడా కొంతమంది ఈ ఏకాత్మతత్వాన్ని విశ్వసించలేదు.
0: But among Bharatiyas, few had no faith in this principle of oneness.
1: Brotherhood of man, fatherhood of God, annaru.
0: They said, brotherhood of man and fatherhood of God.
1: Kani, dinini kevalam visvasinchakoodadani, Bhagavad Gita khandistu vachindi.
0: Bhagavad Gita contradicted this view.
1: Ekatma bhavame satya nityamainatvanti yokkadi.
0: This oneness, the ekatma feeling, is the eternal truth.
1: Bharata desham nandu unnatundi oka ee samskruti ee desham nandu kaani ee kaalam nandu kaani kaanaradu.
0: The culture of Bharat is not noticed in any country at any period of time.
1: Ee yokka padarthamulu kudanu manam vimarsinchakoddu, ee vyaktini kudanu manam dushinchakoddu.
0: We should not criticize any object or any person.
1: ఎవరిని దూషించినప్పటికీ నీ ఆరాధన దైవంనే నీవు దూషించిన వాడవుతావు.
0: ఇఫ్ యు అక్యూజ్ ఎనీబడీ ఇట్ అమౌంట్స్ టు అక్యూజింగ్ వన్స్ ఓన్ గాడ్.
1: ఎవరిని పూజించినా నీ ఆరాధన దేవతనే నీవు పూజించిన వాడవుతావు.
0: అండ్ ఇఫ్ యు వర్షిప్ ఎనీవన్ ఇట్ అమౌంట్స్ టు వర్షిపింగ్ ద డివైన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను పరతత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటున్నది.
0: దేర్ఫోర్ దేర్ ఇస్ ద స్పిరిచువల్ కంటెంట్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ వరల్డ్.
1: ఇట్టి పరతత్వాన్ని మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయక విమర్శించడానికి ముందంజ వేస్తున్నాము.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ కంటెంట్ ఆఫ్ ద మెటీరియల్ వరల్డ్ బట్ వీ గో ఆన్ క్రిటిసైజింగ్ ఎవ్రీథింగ్.
1: అద్వేష్ట సర్వభూతానాం అనింది భగవద్గీత.
0: భగవద్గీత సెడ్ డు నాట్ హేట్ ఎనీవన్.
1: ఎవరిని నీవు దూషించవద్దు.
0: డోంట్ హేట్ ఎనీబడీ.
1: ఎవరిని నీ విమర్శించవద్దు.
0: నెవర్ క్రిటిసైజ్ ఎనీవన్.
1: కారణం ఏమనగా అన్నింటి యందు కూడాను భగవంతుడున్నాడు.
0: ద రీజన్ ఈజ్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: ఇది కేవలము ఏకాత్మతత్వాన్ని.
0: దిస్ ఈజ్ వన్నెస్. యాక్చువల్లీ
1: భారతీయుల యొక్క సాంఘిక సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది.
0: ద సోషల్ బిహేవియరల్ టెండెన్సీ, ద సోషల్ కల్చర్ ఈజ్ నోబ్లెస్ట్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సంఘ సంస్కృతిని మనం అభివృద్ధి పరచాలి.
0: వీ హ్యావ్ టు డెవలప్ దట్ సోషల్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్.
1: సోషల్ జస్టిస్
0: మోర్ అండ్ మోర్.
1: ఈ సోషల్ జస్టిస్ ని మనము తగినటువంటి విశ్వాసంతో పెంచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ సోషల్ జస్టిస్.
1: ఇది భారతీయుల యొక్క ప్రధానమైనటువంటి ఫిలాసఫీ.
0: This is the basic philosophy of Bharatiyas.
1: ఈ ఫిలాసఫీ అనేటువంటిది ఏ దేశం నందు కాని, ఏ సోషల్ జస్టిస్ కాని, ఏ యొక్క మతం నందు కూడా కానరాదు.
0: This sort of social justice, the philosophy, as you notice in Bharat, is not present anywhere.
1: ఏకాత్మ భావనకు అతీతమైనటువంటిది ఈ యొక్క భావము.
0: This transcends the feeling of oneness.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క తత్వాన్ని మానవుడు అర్థం ఏ రీతిగా చేసుకోగలడు?
0: This sacred principle is not comprehended by people.
1: మానవత్వంలో ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేసి చూసినప్పుడు అన్నింటియందు దైవత్వం మనకు గోచరిస్తుంది.
0: In the human life, if you investigate and explore and inquire, you find divinity in every aspect.
1: మట్టిలో,
0: in the sand,
1: వజ్రములో,
0: diamond,
1: ఇంకా రాతిలో,
0: a stone,
1: కప్పలో,
0: a frog,
1: కుప్పలో,
0: and then
1: చెట్టులో,
0: a mountain,
1: పుట్టలో,
0: and
1: ఈ విధంగా అన్నింటి ఎందుకు ఉన్నటువంటి ఒక తత్వం ఏకమైనటువంటి ఒక తత్వం అని ప్రబోధిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత emphatically stated that the divinity is present in all these objects. Maybe the anthill, or a frog, or a hill, whatever might be.
1: ఈనాటి ప్రాచీనులు కూడాను చెట్టును పూజిస్తుంటారు.
0: The ancients worship trees.
1: ప్రతి గృహమునందు కూడాను ఒక తులసి దళమును పెట్టి ఆ తులసిని పూజిస్తుంటారు.
0: Even today we have tulsi plant in every home.
1: ప్రతి ఇంటియందు కూడాను ఒక వృక్షమును కూడాను పెట్టుకొని ఆ వృక్షాన్ని ఆరాధన చేస్తుంటారు.
0: You find the worship of the plants in every home.
1: ఇందులో ఉన్నటువంటి బిల్వపత్రి కాని, మారేడి పత్రి కాని, తులసి పత్రం కాని అన్ని కూడాను దైవార్పితమైనటువంటివని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: They have got full faith that either it is tulsi leaf or maredu leaf or bilwa leaf, they are all the offerings to God.
1: కరుగు భారతీయులకు దైవము కానటువంటి వస్తువు జగత్తులో ఎక్కడనూ లేదు.
0: For Bharatiyas, everything is divine, nothing different from it.
1: మనం చూచునవి, చెప్పునవి, చేయునవి, తరంచునవి, ఆచరించినవి, ఆరాధించినవి అన్ని కూడా భగవత్ స్వరూపములే.
0: Whatever we see, whatever we declare, whatever we do, whatever we comprehend, all are essentially divine.
1: ఇలాంటి ఏకాత్మ తత్వాన్ని విశ్వసించి అనాది కాలం నుండి ఆచరిస్తూ వచ్చినటువంటి మహనీయులు భారతదేశంలో ఎందరో కలరు.
0: There are many, many noble people in the past who have realized in reality, in practice, the principle of
1: త్యాగరాజు కేవలం సంగీతం నందు కూడాను ఈ ఏకాత్మ తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: త్యాగరాజు ప్రొపగేటెడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ త్రూ మ్యూజిక్.
1: రామ చీమలో, బ్రహ్మలో, శివకేశవాదవుల్లో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు.
0: హీ ప్రేయర్ టు రామ, ఓ రామ ప్లీజ్ బ్లెస్ మీ, యు ఆర్ ప్రెసెంట్ ఇన్ అన్ యాంట్ అండ్ ఆల్సో ఇన్ బ్రహ్మన్, యు ఆర్ ప్రెసెంట్ ఇన్ శివ అండ్ కేశవ.
1: ఒక్క చీమ ఎందుకు దైవత్వం కలదని తాను విశ్వసిస్తూ వచ్చాడు.
0: ఫుల్ ఫెయిత్ దట్ దేర్ ఇస్ గాడ్ ఈవెన్ ఇన్ యాంట్.
1: ఆ చిన్న చీమకు ఎంత శక్తినిచ్చాడు భగవంతుడు.
0: గాడ్ హాస్ గివెన్ మైటీ పవర్ టు యాంట్.
1: ఆ చీమ కుట్టితే పెద్ద మనిషి కూడాను చాలా బాధపడుతుంటాడు.
0: వెన్ వన్స్ యాంట్ బైట్స్ ఈవెన్ ఎ బిగ్ మ్యాన్ హాస్ టు ఫీల్ ద పెయిన్.
1: తన సంరక్షణ నిమిత్తమై, తన సెల్ఫ్ సంరక్షణ నిమిత్తమై ఈ విధమైనటువంటి యొక్క శక్తులను తన ప్రసాదిస్తూ వచ్చాడు.
0: అండ్ గాడ్ హాస్ గివెన్ దట్ పవర్ టు యాంట్ టు ప్రొటెక్ట్ ఇట్సెల్ఫ్.
1: కనుక జగత్తులో భారతీయుల యొక్క సంస్కృతిని, భారతీయుల యొక్క పవిత్రతను, భారతీయుల యొక్క విశ్వాసమును ఎవ్వరు కూడాను చక్కగా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: ద కల్చర్ ఆఫ్ భారత్, సీక్రెట్నెస్ ఆఫ్ భారత్ అండ్ ద ఫెయిత్ ఆఫ్ భారతీయస్, these are not understood by anybody all over the world.
1: Bharatiyule deenini sariyina artham teeskolekapothunnaru.
0: Even Bharatiyas themselves are not able to understand in full.
1: Oka chinna jeevi nunchi pedda jeevi varakudanu daivathame untundadi.
0: Right from a simple being to a grown up, you find the divinity.
1: Sanjay Sahani cheppadu.
0: Sanjay Sani said,
1: ఒక చిన్న కుక్క పిల్ల,
0: a small dog,
1: అక్కడ కూర్చున్నటువంటిది నేను ఉన్నంత వరకు అక్కడ ఉంది. నేను పైకి వెక్కేటప్పటికీ అది కూడా పైకి వచ్చేసింది.
0: The small dog remained there so long Swami was there. The moment Swami has gone up,
1: కానీ ఈనాటి మానవుని యందు కుక్కకున్నటువంటి తెలివి కూడాను మానవునికి లేకపోతుండాలి.
0: The modern man has not that much of intelligence as that of a dog.
1: కుక్కకు కూడాను భవిష్యత్తు విషయం కూడాను అర్థమవుతుంది.
0: Dog can visualize the future.
1: కానీ మానవునికి రేపటి జన్మ ఎట్టినో అనేటువంటిది అర్థం చేసుకోలేకపోతున్నాడు.
0: Man cannot understand what is he kept in store for him tomorrow.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: నీవు ఒక దారిలో పోతున్నావు.
0: You are walking along the path.
1: ఒక 20 అడుగుల కింద దూరం లోపల ఒక గుంతలో కుక్క పండుకుంది.
0: In 20 feet distance you find a dog lying in a pit.
1: దానిపైన ఎట్టి ద్వేషం కానీ ఎట్టి పెద్ద అభిప్రాయం కానీ లేకుండా నీ పాటికి నువ్వు దాన్ని దాటుకుని పో, అది ఏమాత్రము లేదు.
0: Without any hatred or anger or disgust, if you just cross it, nothing will happen to you.
1: కానీ నీ దురుద్దేశం చేత ఆ కుక్కతో కుక్కను రాయితో కొట్టాలి అని సంకల్పించుకుంటేవా, నీవు 20 అడుగులు దూరం ఉన్నట్టే అది లేచి పరిగెత్తిపోతుంది.
0: With all bad motives, evil intentions, if you start pelting stones at the dog, it will run after you for 20 feet distance.
1: దానికి ఎంత తెలివి,
0: how intelligent,
1: ఎంత భవిష్యత్తును గుర్తించినది,
0: it knows the future,
1: ఎంత మానవుని యొక్క మనసును గుర్తించినటువంటిది,
0: it could understand the mind of man.
1: మానవుని మనసు యందు ఈ దుర్భావం వచ్చిన తక్షణమే తాను తప్పించుకుని పోవాలని పరిగెత్తిపోతుంది.
0: The moment it could understand the bad feelings of man, it wants to escape and run.
1: మీరు ఇప్పుడు కాదు, మరు నిమిషం కూడా మీరు ఎక్కడైనా ప్రయత్నం చేయండి.
0: యు మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ దిస్ వే, నౌ ఆర్
1: తప్పక కుక్క కూడా ఇట్టి నీకు ప్రబోధం చెల్పుతూ ఉంటుండాలి.
0: ఈవెన్ ఎ డాగ్ కెన్ టీచ్ యు.
1: కనుక మానవుని యందు జీవరాశులు యందు ఎంతనో దైవత్వం ఉంటుండాలి.
0: దేర్స్ డివినిటీ ఇన్ మెనీ ఆఫ్ ది లివింగ్
1: బీయింగ్స్. చరాచర ప్రపంచమంతా కూడాను జీవరాశుల యొక్క భవిష్యత్తు నందే ఇమిడి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ద మొబైల్ అండ్ ది మొబైల్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ క్రీచర్స్.
1: కనుక మనం దీనిని దేవుడని దీనిని కాదని ఎవరు నిర్ణయించేటువంటి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ ఎనీ అథారిటీ టు డిక్లేర్ దిస్ ఇస్ నాన్ డివైన్ అండ్ దిస్ ఇస్ డివైన్.
1: కనుక దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవడానికి ప్రతి క్షణం కూడాను ప్రతి వస్తువునందు కూడాను ప్రతి జీవి ఎందు కూడాను మనం గుర్తించడానికి ఎంతనో అవకాశం ఉంటుండాలి.
0: There is a lot of scope to understand and experience divinity in every material object, in every living creature.
1: కాని దైవత్వం లేనటువంటిది జగత్తులో ఎక్కడా లేదు.
0: Therefore, in this world, there is nothing that is not divine.
1: ఇట్టి సత్యాన్ని ప్రతి భారతీయుడు కూడాను దృఢంగా విశ్వసించాలి.
0: Every Bharatiya will have to strengthen this truth in him.
1: ప్రతి జీవరాశి యందు కూడాను చర అచరముల యందు కూడాను దైవత్వం కనిపిస్తుంది.
0: There is divinity in both the moving and non-moving.
1: ఒక చిన్న రాతిని చూడండి మీరు.
0: You look at a small stone.
1: ఆ రాతిలో ఏదో ఒక ఆకారం మనకు కనిపిస్తుంది.
0: You find even a stone has a definite form.
1: కానీ ఆ ఆకారం యొక్క బరువు, ఆకారం యొక్క విలువ, ఆకారం యొక్క రూపము మీరు కొంతవరకు యోచించండి.
0: You also think of the weight of the stone, its value and the form.
1: కానీ దానికి ఒక విలువ ఉంటుండాలి.
0: But it has got its own value.
1: దానికి ఒక బరువు ఉంటుండాలి.
0: It has its
1: దానికి ఒక రూపం ఉంటుండాలి.
0: A specific form.
1: దానికి ఒక శక్తి ఉంటుండాలి.
0: It has power also.
1: ఆ శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from it is?
1: అది ఏ ఎనర్జీ?
0: That is energy.
1: ఆ ఎనర్జీ అనేటువంటి దైవత్వము సర్వ ప్రాణులు ఎందు కూడాను సర్వ చరములు ఎందు కూడాను ఇమిడి ఉంటున్నది.
0: The energy, the cosmic energy, the divine energy is present in all. The moment and
1: ఒక ఎవరైనా కొట్టితే పెద్దగా దెబ్బ తగులుతుంది, రక్తం కారుతుంది.
0: When once you start hitting it with a stone, the other person will sustain injury.
1: ఈ రాతిలో ఇంత శబ్దం, ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from the stone has got this power?
1: అనగా ఈ రాతి యొక్క సహజము అంటారు చాలా మంది సైంటిస్టులు.
0: Many scientists say it's a natural thing.
1: కేవలం లా ఆఫ్ నేచర్ అనుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to think it is law of nature.
1: Law of nature kaadu.
0: It's not so.
1: Law of creation.
0: It is not the law of nature, but it is the law of creation.
1: కానీ నేషన్ అనుకుంటున్నారు వీళ్ళు.
0: But you think it's
1: ఆ క్రియేటర్ యొక్క శక్తియే ఇందులో మూలాధారమై నుంచి ఉంది.
0: The power of the creator is there as the basic principle.
1: కనుక మనం ఏ పదార్థం నందు చక్కగా విచారణ చేసి చూసినప్పటికీ అందులో ఒక దివ్యమైన శక్తి ఉంటున్నది.
0: If you investigate and explore, you find the divine power in every object.
1: ఇప్పుడు ఈ టవర్ ఉంది చూడండి. అనగా ఈ రాతి యొక్క సహజము అంటారు చాలా మంది సైంటిస్టులు.
0: Many scientists say it's a natural thing.
1: కేవలం లా ఆఫ్ నేచర్ అనుకోవటం చాలా పొరపాటు.
0: It's a big mistake to think it is law of nature.

0: పోయేటువంటి పత్తితో చేరినటువంటి.
1: ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాటన్ దట్ కెన్ బి బ్లోన్ ఆఫ్ ఈజీలీ.
0: ఈ ప్రతి యొక్క ఆకారము ఈ వస్త్రం యొక్క ఆకారంగా మారినప్పుడు,
1: వెన్ ది కాటన్ హ్యాస్ టేకెన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్లాట్,
0: దీనికి ఎంతనో బలం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సో స్ట్రాంగ్ నౌ.
0: ఇలాంటి బలము ఐకమత్యం చేత చేరినటువంటిది.
1: ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ క్లాత్ ఇస్ బికాస్ ఆఫ్ యూనిటీ.
0: అన్యోన్యతతో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్.
0: పత్తితో అవినాభావ సంబంధమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్.
0: ఇలాంటి రిలేషన్షిప్ దైవత్వంతో కూడినప్పుడు నీ కొడుము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నీ కొడుము దైవత్వం గారు పొందుతుంది.
1: దెన్ వన్స్ యూ హ్యావ్ దట్ ఇంటిమేట్ అసోసియేషన్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ టు బికమ్ డివైన్.
0: రాయి అనుకున్నంత వరకు అది రాయిగానే కనిపిస్తుంది.
1: సో లాంగ్ యూ వ్యూ ఇట్ యాజ్ ఎ స్టోన్ ఇట్ రిమైన్స్.
0: ఇది చెట్టు అనుకున్నంత వరకు చెట్టుగానే కనిపిస్తుంది.
1: సో లాంగ్ యూ కన్సిడర్ ఇట్ ఎ ట్రీ ఇట్ కంటిన్యూస్ టు బి ఎ ట్రీ.
0: ఇది చెట్టు కాదు, చెట్టులో దైవత్వం ఉంటుండాది.
1: It is not the tree, there is divinity within.
0: ఆ దైవత్వమే సర్వులకు సహాయం చేస్తుండాలి.
1: It is the divinity that helps everyone.
0: దాన్ని కొట్టి కొమ్మలుగా తీసి పారవేసినటువంటి వ్యక్తి కూడాను ఆ చెట్టు కిందికి వస్తే చల్లని నీడను అందిస్తుంది.
1: The tree offers a shade even to a person who is ready to cut it off with the axe.
0: తాను చేసినటువంటి అపకారాన్ని కూడాను మనసులో నుంచుకోదు ఈ చెట్టు.
1: The tree will not keep within itself the harm done by anybody.
0: తిరిగి అదే వ్యక్తికి దాని ఫలములు కూడా అందిస్తుంది.
1: ఇట్ ఆల్సో బేర్స్ అండ్ ఈల్డ్స్ ఫ్రూట్స్ టు దట్ పర్సన్.
0: అనగా దైవం భూషణ తిరస్కార పురస్కారములకు ఏమాత్రము లెక్క చేయడు.
1: The tree is unmindful of praise and blame.
0: సర్వము తన యొక్క స్వరూపమే.
1: Everything is its own form.
0: ఇలాంటి పరిస్థితి ఎందు మానవునికి ఎందుకు ఇంత ద్వేషము, ఎందుకు ఇంత బాధలు?
1: Why should a man entertain hatred in him?
0: ఈనాటి మానవుడు
1: man today
0: దేవుణ్ణి పూజిస్తున్నాడు,
1: worships God,
0: జీవుల్ని బాధిస్తున్నాడు,
1: and he hurts human
0: beings. ఇది భక్తియా?
1: Is it devotion?
0: కాదు.
1: No.
0: ఆ జీవుని ఎందుకు దేవుడు ఉన్నాడని సత్యాన్ని గుర్తించి వర్తించినప్పుడే అది నీకు దైవంగా రూపొందుతుంది.
1: When once you recognize God in every living creature, you can experience divinity.
0: కానీ ఈనాటి మానవులు భక్తులుగా కూడాను ఉండి కూడాను,
1: though the modern man is a devotee,
0: కానీ మనుషులను మాత్రం గౌరవిస్తున్నారు.
1: Just respects the fellow being.
0: పశుపక్షి మృగాదులను హింసిస్తున్నారు.
1: And go on damaging, injuring the birds.
0: భగవంతుని ప్రేమ ఒక్కటియే.
1: And in fact God is one.
0: అట్టి ఏక ప్రేమను అన్నింటి ఎందుకును దీని పంచాలి.
1: The principle of love which is one and the same.
0: భగవత్ ప్రేమను తన వరకు మాత్రమే పరిమితం లేకుండా దీన్ని అనేకంగా పెంచుతూ పోవాలి.
1: The divine love should not be restricted to one's own self in a narrow sense.
0: ఈ పెంచుతూ పోయినప్పుడే సర్వ జీవుల యందు సర్వ చరముల యందు కూడాను ఈ ప్రేమ తత్వం ఆవిర్భవిస్తుంది.
1: When once you go on sharing this divine love with everyone, it goes on multiplying, increasing.
0: కనుక ప్రేమ తత్వం మానవునికి మాత్రమే అని అనుకోకూడదు.
1: Never consider that love is limited to
0: man. సర్వ జీవులకు కూడాను ప్రేమనే.
1: Love is present
0: సర్వ ప్రాణులకు కూడాను ప్రేమనే.
1: In all living creatures.
0: సర్వ చరముల యందు ఉన్నటువంటిది ప్రేమనే.
1: In all mobile organisms you find love.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము దైవత్వంగా మనం విశ్వసించుకోకుండా,
1: without considering love as God,
0: ఒక జడమైనటువంటి వస్తువుగా భావిస్తున్నాం.
1: We consider as inert.
0: ఇది జడంగా ఉన్నప్పుడు జడంగానే ఉంటుండాలి.
1: When once you consider as inert, it continues to be so.
0: తన భావాన్ని పురస్కరించుకుని ఆ స్వరూపాన్ని పొందుతూ ఉండాలి.
1: As is the feeling, so is the experience of the form.
0: తలంచేటువంటి వాడి భావములు ఒక దుర్భావములుగా ఉండినప్పుడు,
1: when your thoughts are bad,
0: చూసేటువంటి దృశ్యం కూడా దుష్దృశ్యంగా కనిపిస్తుంది.
1: ఆల్ దట్ యు సీ ఆల్సో వుడ్ బి విజువలైజ్డ్ బ్యాడ్.
0: కనుక నీ యొక్క భావం యొక్క దోషమే కానీ ఆ యొక్క వస్తువుల యొక్క దోషం కాదు.
1: ఇట్ ఈస్ ది మిస్టేక్ ఆఫ్ యువర్ థాట్, నథింగ్.
0: ఆ భావములు కూడా నీలో ఎందుకు కలిగించాలి?
1: వై షుడ్ సచ్ థాట్స్?
0: అది కూడా దైవత్వమే కదా.
1: దట్స్ ఆల్సో డివైన్.
0: కానీ దైవత్వమే.
1: Yes, it's.
0: కానీ నీకు శరీర అభిమానం అధికంగా ఉంటుండాలి.
1: యూ హ్యావ్ లాట్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: దేహాభిమానం ఉండటం చేతనే అక్కడ గుణాభిమానం కూడా అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ యూ హ్యావ్ గాట్ బాడీ అటాచ్మెంట్, యూ ఆర్ అటాచ్డ్ టు ది అట్రిబ్యూట్స్, క్వాలిటీస్.
0: లేకపోతే మా దైవత్వానికి గుణమే లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఇస్ అట్రిబ్యూట్.
0: అది నిర్గుణము,
1: అట్రిబ్యూట్
0: నిరంజనము,
1: ఎటర్నల్
0: సనాతనము,
1: ఎన్షియంట్
0: నికేతనము,
1: షైనింగ్
0: నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపం.
1: ఇట్ ఇస్ ప్యూర్ అనలాయిడ్ అన్పొల్యూటెడ్ క్రిస్టల్.
0: అలాంటి దైవత్వానికి గుణములైనటువంటిది నీ నుండి ఏ విధంగా వస్తుండాయి?
1: హౌ డు యు ఫైండ్ దట్ విత్ ఇన్ యూ?
0: నీ అభిమానం యొక్క దోషములే ఈ విధంగా రూపొందుతూ ఉన్నాయి.
1: ద మిస్టేక్ లైస్ బికాస్ ఆఫ్ యువర్ టూ మచ్ ఆఫ్ బాడీ అటాచ్మెంట్.
0: నేను ఫలాని వారిని అనేటువంటి ఒక దేహాభిమానం పెట్టుకుంటున్నావు.
1: యు హావ్ గాట్ ది బాడీ అటాచ్మెంట్ దట్ మేక్స్ యు
0: ఈ దేహం ఎంతవరకు నీది?
1: To whom does it belong?
0: ఇది నీవు చూచుకున్నంత వరకు నీది.
1: Well, it belongs to you so long you are aware.
0: ఎవరిదో.
1: Next, what will happen?
0: ఎక్కడ పోతుందో.
1: Where does it go?

0: కేవలం ఈ దేహం అనేటువంటిది ఒక జడము.
1: అండ్ ద బాడీ ఇస్ ఇనర్ట్.
0: ఇలాంటి జడమైనటువంటి దానిని ఎందుకు మనం ఎక్కువగా విశ్వసించాలి?
1: వై షుడ్ యు అటాచ్ టు దిస్ ఇనర్ట్ బాడీ?
0: అయితే జడమైనటువంటి దేహంతో కూడాను కొన్ని చేయవలసినటువంటి కర్మలు చేయాలి.
1: హౌఎవర్ సర్టన్ డ్యూటీస్ ఆర్ టు బి డిశ్చార్జ్డ్ విత్ దిస్ బాడీ.
0: ఇది ఒక పనిముట్టు మాదిరి మనం ఉపయోగించుకోవాలి.
1: యు హావ్ టు కన్సిడర్ బాడీ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: కానీ ఈ పనిముట్టే నేను అనేటువంటి ఒక భ్రాంతిని పొందకూడదు.
1: డోంట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ది ఇన్స్ట్రుమెంట్.
0: పనిముట్టును పనిముట్టుగానే వినియోగించు.
1: మేక్ యూజ్ ఆఫ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ దట్ వే ఓన్లీ.
0: అప్పుడే నీకు తగినటువంటి యొక్క ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
0: ఈ దేహమే నేను అనుకోవటం చేతనే దేహాభిమానం పెరిగిపోయి ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
1: ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ విల్ మేక్ యూ డిసోసియేట్ విత్ ఐడెంటిఫికేషన్.
0: ప్రతి రూపములు కూడా దైవ స్వరూపములే.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ఫార్మ్స్ ఆర్ డివైన్.
0: ప్రతి వస్తువులు కూడా దైవ స్వరూపములే.
1: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఆల్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: ఇలాంటి ఏకాత్మతత్వాన్ని మనం భావించుకుంటూ
1: దేనికి
0: మనం అపకారము ఉపకారం చేయకుండా ఉంటుండాలి.
1: ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది డివినిటీ ఇన్ ఆల్ వీ షుడ్ నాట్ హర్ట్ ఆర్ ఇంజర్ ఎనీవన్.
0: కానీ పశువులను హింసిస్తున్నాము.
1: బట్ వీ హార్మ్ ది
0: పశువులను ద్వేషిస్తున్నాము.
1: వీ హేట్ దెమ్.
0: కానీ ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: నీవు ఎవరిని ద్వేషిస్తున్నావు? నీ ఆరాధన దేవతనే ద్వేషిస్తున్నావు.
1: హూమ్ ఆర్ యూ హేటింగ్? ద వెరీ ఫార్మ్ ఆఫ్
0: ఎవరిని హింసిస్తున్నావు? నీ ఆరాధన దైవాన్నే హింసిస్తున్నావు.
1: హూమ్ ఆర్ యూ హర్టింగ్? ద వెరీ ఫార్మ్ ఆఫ్ యువర్ అడోరేషన్.
0: కానీ పూజలు మాత్రం చేస్తున్నావు.
1: బట్ యూ వర్షిప్.
0: దేనికి పూజలు?
1: వాట్ ఫార్?
0: కేవలం ఒక జడమైన వస్తువు పూజ చేస్తున్నావు.
1: యు జస్ట్ వర్షిప్.
0: ఆ జడములో ఒక చైతన్యం ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ అవేర్నెస్. చైతన్య
0: చైతన్యమే దివ్యత్వమైనటువంటి ఆత్మ.
1: You have to understand this awareness is the very principle of Atma.
0: ఇప్పుడు మన యొక్క దేహము.
1: We have the body.
0: దీన్ని భగవద్గీత ఏమని చెప్పింది?
1: What does Bhagavad Gita say?
0: దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతనః అని.
1: Body is the temple of God and the indweller is God.
0: కాబట్టి నీ దేహము ఒక టెంపుల్.
1: So your body is a temple.
0: నీ జీవుడే అందులో దేవుడు.
1: The indweller is God.
0: కనుక జీవుణ్ణి మాత్రము నువ్వు చింతించుకుంటూ దేహం అనేటువంటి టెంపుల్ గలీజ్ చేస్తూ వస్తే ఇది ఏమైనా న్యాయమా?
1: If you don't maintain the body of the temple properly, how can you worship the indweller?
0: దేహం అనేటువంటి దేవాలయాన్ని కూడా మనం గౌరవించాలి.
1: You have to respect this body which is the temple of God.
0: దేహం అనేటువంటి టెంపుల్ కూడా మనం కొంతవరకు ఆరాధించాలి.
1: The temple, the body has got to be
0: respected. ఈ దేహం అనే టెంపుల్ కూడా సరైన పరిశుద్ధం చేయాలి.
1: And the body, the temple has got to be protected.
0: ఈ టెంపుల్ ఉండటం చేతనే దైవత్వాన్ని మనం ఆరాధిస్తున్నాము.
1: Because the temple is possible for us to worship.
0: ఇది ఎవరు కట్టిన టెంపుల్?
1: Who built this temple?
0: కేవలము మానవులు కల్పించుకున్నటువంటి టెంపులే.
1: It is the one of man making.
0: కానీ మానవుడు కల్పించుకున్నటువంటి టెంపుల్ మానవుడే హింసించటమా?
1: And then this should not be hurt or injured by fellow man.
0: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ కేవలము ఈ విధమైనటువంటి హింసలు బాధలు కష్టములు దుఃఖములు అధికమైపోతున్నాయి.
1: Today in the modern world we find agitations, miseries, difficulties.
0: దేహాన్ని క్రూరంగా హింసిస్తున్నారు.
1: And we go on hurting many people.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: ఎవరిని హింసిస్తున్నావు?
1: Whom are you choosing?
0: ఈ దేవుడున్నటువంటి ఒక దేవాలయాన్ని నీవు హింసిస్తున్నావు.
1: You are really hurting the body which is the temple of God.
0: ఎక్కడ నీవు దేహం చూచినప్పటికీ ఇది భగవంతుని యొక్క దేవాలయము అని దానికి నమస్కరించు.
1: You have to salute and respect anybody that you come across.
0: ఏ వ్యక్తిని చూచినప్పటికీ అది ఒక దేవాలయంతో కూడినటువంటి ఒక దేవుడే అని నీవు భావించు.
1: If you meet any person, consider him as divine.
0: కలుగునే దేహో దేవాలయ ప్రభుతో జీవో దేవ సనాతన అనేది భగవద్గీత.
1: And hence భగవద్గీత said that body is the temple of God and the indweller body itself.
0: ఈ విధమైన పవిత్రమైనటువంటి సూక్తులు ఎన్నో మనం చదువుతున్నాము.
1: Such sacred principles we know and read.
0: కానీ ఒక్క సూక్తినైనా మనం ఆచరణలో పెడుతున్నామా?
1: Not even one is put into practice.
0: లేదు.
1: No.
0: చీమలో బ్రహ్మలో అన్నారు.
1: You say God is there in ant and in Brahma.
0: కానీ అంటున్నావు కానీ బ్రహ్మ వచ్చి ఎదురుగా నిలుచుకున్నప్పుడు నమస్కారం బ్రహ్మ అంటున్నావు.
1: When one Brahma stands in front of you, you salute him.
0: ఒక వైపున చీమ వెనక వైపున కుడుతుంటే దాన్ని కొట్టి చంపివేస్తున్నావు.
1: But on one hand, when the moment the ant bites you behind, you go
0: ఈ రూపాన్ని పూజించటమో ఆ రూపాన్ని హింసించటమా?
1: And you worship this form and you kill the other form.
0: తాను చెప్పిన పనికి తాను చెప్పిన పదమునకు ఏమాత్రము అర్థం లేకుండా పోతుంది.
1: And all that we say is meaningless.
0: ఇలాంటి మీనింగ్లెస్ పదాలంతా మనం ఉపయోగపెట్టుకుని
1: we just spell out meaningless words.
0: దివ్యత్వానికి అత్యంత దూరం అయిపోతున్నాం.
1: And we have distanced from the principle of divinity.
0: కేవలం ఆశలు ఆశలు ఆశలు.
1: We go run after desires.
0: ఈ డిజైర్స్ అనేటువంటిది మితిమీరి పోతుండాలి.
1: డిజైర్స్ హావ్ బికమ్ లిమిట్లెస్ టుడే.
0: ఈ డిజైర్స్ ని కొంతవరకు తగ్గించుకోవాలి.
1: రిడ్యూస్, కట్ షార్ట్ ఆఫ్
0: డిజైర్స్. నిజమైన దైవత్వం మీకు చక్కగా గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ద డివినిటీ ఇన్ ఫుల్ ఫార్మ్.
0: దేహాన్ని పోషించుకో.
1: యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద బాడీ.
0: తగినటువంటి అన్న ఆహారాలు అందించుకో.
1: యూ హావ్ టు నెసెసరీ ఫీడ్ ద బాడీ.
0: ఇది కేవలం దేహాన్ని పోషించుకునే నిమిత్తమే.
1: టు ప్రొటెక్ట్ ద బాడీ.
0: అన్నం కావాలి.
1: ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇది ఉండినప్పుడే ఈ దేహం పోషింపబడుతుంది.
1: ద బాడీ కెన్ సస్టైన్ విత్ ఫుడ్ ఓన్లీ.
0: వస్త్రము, ఇది శీత నివారణ.
1: ద క్లోత్స్ ఆర్ ఆల్సో నెసెసరీ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్.
0: దీనికి తగినటువంటి ఒక గౌరవాన్ని కూడా మనం అందించాలి.
1: అండ్ యూ హావ్ టు అటెండ్ టు దాట్.
0: భిక్షాన్నం, దేహరక్షార్థం.
1: And this only to protect the body.
0: Vastram, sita nivaranam.
1: And the cloth to protect against the heat and cold.
0: ఈ విధంగానే దేహాన్ని కూడా నువ్వు ధరించుకున్నావు.
1: You have the body.
0: జీసస్ ను పోయి క్రూసిఫై చేసినప్పుడు,
1: when Jesus was crucified,
0: మేరీ పోయి చాలా బాధపడింది.
1: Mary went and felt sad.
0: అప్పుడు అశరీర వాడు చెప్తూ వచ్చింది.
1: The ethereal voice declared,
0: death is the dress of life అనింది.
1: Declared that death is the dress of life.
0: నీవు చస్తున్నావని నేను బాధపడుతున్నావా? వద్దు, చావు ఒక డ్రెస్ వంటిది.
1: వై షుడ్ యూ ఫీల్ సాడ్ ఫర్ డెత్? బికాస్ డెత్ ఇస్ ద
0: ఈనాటి డ్రెస్. రేపు మార్చేస్తున్నాం మనం.
1: యూ చేంజ్ యువర్ డ్రెస్.
0: కనుకనే ఇప్పుడున్నటువంటి డ్రెస్ ఇది మారిపోతుండది, మరి ఇంకో డ్రెస్ వేసుకుని వస్తుండది.
1: డ్రెస్ యూ పుట్ ఆన్ నౌ ఇస్ చేంజ్.
0: డ్రెస్ మారుతుండదే కానీ దేహం మారటం లేదు.
1: యూ చేంజ్ యువర్ డ్రెస్సెస్ బట్ నాట్ యువర్ బాడీ.
0: అదే విధంగానే జీవుడు ఎప్పుడు కూడా ఉంటున్నాడు.
1: లైక్ వైజ్ ది ఇండివిజువల్ సోల్.
0: శరీరం పోయిన తర్వాత కూడా జీవుడు ఉన్నాడు.
1: దేర్ ఈస్ ది ఇండివిజువల్ సోల్.
0: జీవునికి మరణం లేదు.
1: సోల్ ఇస్ డెత్ లెస్.
0: జీవునికి పుట్టు లేదు.
1: Nor birth.
0: Chavu puttukaleinatti shashvithundu.
1: The soul has neither birth nor death.
0: Adi madhyantarahitudu, anadi vaadu.
1: It has neither beginning nor end. It is eternal.
0: Thanu chavaka puttaka champabadaka.
1: He cannot be killed nor can be slain nor would kill anyone.
0: తాను చావక పుట్టక చంపబడక.
1: హీ కెనాట్ బి కిల్డ్ నార్ వుడ్ కిల్ ఎనీవన్.
0: ఆత్మరూపుడై నిల్చు అన్యం గను.
1: హీ రిమైన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది సుప్రీం సెల్ఫ్.
0: ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: హీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సుప్రీం సెల్ఫ్.
0: కనుక ఇట్టి దైవత్వాన్ని మనం కోల్పోతున్నాము.
1: వీఆర్ లూజింగ్ దట్ డివినిటీ.
0: పవిత్రమైన భారతదేశం నుండి ఈ ఆధ్యాత్మికం ఆవిర్భవించింది.
1: ఇన్ఫాక్ట్ స్పిరిచువాలిటీ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ భారత్.
0: ఆధ్యాత్మిక శక్తికి ఆలవాలమైనటువంటి భారతదేశము.
1: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ స్పిరిచువల్ పవర్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భారతదేశం మనం సరైనటువంటి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ ది సాంక్టిటీ ఆఫ్ భారత్, వాట్ ఫార్, వాట్ ఇస్ ది యూజ్?
0: నిత్యము పూజలు చేసుకుంటున్నావు.
1: వీ వర్షిప్ ఎవ్రీ డే.
0: నిత్యము ధ్యానం చేస్తున్నావు.
1: వీ మెడిటేట్.
0: ఎవరిని ధ్యానం చేస్తున్నావు?
1: హూమ్ డు యూ మెడిటేట్?
0: ఎవరిని పూజిస్తున్నావు?
1: హూమ్ డు యూ వర్షిప్?
0: అర్థం కావటం లేదు.
1: యూ డోంట్ నో.
0: కనుక ఈ విధమైనటువంటి పూజలు, మన యొక్క ధ్యానములు అర్థరహితమైనటువంటివి చేస్తున్నాము.
1: అవర్ వర్షిప్ అండ్ మెడిటేషన్ హావ్ బికమ్ మీనింగ్లెస్.
0: ఈ అర్థరహితమైనటువంటివన్నీ దూరం పెట్టండి.
1: గివ్ అప్ ఆల్ మీనింగ్లెస్ యాక్టివిటీ.
0: పవిత్రమైన సజీవమైనటువంటి ఒక జీవులను కొంచెం ప్రేమించండి.
1: గో బై దట్ వైటల్ ఫార్మ్, ద లైఫ్ ఫుల్ ఫార్మ్.
0: దీనిని పురస్కరించుకునే ధర్మరాజు స్వర్గానికి పోయే సమయం లోపల ద్రౌపది పోయింది, అర్జునుడు పోయినాడు, భీముడు పోయినాడు, నకుల సహదేవుడు పోయినారు.
1: యాజ్ ధర్మజా వాస్ ప్రొసీడింగ్ హీ స్టార్టెడ్ లూజింగ్ వన్
0: ఆఫ్టర్ వన్. స్థానంలో వారు ఆ దేహాన్ని వదిలిపోయారు.
1: భీమా, ఎవ్రీవన్.
0: కష్టపడి ఒక కుక్క ధర్మజుని అనుసరించింది.
1: ఇస్ ఓన్లీ వన్ డాగ్ దట్ ఫాలోడ్ హిమ్, దట్ అకంపనీడ్ హిమ్.
0: స్వర్గమునకు పోయే ముందుగా,
1: బిఫోర్ రీచింగ్ హెవెన్,
0: దైవ దూతలు అక్కడ చేరి,
1: దేర్ వర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్,
0: ధర్మజా నీవు ముందు పో స్వర్గానికి.
1: దే సెడ్ ధర్మజా గెట్ ఇన్, లెట్స్ గో టు పారడైజ్.
0: ధర్మజుడు చెప్పాడు.
1: ధర్మజా సెడ్,
0: ఇంతకాలము నన్ను అనుసరించి నా వెంట జంట ఇంట ఉండినట్టుగా నన్ను అనుసరిస్తూ వస్తుండాలి.
1: యువర్ లైస్ the dog which has been following me with me all along.
0: Kattukunna bhari kudunu na venta raledu.
1: The wife could not follow me.
0: Kattukunna chellu kumarudu kudunu raledu.
1: Sons could never followed me.
0: Andaru sodarulanta kudunu digipoyinaru.
1: Brothers also left me.
0: Okka kukka maatrame nannu aasrayistu.
1: Only this dog followed me.
0: Kanuka idi nannu aasrayinchindi kabatti mottamodu daniki sthanam ivvandi, tarvata nenu vastanu
1: anna. Since this dog is with me, give the rank place first to this dog, then I will follow.
0: Atane dharmajudu.
1: He is dharmaja.
0: Dharmaja anaga itti pavitramaitvanti neetini nijayatinnu anusarincheetunti vaadu.
1: Dharmaja means the one in the personification of justice.
0: Nammina varini mosam cheyakoddu.
1: We should never betray those.
0: Nammi neeku sahayam chesina vaaniki droham cheyakoddu.
1: Never betray those people that help you.
0: Inaati manavuni yendu krutagnatane lekunda potundali.
1: The modern man, there is no gratitude at all.
0: Upakaram nanni andukuntunnadu.
1: They receive all help.
0: Andukunna upakarike apakaram chestunnadu.
1: And then they harm the person. Yemiti veeri
0: bhakti.
1: What kind of
0: ఏమిటి వీరి శక్తి?
1: What is this power?
0: ఇదంతా కూడా కేవలము ఒక ఆడంబరమైనటువంటిది.
1: This is all a show.
0: మనం ఏ ఉపకారం పొందాము దానికి జీవితం అంతా కూడాను రక్తంతో కూడా ఉండేడాలి ఈ యొక్క ప్రత్యుపకారం.
1: For having received help, we should be grateful throughout our life.
0: కనుకనే మనము ఈ యొక్క కృతజ్ఞతను చూపాలి.
1: So we should express gratitude.
0: కృతజ్ఞతనే ఈనాడు లేదు.
1: There is no gratitude at all today.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: పూర్వము
1: అర్లియా
0: ఈ దేహం ఉరవకొండలో చదువుకునే సమయం లోపల
1: అండ్ భగవాన్ స్టడీడ్ దేర్ ఉరవకొండ
0: ముగ్గురు ఒక చైర్లో కూర్చునేటువంటి వారం.
1: దేర్ వర్ త్రీ
0: ఒక డెస్క్.
1: ది త్రీ హూ సాట్ బై సైడ్ ఆఫ్ సేమ్ డెస్క్ హూ షేర్డ్
0: రమేష్ పరేష్ ఒకవైపున నేను మధ్యలో కూర్చునేవాడిని.
1: నరేష్ అండ్ పరేష్ అండ్ స్వామి అట్ ద సెంటర్.
0: అప్పటికే వారి చిన్న పిల్లలు చాలా 7-8 సంవత్సరంలో.
1: దే వర్ ఏజ్ 7 or 8 ఎట్ దట్ టైమ్.
0: కానీ వారికి చదువు అనేటువంటిది రాదు.
1: But they are not interested in studies.
0: అలాంటి పరిస్థితి లోపల క్వశ్చన్ ఏమైనా టీచర్ అడిగినటువంటి దానికి నేను డెస్క్ లో ఉంటాను అక్కడ రాసి పెట్టేది.
1: When teacher puts a question, Swami writes the answer and keep it under the desk.
0: దాన్ని వాడు చూచి జవాబు చెప్పేటువంటి వాడు.
1: The other boys will read the answer and give the answer immediately.
0: అప్పుడు టీచర్స్ అంతా వాడిని మెచ్చుకునేటువంటి వారు.
1: And teachers appreciated their answers.
0: ఈ విధంగా వారిని అనేక రకములుగా సహాయం చేస్తూ వచ్చాను.
1: అండ్ భగవాన్ హెల్ప్డ్ బోత్ ది బాయ్స్.
0: వాళ్ళ మనసు ఏ విధంగా మారిపోయింది?
1: హౌ వాస్ దేర్ మైండ్ దెన్?
0: స్వామి తప్ప అనగా రాజు తప్ప మాకింకెవరూ ఆధారం లేదు.
1: దే డిపెండెడ్ ఆన్ రాజు భగవాన్.
0: ఎప్పుడు చూసినా కానీ రాజు రాజు రాజు రాజు రాజు రాజు.
1: దే ఆల్వేస్ రిపీటెడ్ భగవాన్స్ నేమ్ రాజు.
0: వాళ్ళ ఇంటిలో తల్లి ఏమైనా కూడా నువ్వు చేసి ఇంత పకోడాలు లేక దోశను ఏదైనా పెడితే దాన్ని చిన్నగా ఒక పొట్టంలో కట్టుకునేది నా దగ్గర తీసుకొచ్చేవారు.
1: వెన్ దే మదర్స్ prepare some kind of delicacies, they would pack it and pass it on to Swami.
0: Nen cheppevanni.
1: Bhagavan said,
0: nen icchevanne kani puchukunevanni kaadu.
1: Bhagavan said, I only give but I don't accept.
0: Mana iddari snehamu etta undalante,
1: how should be our bodies?
0: Ichi puchukunedi lekunda undinappude mana sneham shashvatanga untadi.
1: Our friendship will continue if there is no give and take relationship.
0: Nen emaina teesukunte neeku runapadinattuga neeku oka baakiga untundantaru.
1: If I accept anything, I'll be indebted to you.
0: Kanaka nen teesukokoodadu anna.
1: So I do not receive.
0: Oka naadu
1: one day
0: english teacher mahbub khan. Aa mahbub khan kuda emtu ee sambandhamu?
1: What an association!
0: ఇది కేవలం బయట వచ్చే సంబంధాలు కాదు.
1: It is not external.
0: ఆత్మ సంబంధాలు.
1: It is the relationship of the self.
0: నా క్లాసుకు వచ్చేటప్పటికి
1: when he comes to Bhagavan,
0: ఎవరైనా ఉండని టీచర్స్ వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళు వెళ్ళని చూటాడు.
1: He will ask any teacher taking engaging the class to leave the class immediately.
0: ఇంకా పిల్లలు ఉన్నారు చూడండి, ఆనాటి చిన్న పిల్లలు.
1: Children.
0: ఈ దేహమునికే 8 సంవత్సరములు.
1: భగవాన్ వాజ్ ఏజ్ 8 ఎట్ ద టైమ్.
0: దాని సమయం తగినటువంటి పిల్లలే ఉండేటువంటి.
1: అండ్ అదర్ చిల్డ్రన్ ఆల్సో వర్ ఆఫ్ ది సేమ్ ఏజ్.
0: మహబూబ్ ఖాన్ ఇంకో క్లాస్ నుంచి వస్తున్నాడు అని తెలియగానే రాజు పో పో పో పో అని వీళ్ళందరూ తమాష్ చేసేటువంటి.
1: యాజ్ మహబూబ్ ఖాన్ స్టార్టెడ్ అప్రోచింగ్ దిస్ క్లాస్, ఆల్ అదర్ క్లాస్మేట్స్ యూస్ టు టెల్ స్వామి రాజు గో గో దేర్ ఈస్ కమింగ్.
0: ఎందుకంటే ఆ మహబూబ్ ఖాన్ వస్తే పాఠాలు చెప్పలేదు.
1: బికాస్ మహబూబ్ ఖాన్ డస్ నాట్ టీచ్ ఇన్ ద క్లాస్.
0: ఆయన పోయి కుర్చీ పైన కూర్చుంటానే రాజు రా అంటాడు.
1: He sits on the chair and calls Swami.
0: నేను మెత్తగా చెప్పాను సార్.
1: Swami told him softly,
0: పిల్లలు వేరు వేరు రీతిగా భావిస్తారు.
1: Students will consider in a different way.
0: కనుక నేను కూడా డెస్క్ లో కూర్చుంటాను.
1: I will also sit there.
0: మీరు ఎప్పుడు కూడా మీరు వస్తారని నన్ను పిలవకండి.
1: And never call me like this.
0: అని చెప్తూ వచ్చాను.
1: And Bhagavan went on telling him.
0: వాడి కోపం వచ్చేసేసింది.
1: He was very angry.
0: ఎవరైనా ఏమన్నా అనుకోని.
1: Let anybody think
0: నా ఇష్టం నాది.
1: But this is my way.
0: కాబట్టి నేను ఇంకోరికి భయపడను. నేను తప్పు చేయటం లేదు.
1: ఐ హావ్ నాట్ కమిటెడ్.
0: నేను ప్రేమిస్తున్నాను అందరినీ.
1: ఐ లవ్ ఆల్.
0: కానీ నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను.
1: బట్ ఐ లవ్ యు మోర్.
0: నీలో ఉన్నటువంటి దివ్యశక్తి యొక్క ప్రభావమే.
1: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ యువర్ డివైన్ పవర్.
0: అని నాతో మాట్లాడుతూ ఉండేటువంటి.
1: సో సేయింగ్ హి యూజ్డ్ టు కన్వర్స్ విత్ స్వామి.
0: దీని ప్రభావం ఈ పిల్లలు ఇద్దరి ఎందుకును అధికమైపోయింది.
1: ది సేమ్ ఎఫెక్ట్ వాస్ ఆల్సో షేర్డ్ ఆన్ బై ది టు పీపుల్.
0: ఈనాడు మీకు చెప్తున్నాను, అనేక పర్యాయం చెప్పాను. కానీ పబ్లిక్ వాళ్ళు లేరు కనుకనే చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెలింగ్ దీస్ డీటెయిల్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది పబ్లిక్.
0: ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసేసింది.
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ పబ్లిక్ ఎగ్జామినేషన్.
0: ESLC అని వచ్చేసింది.
1: ఇట్ వాస్ ESLC.
0: దానికి పోవాలి పెనుగొండకు.
1: అండ్ ది బాయ్స్ హావ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామ్.
0: పెనుగొండకు పోవాలంటే బస్సులు లేవు అన్నాడు.
1: దేర్ వాస్ నో బస్ ట్రాన్స్పోర్ట్.
0: బుల్లెట్ కార్ట్ లేవు.
1: దేర్ వాస్ నో బుల్లెట్
0: కార్ట్. రోడ్లు కూడా లేవు.
1: నో ప్రాపర్ రోడ్.
0: 60 సంవత్సరాల పూర్వం ఏంటున్నది? ఇప్పుడే పల్లె.
1: Even now it's a
0: ఈ పల్లె కుగ్రామైనటువంటి పల్లె ఈనాడు పెద్ద టౌన్ గా మారిపోయింది.
1: రిమోట్ విలేజ్ నౌ హెడ్ బికమ్ ఎ టౌన్ టుడే.
0: ఎయిర్డ్రోమ్ వచ్చేసేసింది.
1: వీ హావ్ గాట్ ఎయిర్పోర్ట్.
0: యూనివర్సిటీ వచ్చేసేసింది.
1: యూనివర్సిటీ
0: రైల్వే స్టేషన్ వచ్చేస్తుంది.
1: రైల్వే స్టేషన్ ఇస్ కమింగ్ అప్.
0: చేరిపోయినాయి ఈ చిన్న కుగ్రామంలో.
1: ఎ స్మాల్ విలేజ్ హస్ ఆల్ ఫెసిలిటీస్ టుడే.
0: కానీ ఆనాడు పెనుగొండకు పోవాలంటుంటే,
1: దే వాంట్ టు గో టు పెనుగొండ ఇన్ దోస్ డేస్,
0: సద్ద రొట్టెలు కట్టుకునేది,
1: దే హావ్ టు ప్యాక్ సమ్ రోటీస్,
0: భుజం పైన వేసుకునేది,
1: క్యారీ ఇట్ ఆన్ ద షోల్డర్,
0: నడుచుకుంటూ పోవాలి,
1: దే హావ్ టు వాక్ ఆల్ అలాంగ్.
0: కొంత దూరం నడుచుకుంటూ పోయేటప్పటికి,
1: ఆఫ్టర్ గోయింగ్ సమ్ డిస్టెన్స్,
0: అక్కడ ఒక చెట్టు కింద కూర్చోవటము,
1: చిన్నపిల్లలు
0: అందరూ పరిగెత్తటము, ఈ విధంగా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రయాణం జరిపేది.
1: దే గో టు ద ప్లేస్ ప్లేయింగ్ ఆల్ అలాంగ్.
0: అప్పుడు ఈ రమేష్ పరేష్,
1: రమేష్ పరేష్,
0: రాజు మా గతి ఏమవుతుందో,
1: వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు అస్,
0: మేము ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో మేము రాయలేము,
1: వీ కెనాట్ టేక్ ది ఎగ్జామినేషన్,
0: ఇవేమి వద్దు, నన్ను నమ్ముకున్నారు కనుక మిమ్మల్ని నేను ఉత్తీర్ణ చేస్తానన్నారు.
1: భగవాన్ టోల్డ్, డోంట్ వరీ, యూ హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ మీ, ఐ విల్ సీ దట్ యూ విల్ పాస్.
0: వాళ్ళకి చెప్పాను,
1: భగవాన్ టోల్డ్
0: ఏ విధంగా మీరు నడుచుకోవాలో మీకు ఈ విధంగా నడుచుకోండి.
1: ఐ విల్ టెల్ యూ ది యాక్చువల్,
0: మీ హాల్లో ప్రవేశించిన తక్షణమే మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు.
1: ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్, యూ విల్
0: ఆన్సర్ కూడా ఖాళీ పేపర్స్ అంతా ఇస్తారు.
1: అండ్ యూ ఆల్సో గివెన్ ఆన్సర్ పేపర్స్,
0: వాటిని మీరు తీసుకోండి.
1: యూ రిసీవ్ దెమ్.
0: మీ మీ నంబర్ లోపలకి మీరు కూర్చోండి.
1: అండ్ యూ సిట్ ఎట్ యువర్ అలాటెడ్ సీట్.
0: నంబర్ ఎట్లా వచ్చింది? నాకు 9 నంబర్ వస్తే,
1: భగవాన్ నంబర్ ఇస్ 9,
0: రమేష్ కు 300 నంబర్ వచ్చింది,
1: రమేష్ నంబర్ 300,
0: పరేష్ కు 200 నంబర్ వచ్చింది,
1: పరేష్ అనదర్ నంబర్,
0: వాడు 200 వాడి ఎంత దూరము, 300 వాడి ఎంత దూరము, నేను 9 నంబర్ ఎంత దూరము, ఒకరికొకరు తెలుసుకోండి.
1: దేర్ సీట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ కార్నర్స్.
0: ఇంత దూరంలో ఉన్నటువంటి వారు నేను చెప్పినట్టుగానే నడిచి నా ఆజ్ఞను సిరసా వహించేటువంటి వారు ఆ ఇద్దరు.
1: బోతి బాయ్ స్ట్రిక్ట్లీ ఒబేడ్ భగవాన్స్ కమాండ్.
0: ఏ చిన్నది కూడా తప్పేటువంటి వారు కాదు.
1: దే నెవర్ డిసోబేడ్ ఇన్ ఎనీ సింపుల్ థింగ్.
0: ఇప్పుడు కూడా నువ్వు భజన లోపల మీకు బాగా చెప్పాను.
1: ఇన్ భజన్ ఆల్సో భగవాన్ సేడ్,
0: భజన చేసే సమయం లోపల
1: యాజ్ యూ డూ భజన్,
0: సర్వమత సమ్మతమైనటువంటి పాటలు పాడండి.
1: యూ ఆల్సో సింగ్ భజన్స్ విచ్ ఆర్ కామన్ టు ఆల్ రిలీజియన్స్.
0: ఎందుకంటే అన్ని రిలీజియన్ వాళ్ళు వస్తున్నారు.
1: బికాస్ దిస్ ఇస్ ఎ ప్లేస్
0: వాళ్ళకు కూడా తగినటువంటి తృప్తి ఇవ్వాలి.
1: దిస్ ఇస్ ఎ ప్లేస్ వేర్
0: ఇంతే కాకుండా ఒకతూరి విష్ణునామం చెప్తే తదుపరి శివనామం చెప్పాలి.
1: వెన్ యూ సే విష్ణు నేమ్ ఇన్ వన్ సాంగ్, అనదర్ శివ నేమ్,
0: శివ భక్తులకు కూడా ఆనందం వస్తుంది.
1: బికాస్ వర్షిప్
0: ఈ భజనలో కూర్చున్నటువంటి వాళ్ళకి అందరికీ ఆనందం కావాలి.
1: అండ్ దోస్ పార్టిసిపేట్ ఇన్ భజన్ షుడ్ బి హ్యాపీ.
0: అది వినటం లేదు మా పిల్లలు.
1: అవర్ బాయ్స్ ఆర్ నాట్ paying attention.
0: వారు ఇష్టం వచ్చిన పాటలు వారు పాడుతూ వస్తుంటారు.
1: They sing in their own way as they like.
0: అందువల్ల నేను కూడా చెప్పడం మానేసేసాను.
1: సో భగవాన్ స్టాప్డ్ అడ్వైజింగ్ దెమ్.
0: కానీ ఆ పిల్లలు అట్ట కాదు.
1: బట్ దోస్ బాయ్స్ వర్ నాట్ లైక్ దాట్.
0: ఏది చెప్పినానో తూచా నడుచుకునేటువంటి వాళ్ళు.
1: వాట్ ఎవర్ భగవాన్ సెడ్, దోస్ బాయ్స్ ఫాలోడ్ హిమ్ ఇన్ టోటో.
0: పోయినారు,
1: they went,
0: examination lo kurchunnaru,
1: they sat there,
0: nenu rasinattiga koncham rasesaru,
1: they were just pretending as if they were writing.
0: Tari pari ee 2 gantalu ayipothane paper paper paper paper anni examination vastaru.
1: After 2 hours invigilators started collecting answer scripts.
0: అందరూ పోతుంటే అప్పుడు గుంపులు చేరిపోతారు.
1: బికాస్ దేర్ విల్ బి గ్రూప్స్ ఆఫ్ పీపుల్ సబ్మిటింగ్
0: స్క్రిప్ట్స్. ఇద్దరి పేపర్ ఆన్సర్స్ నేనే రాశాను.
1: భగవాన్ రోట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దోస్ టూ బాయ్స్.
0: ఆ రమేష్ మాదిరి నా సిగ్నేచర్ నేనే చేసేసాను.
1: అండ్ హీ సైన్డ్ రిటన్ ది స్క్రిప్ట్ ఇన్ ద సేమ్ హ్యాండ్ రైటింగ్ ఆఫ్ దట్ ఆఫ్ రమేష్.
0: హ్యాండ్ రైటింగ్ అట్టనే చేశాను.
1: సో ఆల్సో హ్యాండ్ రైటింగ్ ఆఫ్ సురేష్ అండ్ రమేష్ లైక్ దట్.
0: నాకు వచ్చినటువంటి పేపర్ నేను అర్ధ గంటలో రాసేసాను.
1: భగవాన్ కంప్లీటెడ్ రైటింగ్ ది ఎగ్జామినేషన్ ఇన్ హాఫ్ ఎన్ అవర్.
0: రమేష్ పరేష్ అంతా కూడా అర్ధ గంట, 1.5 గంటలో 3 అయిపోయినాయి.
1: అండ్ రమేష్ అండ్ పరేష్ హాఫ్ ఎన్ అవర్ ఈచ్ బిఫోర్ టైం.
0: ఎవరు ఏ పేపర్ పెడుతున్నారో ఎవరు అడగకూడదు.
1: నోబడీ షుడ్ ఆస్క్.
0: ఈ 3 పేపర్లు నేనే తీసుకుపోయి పేపర్ టేబుల్ పైన పెట్టాను.
1: భగవాన్ సబ్మిటెడ్ ఆల్ ది 3 స్క్రిప్ట్స్ అండ్ కెప్ట్ ఇట్ ఆన్ ద టేబుల్.
0: ఈ పిల్లలు మామూలు బయటకు వచ్చేసేసారు.
1: అదర్ 2 బాయ్స్ రిటర్న్.
0: అందరూ అనుకుంటున్నారు నీవేం రాశావు నీవేం రాశా. ఈనాటి పిల్లలంతా అడుక్కుంటారు కదా, ఆ విధంగా అడుగుతూ వచ్చారు.
1: ఆల్ బాయ్స్ స్టార్టెడ్ టాకింగ్ విత్ ఈచ్ అదర్, వాట్ హావ్ యు రిటన్ ఫర్ దిస్, వాట్ హావ్ యు రిటన్ ఫర్ దిస్.
0: రాశానని వాడు ఏదో కొంచెం చెప్పారు.
1: అదే సార్ ఐ హావ్.
0: కానీ వారిలో ఉన్నటువంటి సద్గుణం ఒక్కటి,
1: బట్ దే హావ్ గాట్ వన్ వర్డ్.
0: అసత్యం చెప్పేవాళ్ళు కాదు.
1: దే నెవర్ అటర్డ్.
0: ఎలాంటి పరిస్థితులు ఎందైనా కూడా స్వామి ఆజ్ఞ మీరేటువంటి వాళ్ళు కాదు. ఏమైనా సరే,
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్
0: అని అంత దృఢమైన విశ్వాసంతో ఉండేవారు.
1: దే గాట్ ది స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఫెయిత్.
0: అక్కడ పెట్టి వచ్చేటప్పటికి
1: రిటర్న్
0: రెండవ దినమే,
1: సెకండ్ డే,
0: ఈ మాదిరి ఈనాడు మాదిరి 1 నెల 15 దినాలు 2 నెలలకు ఆన్సర్ పేపర్ వచ్చలేదు.
1: అండ్ ఇట్ వాస్ దే డిడ్ నాట్ టేక్.
0: రెండవ దినమే ఆన్సర్ పేపర్ వచ్చేస్తుంది.
1: అండ్ దే విల్ గెట్ ది రిజల్ట్ ఇమీడియట్లీ.
0: దాంట్లో చూసేటప్పటికి
1: రాజు
0: రమేష్ పరేష్ ముగ్గురే ఫస్ట్ క్లాస్ వచ్చేసారు.
1: వెన్ రిజల్ట్స్ ఆర్ పబ్లిష్డ్, 3 స్టూడెంట్ ఫస్ట్ క్లాస్, రాజు రమేష్ అండ్ పరేష్.
0: 98 99 ఈ విధంగా వచ్చేసేసినాయి.
1: అది ది పర్సంటేజ్ 98 99.
0: ఏమైనా కాపీ కుట్టారా అనుకోవడానికి అతని 300 నంబర్లు 300 ఇతను 2 నంబర్లు నాకు 900 నంబర్లు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ కాపీయింగ్ ఎట్ ఆల్ బికాజ్ నంబర్స్ ఆర్ డిస్టెంట్.
0: ఎవరు సందేహించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో ఛాన్స్ టు డౌట్.
0: తర్వాత హ్యాండ్ రైటింగ్ వాడదే వీడదే.
1: హ్యాండ్ రైటింగ్ ఎస్ అకార్డింగ్ టు దేర్ ఓన్.
0: ఎవరు దానికి కూడా సందేహించడానికి అవకాశం లేదు.
1: నోబడీ కెన్ డౌట్ ఎనీ టైం.
0: అప్పుడు వాడు సంతోషించుకున్నారు.
1: దెన్ దే వర్ హ్యాపీ.
0: రాజు సామాన్యుడు కాదు.
1: రాజు ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ
0: వన్. ఏమైనా చేయగలడు.
1: హీ కెన్ డూ ఎనీథింగ్
0: అని మమ్మల్ని ముగ్గురిని కూడాను బజార్ లోపల ప్రొసెషన్ తీసుకుని పోయారు.
1: ఆల్ ది 3 బాయ్స్ ఆర్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్ అలాంగ్ ది స్ట్రీట్.
0: ఆ ప్రొసెషన్ పోతుంటే పిల్లలు వాళ్ళిద్దరు తల వంచుకున్నారు.
1: బోత్ ది బాయ్స్ బెండ్ డౌన్ దేర్ హెడ్స్. నేను చెప్పాను
0: తల ఎందుకు వంచుకుంటారు, వంచుకోకూడదు తల ఎత్తు.
1: డోంట్ బెండ్ యువర్ హెడ్స్ కమ్ ఆన్
0: అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి ఆ విధంగా వెళ్ళినాము.
1: భగవాన్ గేవ్ దెం కరేజ్.
0: మరి మూడవ దినము
1: థర్డ్ డే
0: క్లాస్ రూమ్ లోపల క్వశ్చన్ వేసేశారు ఈ యొక్క ఎగ్జామినేషన్ పేపర్.
1: దేర్ దే వర్ పుట్ సమ్ క్వశ్చన్స్ ఆన్.
0: పిల్లలు ఏమీ జవాబు చెప్పలేకపోయారు.
1: దీస్ బాయ్స్ కుడ్ నాట్ ఆన్సర్.
0: ఈ పిల్లలను కూడా అడిగారు.
1: దే ఆల్సో ఆస్క్
0: జవాబు చెప్పలేదు.
1: నో రిప్లై.
0: మరి దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చారు ఇక్కడ జవాబు చెప్పలేకపోతున్నారే.
1: How is it you stood in first class and could not answer today?
0: నేను ముందుగానే చెప్పాను ఎవరికి ఏ విధమైనటువంటి రహస్యము చెప్పకూడదు.
1: భగవాన్ కాషన్ దెమ్ ఎర్లియర్ నాట్ టు రివీల్ ది సీక్రెట్.
0: ఎవరికైనా డౌట్ ఉంటే నువ్వు చెప్పవచ్చు.
1: ఇఫ్ దే హావ్ డౌట్ యూ కెన్ క్లియర్ ఇట్.
0: కాబట్టి డౌట్ లేదు. మీరు పాస్ అయిపోయినారు. కాపీ కొట్టలేదు, దొంగతనం చేయలేదు.
1: యూ హావ్ నాట్ స్టోలెన్, యూ హావ్ నాట్ కాపీడ్, యూ స్టూడ్ ఇన్ ఫస్ట్ క్లాస్.
0: కాబట్టి ధైర్యంగా నువ్వు పో.
1: సో బీ బ్రేవ్.
0: ఏమో ఆ నిమిషంలో నా హృదయం అంతా కూడా ఆ విధంగా అయిపోయింది.
1: దట్ వాస్ ది ఫీలింగ్ అట్ దట్
0: అని మీరు చెప్పండి.
1: Yes, you answer.
0: చెప్పేటప్పటికి దాన్ని తీసుకుని చాలా ఆధార పెట్టుకున్నారు.
1: They just based on Swami's teachings, what he has said.
0: తరువాత నేను రోకొండను విడిచి
1: and Swami left to Rokanda.
0: నేను తిరిగి అనంతపురంకు బస్సు ఎక్కాను.
1: And Swami got in the bus reaching Anantapur.
0: అక్కడ చెప్పాను మొట్టమొదట.
1: Then he said in the first instance.
0: నేను స్కూల్లో నుంచి బయలుదేరే ముందుగా
1: before starting from the school
0: June 8th, 20th.
1: It was June 20th.
0: 20th నేను వచ్చినాను.
1: స్వామి కేమ్.
0: హంపి నుండి వచ్చి స్కూల్ కరుగుచు బాబా, కాలర్ పిన్ ఒకటి జారి కనపడలేదు.
1: యాజ్ హిస్ రిటర్న్ ఫ్రమ్ హంపి టు స్కూల్ ది కాలర్ పిన్ డ్రాప్డ్.
0: కాలర్ పిన్ ఒకటి జారి కనపడలేదు.
1: ద కాలర్ పిన్ డ్రాప్డ్ అండ్ ఇట్ వాజ్ నాట్ నోటీస్డ్.
0: కాలర్ పిన్ ఒక మాయ, తప్పిపోయింది.
1: దిస్ కాలర్ పిన్ ఇస్ ఇల్యూషన్.
0: ఇదే నా యొక్క బంధన, ఇది తప్పిపోయింది.
1: దిస్ ఇస్ ద బాండేజ్. ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్.
0: నేను సాయిని తెలియమని ఇక్కముగను.
1: అండర్స్టాండ్ ట్రూలీ ఐఎమ్ సాయి.
0: మమత భాయము యత్నములు మానుకొనుము.
1: డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్
0: మాసు నాకు. మీకు సంబంధం ఇంకా.
1: ఐ డోంట్ హ్యావ్ ఎనీ మోర్
0: కాబట్టి ఘననికైనా.
1: నో మైటీ మ్యాన్ కెన్ ఎవర్ కంప్రిహెండ్ మీ, అండర్స్టాండ్.
0: అది ఆనాడు శేషమరాజు రాసుకున్నాడు.
1: అండ్ దాట్ వాజ్ నోటెడ్ డౌన్ బై శేషమరాజు.
0: దానిని అప్పుడప్పుడు జ్ఞాపకం చేసేటువంటి వాడు.
1: దాట్ వాస్ రిమైండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్.
0: నేను ఎక్కినాను, బస్ ఎక్కినాను.
1: భగవాన్ గాట్ ఇన్ ద బస్.
0: అక్కడ హెడ్ మాస్టర్ ఉండేటువంటి వాడు పాపం.
1: దేర్ వాస్ హెడ్ మాస్టర్
0: కామేశ్వరరావు అని.
1: కామేశ్వరరావు హెడ్ మాస్టర్.
0: ఆయన చాలా కంటిదారులు కట్టుకున్నాడు.
1: అండ్ యూ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: అందరు కూడా కంటిదారులు కాచారు.
1: ఆల్ వర్ షెడ్డింగ్ టీయర్స్.
0: కానీ నేను ఎవరిని లెక్క చేయలేదు.
1: భగవాన్
0: దీనికంతా లొంగడానికి వీడి కాదు.
1: హీ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు సబ్మిట్ హింసెల్ఫ్.
0: తర్వాత రెండవ దినము ఒక పిల్లవాడిని ప్రార్థనకి ఎక్కించారు.
1: నెక్స్ట్ డే వన్ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు ప్రే.
0: ఎప్పుడు నేనే ప్రార్థన చేసేటువంటి వాడిని.
1: ఎవ్రీ డే ఇన్ స్కూల్ భగవాన్.
0: ఆ ప్రార్థన కూడా నేనే పదాలు రాసేటువంటి వాడిని.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ కంపోజ్డ్ ద హోల్ ప్రే.
0: అర్హత ఆహ్వాన ప్రచారిత సునిత ఉదార వాణి హిందూ భౌతిక జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తన సింహాసన పాసే పూర్వ అని ఈ విధంగా నేను రాసి చెప్పాను.
1: ద హోల్ ప్రేయర్ సాంగ్ వాజ్ కంపోజ్డ్ బై భగవాన్ అండ్ సంగ్ బై హింసెల్ఫ్.
0: దాన్ని ఒక మొహమ్మెడన్ బాయ్, మంచి కంఠం ఉండేటువంటి వాడు.
1: ఎ మొహమ్మెడన్ బాయ్ హస్ గాట్ ఎ వెరీ గుడ్ వాయిస్.
0: అతన్ని లేచి ప్రార్థన చేయమని చెప్పారు.
1: హి వాజ్ ఆస్క్డ్ టు ఆఫర్ ప్రేయర్ దట్ మార్నింగ్.
0: స్టేజ్ కి ఎక్కాడు.
1: హి గాట్ అప్.
0: ప్రార్థన చేయలేకపోయాడు.
1: హి కుడ్ నాట్ రైజ్ హిస్ వాయిస్.
0: గట్టిగా ఏడుస్తూ కూర్చున్నాడు.
1: హి స్టార్టెడ్ క్రయింగ్ లౌడ్లీ.
0: ఏడుస్తూ నేను చేయలేను అన్నాడు.
1: హి సెడ్ ఐ కెనాట్ సింగ్ ఎనీ మోర్.
0: సరే ప్రార్థన కూడా నిలిపేసేసారు.
1: దే స్టాప్డ్ ప్రేయర్ అట్ దట్.
0: ఈనాడు కూడా రాజు మన స్కూల్ వదిలిపెట్టాడు కనుక హాలిడేస్ అన్నాడు ఈ హెడ్ మాస్టర్.
1: ది హెడ్ మాస్టర్ డిక్లేర్డ్ దట్ డే హాలిడే బికాజ్ రాజు లెఫ్ట్ ద స్కూల్.
0: ఆ నిమిషం నందే
1: అట్ దట్ మినిట్
0: రమేష్ పరేష్ రాజు లేనిటువంటి ఈ డెస్క్ పైన కానీ రాజు లేని రూమ్ లో కానీ మేము ఉండము.
1: రమేష్ అండ్ పరేష్ సెడ్ we cannot continue to stay here without Raju.
0: లీవులు చెప్పేటప్పటికి పరిగెత్తిపోయాడు, బావిలో పడ్డాడు రమేష్.
1: And Ramesh ran and fell into the well.
0: మరణించాడు.
1: And he died.
0: పరేష్.
1: పరేష్.
0: ఉన్నటువంటి వాడు ఉన్న చోటనే ఉంటున్నాడు.
1: He was there.
0: రాజు రాజు రాజు నన్ను వదులుతివా, మమ్మల్ని వదులుతివా, మమ్మల్ని, ఇదే మాట.
1: He went on shouting, he went on repeating the same word, Raju, have you left me? Raju, have you left me?
0: ఆ విధంగా అయిపోయి పిచ్చి పట్టిపోయింది.
1: Ultimately he turned mad.
0: కడాతురికి ఆ పిచ్చివాడిని బెంగళూరు పిచ్చి ఆసుపత్రిలో తెచ్చి చేర్చారు.
1: He was admitted there in Bangalore mental hospital.
0: అప్పుడు తల్లిదండ్రులు వచ్చి నన్ను ప్రార్థించారు.
1: Parents came and prayed to
0: Swami, ఒక్క తూరి మీరు చూడండి అని.
1: Swami, you visit him once.
0: నేను చెప్పాను, ఆ రమేష్ వేరు.
1: He said that Ramesh is different.
0: ఇప్పుడు రమేష్ వేరు.
1: The present Ramesh.
0: అతను పాత పాలు పాటలే పాడుతున్నాడు.
1: And he was singing the former song.
0: కాబట్టి నేను వచ్చి ప్రయోజనం లేదన్నాను.
1: And my presence there is of no use.
0: కొంతకాలంలో ఆ పిల్లవాడు కూడా మరణించాడు.
1: And that boy also died.
0: తర్వాత నా దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉండేటువంటిది.
1: భగవాన్ హ్యాడ్ ఎ స్మాల్ పప్పీ, స్మాల్ డాగ్.
0: దాని పేరు లిల్లీ.
1: His name is Lily.
0: దాని భర్త పేరు బిల్లీ. లిల్లీ బిల్లీలకు రెండింటికి చేరేసేసి హనీ అని బిడ్డలు పుట్టారు.
1: లిల్లీ బిల్లీ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది టూ డాగ్స్.
0: దీని లోపల కూడాను ఒకటి జాక్, ఒకటి జిల్.
1: అండ్ దే హాడ్ టూ, ది జాక్ అండ్ జిల్.
0: రెండు బిడ్డలు పుట్టాయి.
1: అండ్ దే హాడ్ టూ పప్పీస్.
0: ఆ రెండు బిడ్డలు ఎవరు? ఈ చనిపోయినటువంటి రమేష్ పరేష్లే.
1: ది జాక్ అండ్ జిల్ ఆర్ ది రమేష్ అండ్ పరేష్ ఇన్ ద ప్రీవియస్ లైఫ్.
0: వదిలిపెట్టి పోలేక కుక్కలుగానైనా వచ్చి మేము పుట్టాలని ఆశించారు.
1: దే కుడ్ నాట్ లీవ్ స్వామి, దే వాంటెడ్ టు టేక్ ద బర్త్ ఆఫ్ ఎ డాగ్ టు బి ఇన్ హిస్ కంపెనీ.
0: పాత మందిరంలో ఉన్నాను.
1: భగవాన్ వాస్ దేర్ ఇన్ ఓల్డ్ మందిర్.
0: నేను ఆ కొట్టంలో ఉంటుంటే బోధ కొట్టం.
1: ఇట్ వాస్ బిల్ట్ ఆఫ్ డ్రై గ్రాస్.
0: డ్రై గ్రాస్ అనేటువంటి చిన్న కొట్టం వేపించింది సుబ్బమ్మ.
1: ఇట్ వాస్ డ్రై గ్రాస్ థాచ్ దేర్.
0: అక్కడ నేను పండుకుంటాను.
1: అండ్ భగవాన్ వాస్ రెస్టింగ్.
0: కాళ్ళ దగ్గర ఒకటి, తల దగ్గర ఒకటి, అవి కూడా పండుకునేటువంటి.
1: దే యూస్ వన్ డాగ్ యూస్ టు స్లీప్ నియర్ ద టూ ఫీట్ అండ్ అదర్ నియర్ ద హెడ్.
0: చాలు కదిలితే కూడా అవి లేచేటువంటివి.
1: ద మూమెంట్ స్వామి జస్ట్ స్టార్ట్ మూవింగ్ దే ఆల్సో గెట్ అప్.
0: అప్పటి లోపల
1: అట్ ద టైం
0: మైసూరు డివిజన్ రాణి,
1: ది క్వీన్ ఆఫ్ మైసూర్ డివిజన్,
0: ఆమె స్వామి దర్శనం కోసం రావాలని వచ్చింది.
1: షీ వాంటెడ్ టు విజిట్ స్వామి.
0: ఆమె చాలా మడి మనిషి.
1: అండ్ షీ హాస్ గాట్ ఆల్ ది ఆస్టెరిటీ అబ్జర్వెన్సెస్.
0: ఏటి అవతల ఉంటుండాలి కర్ణాటపల్లి.
1: కర్ణాటకపల్లి ఇస్ ప్రెసెంట్.
0: కర్ణాటపల్లి దగ్గర కారు దిగి ఆమె నడుచుకుని రావాలి.
1: షీ హాస్ టు గెట్ డౌన్ దేర్ నియర్ కర్ణాటకపల్లి అండ్ షుడ్ వాక్.
0: ఇంకొకరు అడుగులో తాను అడుగు పెట్టకూడదు.
1: అండ్ షీ షుడ్ నాట్ పుట్ హర్ ఫీట్ ఎనీవేర్.
0: వెనక వైపున ఒక వ్యాన్ తీసుకుని వచ్చింది.
1: అండ్ దిస్ వ్యాన్ బిహైండ్ హర్.
0: ఆ వ్యాన్ లో రెండు చెక్కలు తెచ్చుకుని వచ్చింది.
1: అండ్ షీ బ్రాట్ టూ వుడెన్ ప్లాంక్స్.
0: ముందు రెండు చెక్కలు వేయటము, దానిపై నడచటము. మరి ఈ చెక్కలు కొండపై ఎక్కడ పెట్టాము, దానిపై నడచు. ఈ విధంగా నడిచింది.
1: ద వుడెన్ ప్లాంక్స్ ఆర్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. షీ యూజ్డ్ టు జస్ట్ పుట్ హర్ స్టెప్స్ అండ్ వాక్ అహెడ్.
0: వచ్చి దిగింది.
1: అండ్ షీ గాట్ డౌన్.
0: స్వామి దర్శనం చేసుకుంది.
1: హి కుడ్ సీ స్వామి.
0: చాలా భక్తురాలు పాపం.
1: షీ ఇస్ ఎ గ్రేట్ డివోటీ.
0: ఆమె చాలా ఆనందించింది.
1: షీ వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: భోజనం చేసిన తర్వాత డ్రైవర్ తిరిగి కార్ దగ్గరికి పోవాలి.
1: అండ్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్ ద డ్రైవర్ హ్యాస్ టు గో బ్యాక్ టు కార్.
0: అతను దోమ ఎక్కడనో నాకు తెలియదు అన్నాడు.
1: హి సెడ్ ఐ డోంట్ నో ద వే.
0: చీకటిగా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ సో డార్క్.
0: అప్పుడు లైట్లు లేవు, ఏమి లేవు.
1: దేర్ వాస్ నో ఎలక్ట్రిసిటీ ఎట్ దట్ టైం.
0: అప్పుడు నేను చెప్పాను, జాక్ నువ్వు డ్రైవర్ తో పో, కర్ణాటపల్లి చేర్చు.
1: భగవాన్ సెడ్ జాక్ యు ఫాలో ద డ్రైవర్, టేక్ హిమ్ టు ద నియర్ కార్.
0: అది ముందు నడిచింది, డ్రైవర్ వెనుక నడిచాడు.
1: జాక్ ఇన్ ద ఫ్రంట్ అండ్ ద డ్రైవర్ నెక్స్ట్.
0: కర్ణాటపల్లికి చేరింది.
1: దే రీచ్ కర్ణాటక.
0: చేరేటప్పటికి వాడేదో మామూలు కుక్క అనుకున్నాడు వాడు.
1: అండ్ హి టుక్ ఇట్ జాక్ యాజ్ ఆర్డినరీ డాగ్.
0: ఆయన పోయి కార్ లో పండుకున్నాడు.
1: అండ్ ద డ్రైవర్ వాజ్ రెస్టింగ్.
0: ఇది వచ్చి కార్ కింద టైర్ కింద పండుకుంది.
1: ద జాక్ వాజ్ రెస్టింగ్ అండర్ ద కార్.
0: తెల్లవారు లేచేటప్పటికి
1: నెక్స్ట్ మార్నింగ్
0: రాణి గారు వస్తారు.
1: ద క్వీన్ వుడ్ కమ్.
0: కార్ స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాడు.
1: అండ్ హిస్ డ్రైవర్
0: స్టార్ట్ చేసి కొంచెం ముందుకు పోయినాడు. నడుము పైన టైర్ పోయింది.
1: As the tire rolled on the back of the dog, the backbone
0: అక్కడ నుంచి జాక్ ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంటుంది.
1: అండ్ ద డాగ్ స్టార్టెడ్ కమింగ్ ఫ్రమ్ దట్ లాంగ్ డిస్టెన్స్
0: నదిలో కూడా దాన్ని ఏడ్చుకుంటూనే వచ్చేసేసింది.
1: ఇట్ కుడ్ క్రాస్ ద రివర్ వైల్ క్రాయింగ్.
0: నా దగ్గర చాకల సుబ్బన్న అనేటువంటి ఉండేవాడు.
1: అండ్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ చాకల సుబ్బన్న.
0: అతను అక్కడ చూసుకునేటువంటి వాడు మందిరంలో.
1: హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్
0: స్వామి. ఎందుకు జాక్ చాలా అరుస్తుండాది అరుస్తుండాది అన్నాడు.
1: అండ్ హీ సెడ్ స్వామి ద జాక్ ఈస్ క్రాయింగ్.
0: నాకు తెలుసులే అన్నాను.
1: భగవాన్ సెడ్ ఐ నో.
0: అది నడుము ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ వచ్చింది.
1: ఇట్ వాస్ డ్రాగింగ్ ఇట్స్ బాడీ.
0: నేను గేట్ దగ్గరికి వెళ్ళాను.
1: స్వామి వెంట్ క్లోజ్ టు లే.
0: వచ్చింది ఏడ్చుకుంటూ ఆ నడిచి కాదు పాదాల పైన పడింది.
1: స్టార్టెడ్ క్రయింగ్ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ స్వామి.
0: తక్షణమే ప్రాణం వదిలింది.
1: అండ్ ఇట్ డైడ్ దేర్ ఆన్ ద స్పాట్.
0: అప్పుడు ఆ యొక్క జాకును,
1: దట్ జాక్
0: పాత మందిరం వెనుకలో ఉంటున్నటువంటి యొక్క స్టేడియంలో,
1: బిహైండ్ ది ఓల్డ్ మందిర్,
0: సెంటర్ లోపల దాని గుంత దొవి దాన్ని పెట్టి దానిపైన బృందావనం కట్టాను.
1: అట్ ద సెంటర్ డిగ్ వాస్ మేడ్ ఇట్ వాస్ డగ్ దేర్ అండ్ ద బాడీ వాస్ కెప్ట్ ఇన్ బృందావన్.
0: మరి కొన్ని దినములైన తర్వాత జిల్లు కూడా పోయింది.
1: అట్ సమ్ టైమ్ జిల్ ఆల్సో,
0: జాక్ అండ్ జిల్ రెండింటిను ఒకే చోటు సమాధి కట్టి దానిపైన ఒక తులసి దళం పెట్టించారు.
1: యు ఫైండ్ ది జాక్ అండ్ జిల్
0: పోయిన నెల వరకు కూడా ఆ సమాధి ఉండేటువంటిది.
1: అండ్ ఇట్ వాస్ దేర్ ఫర్ ఎ లాంగ్,
0: ఆ బృందావనం ఉండేటువంటిది.
1: బృందావనం వాస్ దేర్.
0: తర్వాత ఇప్పుడు కళ్యాణ మంటపం ఎక్కువ చేయాలని ఉద్దేశంతో దాన్ని మార్చాలని ప్రయత్నం చేశారు.
1: యాజ్ ది కళ్యాణ మంటపం హాస్ గాట్ టు బి ఎక్స్పాండెడ్
0: లోపల నేను బెంగళూరులో ఉంటున్నాను.
1: అట్ దట్ టైమ్ స్వామి వాస్ దేర్ ఇన్ బెంగళూరు.
0: కానీ ప్రకాష్ దాన్ని అంతా కొట్టేసేసేసి అక్కడ కళ్యాణ మంటపం కట్టారు.
1: బట్ ఎవ్రీథింగ్ వాస్ రిమూవ్డ్ అండ్ కళ్యాణ మంటపం వాస్ బిల్ట్.
0: కట్ట కనపడికి ఏమైపోయింది, అక్కడ ఉండినటువంటి రమేష్ పరేష్
1: అండ్ రమేష్
0: తిరిగి రెండో జన్మ ఎత్తి కుక్క జన్మం కూడా ఎత్తి కట్ట కనపడి నా వెంటనే వచ్చేసారు.
1: టుక్ ద బర్త్ ఆఫ్ డాగ్స్ అండ్ ఫాలోడ్ భగవాన్ ఇన్ ద నెక్స్ట్ లైఫ్.
0: నా దగ్గరనే వచ్చి నాతోనే చేరిపోయారు.
1: దే ఎండెడ్ దేర్ లైఫ్.
0: నమ్మిన వారికి ఏ విధమైనటువంటి ఒక ఇది ఉండదు.
1: Those that have reposed faith in him will never
0: suffer. తల్లిదండ్రులు కూడా మర్చినారు వాళ్ళు.
1: They have forgotten their parents.
0: ఒకనాడు
1: one day
0: స్కౌట్ కు పోవాలంటే
1: to attend scouts,
0: స్కౌట్ కు గుడ్డలు కావాలి.
1: Dress is necessary, uniform.
0: నా దగ్గర లేదు డబ్బు.
1: Bhagwan didn't have money.
0: అప్పుడు రమేష్ తన తండ్రి శిరస్దార్ అనేటువంటి వాడు,
1: రమేష్ ఫాదర్ శిరస్దార్,
0: అతని దగ్గరికి పోయి, నాన్న నాకు కాకి నిక్కరు కాకి ప్యాంట్ అంటే నాకు చాలా ఇష్టము, నాకు రెండు కుట్టించు అన్నాడు.
1: He said, I like khaki knicker, khaki shirt. I want to have two pairs, he said.
0: కాబట్టి నా కోసం అని, నా కోసం అని పేరు చెప్పలేదు.
1: ది సెకండ్ ఇస్ మెంట్ ఫర్ స్వామి, డిడ్ంట్ స్పెల్ ఇట్
0: అవుట్. దాన్ని ప్యాక్ చేసుకున్నాడు,
1: డస్ట్లో
0: దించి పెట్టాడు.
1: కెప్ట్ ఇట్ సాఫ్ట్లీ అండర్ ద డస్ట్.
0: దానిపైన రాశాడు చిన్న ముక్క,
1: ఏ స్మాల్
0: రాజు
1: వాస్ రిటన్,
0: ఈనాడు నీవు దీన్ని తీసుకోకపోతే నేను ప్రాణం విడుస్తాను అన్నాడు.
1: ఏ స్మాల్ చిట్ వాస్ లెఫ్ట్ రాజు, ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దిస్ పేర్ ఆఫ్ క్లోథింగ్,
0: దాని చించి నేను ఒక చీటి రాసి పెట్టాను.
1: స్వామి లెఫ్ట్ అనదర్ చిట్ దేర్.
0: మన స్నేహం చెడిపోవాలంటే నీ గుడ్డలు నేను తీసుకోవాలి.
1: ఇఫ్ యువర్ ఫ్రెండ్షిప్ ఈస్ టు బి స్పాయిల్డ్ ఐ షుడ్.
0: కాబట్టి నా మాట విని నువ్వు తిరిగి వెనక్కు తీసుకుని పో అని చెప్పాను.
1: యు ఫాలో మీ బెటర్ యూ టేక్ ఇట్ బ్యాక్.
0: సరే ఆజ్ఞ తీసుకుని పోయాడు.
1: ఇట్ ఇస్ భగవాన్స్.
0: ఈ విధంగా చిన్న చిన్న విషయం నందు కూడా ఆజ్ఞను శిరసావహించేటువంటి వాళ్ళు ఆనాటి పిల్లలు.
1: బాయ్స్ ఒబేడ్ భగవాన్ ఇన్ సింపుల్ మ్యాటర్స్.
0: నేను ఇక్కడ ఉండినప్పుడు పల్లె లోపల పుట్టపర్తి లోపల పెద్ద పెద్ద వాళ్ళంతా 27, 37, 42 వాళ్ళంతా కూడా స్వామి దగ్గరకు వచ్చి అక్షర శ్రీకారం చేసుకోవాలని.
1: In those days, aged people, 20 years, 30 years, 40 years, they used to come to Swami.
0: వాళ్ళంతా పూల మొక్కలు పెంచి మల్లెపూలు పెరికి అమ్ముకొని జీవించేటువంటి వాళ్ళు.
1: And they used to sell out the flowers and then maintain their families.
0: వాళ్ళందరికీ నేను సాయంకాలం పోయి బుక్కపట్నం నుంచి వస్తానే వాళ్ళకంతా కూడా అక్షరాలు చూపించేటువంటి.
1: And Swami used to teach those
0: grown-ups. ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళేమన్నారు, మాకు రాజే మాకు గురువు.
1: All these grown-ups, adults, they Raja said, Raju is their
0: teacher.
1: Guru. Raju is our teacher.
0: Ani chala gauravinchetunti vaadu.
1: They respected Raju.
0: Appude aa pillalandaru cherisesi maga snanamlo ani pettukunnaru.
1: And maga snana.
0: Ee maga maasamlo snanalu chestuntaru.
1: Maga snana in the month of maga maasa.
0: Mem 4 gantalake hanumanth devalayamku velleetunti vaadu.
1: They get up at 4 o'clock in the morning. Akkada kolam
0: unde aa kolamlo snanam chesetunti
1: vaadu. And they take bath over there.
0: ఆ స్నానం చేసి వచ్చినప్పుడు నేను చెప్పాను పిల్లలకు, మీరు ఎట్లయినా వచ్చి స్నానం చేశారు, హనుమ దేవాలయానికి ప్రదక్షిణ చేయండి అన్నాను.
1: He said, you had your bath already. Sir, come and go around this Hanuman temple.
0: ఈ పిల్లలు చెప్పారు, మీరు కూడా రావాలి రాజు అన్నారు.
1: The boy said, Raju, you should also join us.
0: నేను మీరు ముందు చేసుకుని రండి అన్నారు.
1: He said, I will certainly do it first.
0: మేము పోమని మొండి కూర్చున్నాను.
1: He said, no, we don't go first. You should follow us.
0: కాళ్ళ నొప్పి అన్నాను.
1: And they said,
0: మేము ఎత్తుకొని పోతాము అన్నారు. ఈ విధంగా వాడు ఎంతో ప్రేమతో అడగటం వల్ల నేను కూడా వాడితో ఒక రౌండ్ చుట్టాను.
1: బికాస్ ఆఫ్ దర్ ఇంటెన్స్ లవ్ ఫర్ హిమ్ స్వామి ఆల్సో వెంట్ రౌండ్.
0: ఒక రౌండ్ వచ్చేటోడికి పెద్ద కోతి వచ్చేసేసింది.
1: వెన్ వన్ రౌండ్ వాస్ కంప్లీట్ బిగ్ మంకీ కేమ్ దేర్.
0: నాకు అడ్డం నిలుచుకుంది.
1: అండ్ ఇట్ జస్ట్ స్టూడ్ ఇన్ ఫ్రంట్
0: ఆఫ్ మీ. ఈ కోతి వచ్చింది ఎక్కడ లేదే మన ఊర్లో ఇంత పెద్ద కోతి వచ్చేసేసింది అని వాడు దాన్ని తోడడానికి ప్రయత్నం చేశారు.
1: అండ్ ఆల్ ఆఫ్ ద బాయ్స్ వాంటెడ్ టు డ్రైవ్ ఇట్ ఆఫ్ బికాస్ సచ్ ఎ బిగ్ మంకీ.
0: ఎవరు తోడినా తానే పోలేదు.
1: ఇట్ డిడ్ నాట్ మూవ్.
0: అనగా ఏమిటి, ఆ హనుమంతుడే నీవు నాకు ప్రదక్షిణ చేయకూడదు స్వామి అని అది వచ్చి నిలిచింది.
1: వాట్ డస్ ఇట్ మీన్? హనుమాన్ హింసెల్ఫ్ అపియర్ దేర్, యూ షుడ్ నాట్ గో అరౌండ్ మీ, దట్స్ వాట్ హీ మెంట్.
0: మీరా నాకు ప్రదర్శన చేయటము?
1: Are you the one to go around?
0: అప్పుడు పిల్లలకు చెప్పాను.
1: Then the Bhagavan
0: ఈ విధమైన భావంతో ఆ కోతి వచ్చింది.
1: With this feeling this monkey came.
0: అని చెప్పేటప్పటి తర్వాత ఈ శేషంరాజు ఉరవకొండకు ట్రాన్స్ఫర్ అయిపోయింది.
1: శేషంరాజు వాజ్ ట్రాన్స్ఫర్డ్ ఉరవకొండ.
0: నన్ను కూడా చదివించాలని తీసుకోవాలని సదుద్దేశంతో పిలిచాడు.
1: విత్ ఆల్ గుడ్ ఇంటెన్షన్స్ టు ఎడ్యుకేట్ స్వామి వాజ్ టేకెన్ దేర్.
0: నేను పోతున్నానని తెలిసింది పిల్లలకు.
1: బాయ్స్ ఆఫ్ కట్నో స్వామి వాజ్ లీవింగ్.
0: గురుదక్షిణ మేము ఏమి ఇచ్చేది, మా దగ్గర ఏమీ లేదే అని చాలా బాధపడ్డారు.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ దే హావ్ నథింగ్ టు ఆఫర్ టు స్వామి.
0: ఆనాడు డబ్బు అంటే చాలా విలువ.
1: మనీ వాజ్ హైలీ వాల్యుబుల్.
0: వస్తువుకి ఏమాత్రం విలువ లేదు.
1: ఆబ్జెక్ట్స్ హావ్ నో వాల్యూ.
0: అప్పుడు పిల్లలందరూ చేరి,
1: ఆల్ బాయ్స్ అసెంబ్లీ,
0: ఒక్కొక్కరు ఒక్కొక్క దమ్మిడి,
1: ఈచ్ వన్ కలెక్ట్ స్టార్ట్ కలెక్టింగ్ వన్ పైసా దమ్మిడి,
0: ఒక పైసా ఒక్కొక్కరు ఒక్కొక్క పైసా ఇచ్చారు.
1: ఈచ్ వన్ స్టార్ట్ గివింగ్ వన్
0: పైసా. నాకెందుకు, మీ దగ్గర నేను పెట్టుకోండి అన్నాను.
1: వై ఐ డోంట్ నీడ్ ఇట్, యూ కీప్ ఇట్ విత్ యువర్
0: పైసాలు. ఇంత చేర్చి 12 పైసాలు,
1: టోటల్ 12 పైసే,
0: 2 అణాలు,
1: 2 అణా,
0: 6 పైసాలు అయితే 1 అణా,
1: 6 పైసా,
0: 12 పైసాలు అయితే 2 అణాలు,
1: 2 అణాస్.
0: దాన్ని ఒక దీంట్లో మూట కట్టుకుని
1: బండల్
0: పెట్టుకుని పోయినాను. ఈ విధంగా వాళ్ళ కృతజ్ఞత ఆ విధంగా చూపించేటువంటి వాడు పల్లెల వాడు.
1: దట్ వాజ్ ది గ్రేడ్ ఆఫ్ దేర్ గ్రాటిట్యూడ్.
0: వాళ్ళందరూ కూడా నడుచుకుని బుక్ పట్టడం వరకు వచ్చారు.
1: దే వాక్డ్ ఆల్ ది డిస్టెన్స్.
0: ఒకే ఏడుపులు, ఒకే ఏడుపులు.
1: దే వర్ క్రైయింగ్ ఆల్ అలాంగ్.
0: రాజు తిరిగి ఎప్పుడు వస్తారు, ఎదిగి ఎప్పుడు వస్తారు?
1: దే సెడ్ రాజు, వెన్ ఆర్ యూ గోయింగ్ టు కమ్ బ్యాక్?
0: ఈ విధమైనటువంటి ఆప్యాయతతో ఆనాడంతా కూడా జగత్తంతా కూడా ప్రేమ చేతనే ప్రసరింపజేసింది.
1: ది హోల్ అట్మాస్ఫియర్ ఫిల్డ్ విత్ లవ్.
0: కానీ ఈనాటి పరిస్థితి,
1: ద ప్రెసెంట్ సిచ్యువేషన్,
0: ఈ యొక్క ఆధునిక చదువులు అధికమైపోవడం చేత,
1: మోడర్న్ ఎడ్యుకేషన్,
0: మానవత్వమే క్షీణించిపోయింది.
1: హాస్ లాస్ట్ ది
0: కృతజ్ఞత, అంత్యమైపోయింది.
1: ఇట్ హాస్ వానిష్డ్.
0: ప్రేమతత్వము పవిత్రంగా లేకుండా పోతుండది.
1: దేర్ ఇస్ నో సీక్రెట్ లవ్.
0: కనుకని ఈనాడు దేశం యొక్క అవస్థ ఈ అవస్థలుగా రూపొందుతున్నది.
1: దిస్ ఇస్ ద రీజన్ ఫర్ ది ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది కంట్రీ.
0: ఎక్కడ ఉండినప్పటికీ కృతజ్ఞత చాలా గొప్పది.
1: యు మే బి ఎనీవేర్ బట్ యు షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: ఆనాటి పల్లెల్లో కూడా ఎంత గొప్ప గౌరవము.
1: There's a lot of manners and courtesies in villages.
0: చాలా గౌరవించేటువంటి వాళ్ళు.
1: They respected
0: Swami. ఒకనాడు నేను బుక్కబట్టం నుంచి వస్తుంటే,
1: when Bhagwan was returning from
0: బుక్కబట్టం, ఒక తల్లి పిల్లకు పేర్లు చూస్తూ ఉండాలి తలపైన.
1: And one mother was just picking lies from the head of her
0: daughter. అటువైపు చూస్తూ చూస్తూ నేను ఇటు వస్తున్నది, తాంబూలం వేసుకుంది ఆయన పాపం.
1: She was chewing pan.
0: చూడకుండా అట్ట మూసేసేసింది.
1: She has spit it out.
0: ఆ సమయానికి సరిగా నేను పోయాను.
1: అట్ దట్ మూమెంట్ స్వామి అప్పుడు
0: తన పైన పడిపోయింది.
1: ఓ ది హోల్ థింగ్ ఫెల్ ఆన్ స్వామి.
0: చూచింది పాపం.
1: షీ సా ఆల్
0: దిస్. ఓ ఎంత బాధపడిందంటే అంత బాధపడింది పాపం. పల్లెల వాళ్ళకు అంత ప్రేమ, అంత ఆప్యాయత.
1: ది ఇన్నోసెంట్ విలేజర్స్ హాడ్ దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ స్వామి.
0: మరి పోయి తానే వచ్చి నాకు ఒక టవల్ కప్పి ఈ చొక్కాని ఇప్పించి తానే కడిగించేసేయండి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ బ్రాట్ అనదర్ టవల్ అండ్ దెన్ షీ వాష్డ్ స్వామిస్ క్లోత్స్.
0: ఈ విధంగా కృతజ్ఞత చూపించేటువంటి వాళ్ళు ఆనాటి పల్లెల వాళ్ళు.
1: దట్ వాజ్ ద రేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్.
0: ఏదైనా ఒక ఉపకారం చేస్తే జీవితం అంతా మర్చిపోకుండా ఉండేటువంటి వాళ్ళు.
1: ఎనీ హెల్ప్ రెండర్డ్ ఇస్ నెవర్ ఫర్గాటెన్ ఫర్ లైఫ్ టైమ్.
0: ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పిల్లల కోసం ఒక జ్ఞాపకార్థంగా చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టెల్లింగ్ దీస్ థింగ్స్ సో దట్ చిల్డ్రన్ మే నో.
0: పవిత్రత అనేటువంటిది, ఒక కృతజ్ఞత అనేటువంటిది మానవునికి చాలా రక్తంతో పాటు ఉండాలి.
1: గ్రాటిట్యూడ్ అండ్ సేక్రెడ్నెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, యాజ్ ఇంపార్టెంట్ యాజ్ బ్లడ్.
0: ఆ కృతజ్ఞతనే లేకపోతే వీడు కృతజ్ఞుడు అయిపోతాడు.
1: అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ గ్రేట్ఫుల్, యు ఆర్
0: ఆ కృతజ్ఞతకి ఇంకా పరిహారమే లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో అటోన్మెంట్ ఫర్
0: సూర్య నమస్కారం చేసేటువంటి పిల్లలకంతా తెలుసు ఇది.
1: యు నో దోస్ దట్ ఆఫర్ ప్రేయర్ టు సన్ గాడ్
0: అని చెప్పి పేరు చెప్పి ఉంటారు.
1: దే ఆల్సో మెన్షన్
0: దాంట్లో కృతజ్ఞాయ నమః అని వస్తుంది.
1: అండ్ దే ఆల్సో ప్రేయర్ టు సన్ గాడ్ సేయింగ్ కృతజ్ఞాయ నమః.
0: కృతజ్ఞునికైనా కొంతవరకు ఉంటుండాలి, కానీ పరిహారం కృతజ్ఞునికి అసలు పరిహారమే లేదు.
1: దేర్ ఇస్ నో అటోన్మెంట్ ఫర్ అన్ అన్గ్రేట్ఫుల్ పర్సన్.
0: కనుకనే వాడికి ఏమైపోయింది, కృతజ్ఞాయ నమః అంటే దృష్టి భగవంతుడు ఇచ్చినటువంటిది.
1: విజన్ ఐ సైట్
0: ఇది సన్ నుంచి వచ్చి చేరినటువంటిది.
1: ఇట్ ఇస్ గిఫ్ట్ ఆఫ్ సన్ గాడ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత.
1: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
0: Suryudu kabatti ilanti vaaniki suryudu kannu nunchi dooram aipothadu.
1: And an ungrateful person will lose his eyesight.
0: Blind aipotharu.
1: He becomes totally blind.
0: Krutagnata leni vaaniki blind aipotharu.
1: Ungrateful person becomes blind.
0: కనుకనే దానికి కృతజ్ఞాయ నమః అని పేరు పెట్టారు.
1: సో ఈ సన్ గాడ్ ఈస్ ప్రేడ్ లైక్ దాట్.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు
1: వెన్ థింగ్స్ వెంట్ ఆన్,
0: కొండవరాజు మీకు అందరికి తెలుసును, అంజలి దేవి చేసినటువంటి ఫిలిం లోపల కొండమరాజు ఉండేటువంటి వాడు.
1: యూ మస్ట్ హావ్ వాచ్ అంజలి దేవి టెలి సీరియల్ కొండమరాజు క్యారెక్టర్.
0: ఆ కొండమరాజు చాలా వయసు 112 సంవత్సరములు.
1: కొండమరాజు లివ్డ్ అప్ టు 112 ఇయర్స్.
0: తెల్లవారు లేస్తే ఇక్కడ నడుచుకొని వచ్చేటువంటి వాడు.
1: అండ్ యూస్ టు వాక్ టు మందిర్.
0: ఈ విధంగా వస్తుంది. ఒక దినం నేను అక్కడికి వెళ్ళాను.
1: వన్ డే భగవాన్ వెంట
0: అప్పుడు అడిగాడు, స్వామి ఇంకా నేను ఎంతకాలం ఉంటాను ఇక్కడ?
1: స్వామి హౌ లాంగ్ ఐ ఐ గోయింగ్ టు లివ్.
0: నేను ఎప్పుడు ఈ దేహాన్ని వదులుతాను?
1: వెన్ ఐ వుడ్ లీవ్ దిస్ బాడీ.
0: నేను చెప్తాంటే నేను వస్తాను, ఆ ముందుగాను
1: భగవాన్ సెడ్ ఐ టెల్ యూ, ఐ విల్ సర్టన్లీ విజిట్ యూ దాన్.
0: ఒక దినం ఇక్కడ నుంచి నేను నడుచుకొని పోయాను ఊర్లోకి.
1: వన్ డే భగవాన్ వాక్డ్ ఆల్ అలాంగ్ టు ద విలేజ్.
0: తెలుసుకున్నాడు,
1: హీ కుడ్ అండర్స్టాండ్,
0: ఈశ్వరమ్మా స్వామి వస్తున్నాడు,
1: ఈశ్వరమ్మ స్వామి
0: నేను పోవలసి వస్తుంది,
1: ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో,
0: ఇంకా నేను పోవలసి వస్తుంది
1: అండ్ టు లీవ్ ద బాడీ
0: అని చెప్పాడు.
1: హీ సెడ్
0: కొంచెం నీళ్లు తీసుకురామని చెప్పాడు.
1: అండ్ హీ వాంటెడ్ హర్ టు ఫెచ్ వాటర్.
0: ఆయన చాలా మంచి సంగీతగాడు,
1: ఈజ్ ఎ గుడ్ మ్యూజిషియన్.
0: లక్ష్మణ యొక్క మూర్చ చాలా గట్టిగా పాడేటువంటి వాడు.
1: సీన్ ఫెయింటింగ్ ఆఫ్ లక్ష్మణ.
0: అక్కడ ఆయన ప్రారంభిస్తే ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వచ్చేటువంటి వాడు, అంత పెద్ద కొంటము.
1: అండ్ హీ హాస్ గాట్ సచ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్ దట్ వుడ్ అట్రాక్ట్ ఎవ్రీబడి, ఆల్ విలేజర్స్.
0: ఆ నీళ్లు ఆయన తెచ్చిస్తే,
1: వెన్ షీ బ్రాట్ వాటర్,
0: నాకు ఇచ్చాడు, స్వామి మీరు కొంచెం తాగండి అన్నాడు.
1: అండ్ హీ వాంటెడ్ భగవాన్ టు సిప్ వాటర్.
0: నీ కోసం తెచ్చింది, నా కోసం కాదన్నాడు.
1: భగవాన్ సెడ్ దిస్ వాటర్ ఇస్ బ్రాట్ ఫర్ యూ, నాట్
0: ఫర్ మీ. నాకు ప్రసాదం ఇవ్వండి అన్నాడు.
1: భగవాన్ యూ ఫస్ట్ డ్రింక్ అండ్ గివ్ ఇట్ టు మీ.
0: కొంచెం తాగినట్టుగా నటించాను, తిరిగి ఆ కప్పు అతనికి ఇచ్చాను.
1: భగవాన్ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హీ సిప్డ్ వాటర్ అండ్ గేట్ కొండమరాజు.
0: నీళ్లు త్రాగాడు,
1: హీ డ్రాంక్ ద వాటర్.
0: పండుకున్నాడు, పోయాడు.
1: పోయే
0: ముందు ఒకటి చెప్పాడు,
1: బిఫోర్ డెత్
0: స్వామి నేను చిన్న అంగడి పెట్టుకునేటువంటి వాడిని.
1: ఐ హాడ్ ఎ స్మాల్ షాప్, ప్రొవిజన్
0: ఏదో చిన్నది, బీడీలు సిగరెట్లు ఇట్లాంటివంతా ఉంటాయి చూడు, ఒక్క ఆకు ఇలాంటివంతా అమ్ముకునేటువంటి
1: వెరీ స్మాల్ షాప్, ప్రొవిజన్.
0: నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి నేను మోసం చేయలేదు, ఎవరికి నేను ద్రోహం చేయలేదు, కాబట్టి నేను ఎవరికైనా మర్చిపోయి ఒక అణానో బొట్టో ఏదోనో కొంచెం అప్పేమన్నా చేసిండి వచ్చును.
1: అన్నోయింగ్లీ ఐ మైట్ నాట్ హావ్ పెయిడ్ సమ్ మనీ టు సమ్ పీపుల్.
0: మా గృహం లోపల స్వామి పుట్టాడు.
1: భగవాన్ ఇస్ టేకిన్ బర్త్ ఇన్ అవర్ ఫ్యామిలీ.
0: రత్నాకర వంశమే తరించింది.
1: రత్నాకర ఫ్యామిలీ ఇస్ రెడీ.
0: కాబట్టి నేను ఈ రుణములో పోకూడదు.
1: ఐ షుడ్ నాట్ బి ఇండెటెడ్ టు ఎనీబడీ.
0: కాబట్టి నేను తెలియక ఏమైనా కొన్ని అప్పులు చేసి ఉంటే,
1: అన్నోయింగ్లీ ఐ మైట్ హావ్ మేడ్
0: నాకు ఒక వరం ఇవ్వాలి అన్నాడు.
1: అండ్ ఐ వాంట్ యు టు కన్ఫర్మ్
0: వరం అన్నాడు.
1: వాట్ ఇస్ ద బూన్ యు వాంట్?
0: నా శవాన్ని తీసుకుని పోయే సమయం లోపల
1: యాజ్ ద బాడీ ఇస్ టేకెన్
0: అవుట్ అంత బొట్టు దమ్మిడీలంతా మార్చి నా పైన చల్లండి అన్నాడు.
1: లెట్ ఆల్ ది స్మాల్ కాయిన్స్ స్మాల్ చేంజెస్ బి స్ప్రెడ్.
0: అంటే అది ఎవరికి చిక్కుతుందో వాళ్ళు ఆ రుణం తీరిపోతుంది.
1: అండ్ ద కాయిన్స్ ఆర్ థ్రోన్ యాజ్ ద బాడీ ఇస్ టేకెన్ ఇన్ ఎ ప్రొసెషన్ ఎనీబడీ కెన్ కలెక్ట్. అంత
0: దమ్మిడీలు పొట్టే తప్ప నోట్లు లేవు.
1: స్మాల్ పైసే, స్మాల్ కాయిన్స్, నై పైసే వర్ దేర్.
0: 55 సంవత్సరం క్రిందట,
1: 55 ఇయర్స్ అగో
0: అప్పుడు ఎవ్వరూ లేదు.
1: నన్ వర్ దేర్.
0: ఆ విధంగా తనకు రుణమును ఆ విధంగా తీర్చేసేసినాను.
1: దట్స్ హౌ హీ క్లియర్డ్ హిస్ డెట్.
0: కనుకనే అతను ప్రశాంతంగా జీవితాన్ని వదిలాడు.
1: సో హీ హాడ్ ఎ పీస్ఫుల్ లైఫ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకెంతవరకు వచ్చేసేసిన ఈ పది మొదటి దినం కాబట్టి చెప్తున్నాను.
1: దిస్ ఇస్ ద ఫస్ట్ డే.
0: గృహం అబ్బాయి అనగా ఈ దేహానికి తండ్రి,
1: ద ఫాదర్ ఆఫ్ దిస్ బాడీ భగవాన్.
0: ఆయన కూడా చిన్న చిన్న వ్యాపారం చేసేవాడు.
1: హీ టు హాడ్ ఎ వెరీ స్మాల్ బిజినెస్.
0: ఏమిటి వ్యాపారం అంటే, స్వామి దగ్గర వచ్చినటువంటి వాడు, కొబ్బరికాయ కావాలి వెంకప్ప అంటే పరిగెత్తిపోయి బుక్క పట్టడం పోయి కొబ్బరికాయ తీసుకొచ్చేవాడు.
1: When all devotees used to assemble here, when they want coconut, he will go to Bukkapatnam.
0: ఈ విధంగా వచ్చిన భక్తులకు అందరికీ సహాయం చేసేటువంటి వాడు.
1: And he used to serve all devotees.
0: ఆ విధంగా ఉండినప్పుడు నేను కోరికలకు సెలెక్షన్ చేసి రూమ్ లో పిలిచాను.
1: స్వామి కాల్స్ పీపుల్ ఫర్ అన్ ఇంటర్వ్యూ.
0: సరిగా నేను లోపల పోయే ముందుగా వచ్చేసాడు ఇక్కడికి.
1: అండ్ హీ కేమ్ హియర్ అట్ వన్స్ ఆన్ వన్
0: డే. దగ్గర నిల్చుకున్నాడు.
1: అండ్ హీ స్టూడ్ దేర్
0: నిల్చుకొని, అప్పుడు ఈ మందిరం లేదు,
1: దిస్ మందిర్
0: స్తంభం మాత్రమే ఉండేటువంటి వరండా.
1: And there is only veranda.
0: Swami naato oka nimisham maatadala annadu.
1: He said, Swami, you should talk to me for a minute.
0: Undu undu veedan chuchi vastanu annanu.
1: He said, wait, let me.
0: Yedi virin naato maatadala annanu.
1: He said, I want to talk to you immediately.
0: Chala force chesadu.
1: And he pressed him.
0: Sare lokalo chese annanu.
1: He said, okay, you get in.
0: Ayana dabbunanta panchulo daachukuneetunti vaadu.
1: And he used to keep the small change.
0: Aanaati lokala oka person kaani oka jobi ani kaani itlaati undeetunti
1: vaadu. There were no pockets or purses in those days.
0: Anta chillaranta teeskoni
1: small coins
0: 500 రూపాయలు మిగిలించుకొని,
1: అండ్ హీ కుడ్ సే 500 రూపాయలు
0: నా చేతిలో పెట్టాడు.
1: అండ్ గేవ్ టు భగవాన్.
0: స్వామి,
1: స్వామి
0: నాకు 10వ దినము
1: 10th డే
0: బీదలకంతా కూడా అన్నదానం చేయాలి.
1: లెట్ దేర్ బి పూర్ ఫీడింగ్.
0: నేను రెండు మూటలు బియ్యం పెట్టాను.
1: ఐ గాట్ టూ బ్యాగ్స్ ఆఫ్ రైస్.
0: ఒక మూట బెడలు పెట్టాను.
1: అండ్ ఆల్సో
0: బెల్లం పెట్టాను. అన్ని పెట్టేసేసినాను. ఎవరు దీన్ని తీసుకోకూడదు.
1: దేర్ ఆర్ గ్రామ్స్ అండ్ ఆల్సో ద రైస్ టూ బ్యాగ్స్.
0: ఇక్కడ చిల్లర ఖర్చులంతా తీసుకో. నా పదవ దినము దీనికి సమారాధన చేయాలన్నా.
1: ఆన్ ద 10th డే దిస్ థింగ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు పూర్.
0: పోయినాడు. పోయేటప్పటికి
1: హి రిటర్న్
0: తన కుమారునికు జానకిరామయ్యకు.
1: జానకిరామయ్య
0: ఒక కుమారుడు పుట్టాడు.
1: అండ్ ఎ సన్.
0: అతనే రత్నాకరుడు.
1: హి ఇస్ రత్నాకర్.
0: ఆ రత్నాకర్ చిన్న పిల్లవాడిని ఆడిస్తూ కూర్చున్నాడు.
1: హి వాస్ ప్లేయింగ్ విత్ హిస్ సన్ రత్నాకర్.
0: కూర్చున్నటువంటి వాడు ఎవరెక్కడా అన్నాడు. భార్యను పేరు పెట్టి పిలిచలేదు.
1: అండ్ హి నెవర్ కాల్ హిస్ వైఫ్ బై నేమ్.
0: ఈమె వచ్చేసింది ఈశ్వరమ్మ.
1: ఈశ్వరమ్మ కేమ్.
0: ఏమి
1: హి సెడ్ వాట్ డు యు వాంట్.
0: పట్టుకో అన్నాడు.
1: హి జస్ట్ హెల్డ్ హి హియర్.
0: ఆమె ఇక్కడ పట్టుకుంది.
1: అండ్ షీ జస్ట్ కెప్ట్ హర్ ఫింగర్.
0: ఆ పిల్లవాడిని ఎత్తుకుంది.
1: అండ్ హీ జస్ట్
0: ప్రాణం వదిలేదు.
1: అండ్ హీ డైడ్.
0: అనగా వీళ్ళ మరణాలు ఎంత సులభంగా వచ్చినాయంటే అంత సులభంగా వచ్చినాయి.
1: దే హ్యాడ్ సచ్ ఎన్ ఈజీ డెత్ అట్ దట్ టైం.
0: ఒక్క క్షణమైనా కూడా ప్రాణం పోవడానికి టైం లేదు.
1: దే నెవర్ స్ట్రగుల్డ్ అట్ దట్ టైం.
0: అంత ఆనందంగా నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడి ఇక్కడి నుంచి నడుచుకుని పోయి అక్కడ పండుకొని ఆ విధంగా ప్రాణం ఇచ్చారు.
1: కేమ్ హియర్ కన్వర్స్డ్ స్వామి.
0: ఇంకా ఈ దేహం యొక్క తల్లి ఈశ్వరమ్మ.
1: అండ్ ఈశ్వరమ్మ మదర్.
0: బెంగళూరు లోపల సమ్మర్ క్లాస్ జరుగుతుండది.
1: ద టైమ్ ఆఫ్ సమ్మర్ క్లాసెస్ ఇన్ బెంగళూరు.
0: సమ్మర్ క్లాస్ జరుగుతుంటే అందరికి పిల్లలకి అందరికీ టిఫిన్ అంతా పెట్టేసేసినారు.
1: అండ్ బ్రేక్ఫాస్ట్ వాస్ సర్వ్డ్ టు ఆల్ స్టూడెంట్స్.
0: తెల్లవారి 7:30 గంటకే పెట్టేశాము.
1: అండ్ 7:30
0: అప్పుడు గోకాక్ చాలా స్ట్రాంగ్ మ్యాన్.
1: గోకాక్ వెరీ స్ట్రాంగ్ డిసిప్లినేరియన్.
0: దీన్ని అంతా కరెక్ట్ గా నడిపించుకునేటువంటి వాడు.
1: హి అబ్జర్వ్ పంక్చువాలిటీ.
0: అప్పుడు ఈమె కూడా టిఫిన్ తినింది.
1: అండ్ షీ టు హ్యాడ్ హర్ బ్రేక్ఫాస్ట్.
0: ఒక వరండాలో కూర్చుంది.
1: షీ సాట్ దేర్ ఇన్ ద వరండా.
0: ఉన్నట్టు ఉంటుండి స్వామి స్వామి స్వామి అని అరిచింది.
1: ఆల్ ఆఫ్ ఎ సడన్ షౌటెడ్ స్వామి స్వామి.
0: నేను పైన ఉన్నాను వస్తున్నాను వస్తున్నాను అన్నాను.
1: భగవాన్ వాస్ దేర్ ఇన్ ద
0: అప్స్టెయిర్స్. రండి బిరిన్ రండి అనింది.
1: హి సెడ్ స్వామి కమ్ క్విక్లీ.
0: నేను అక్కడి నుంచి దిగి వచ్చాను.
1: భగవాన్ గాట్ డౌన్.
0: వచ్చేటప్పటికే నా చేయి పట్టుకుంది ప్రాణం పెట్టింది.
1: దెన్ షీ కాట్ హోల్డ్ ఆఫ్ ది హ్యాండ్స్ ఆఫ్ స్వామి. అనగా
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితకు ఇంత పవిత్రమైన మరణాలే వస్తుంటాయి.
1: యాజ్ ద సీక్రెట్ పీపుల్
0: కొండవరాజు అంతే. పెద్ద వెంకమరాజు అంతే.
1: పెద్ద వెంకమరాజు. ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ దట్ పీస్ఫుల్ డే.
0: వీళ్ళంతా సెలెక్టెడ్ పీపుల్.
1: దే ఆర్ ఆల్ సెలెక్టెడ్ పీపుల్.
0: స్వామి సెలెక్ట్ చేసుకునేటువంటి
1: స్వామి సెలెక్టెడ్ దిస్.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులు ఒక బిడ్డను సెలెక్ట్ చేసుకుంటారు.
1: అండ్ టుడే పేరెంట్స్ సెలెక్ట్ దేర్ చిల్డ్రన్.
0: ఆనాడు బిడ్డనే తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకుంటారు.
1: దోస్ డేస్ భగవాన్ సెలెక్టెడ్ హిస్ పేరెంట్స్.
0: ఈ విధంగా జరిగినటువంటిది స్వామి యొక్క చరిత్ర.
1: దట్ ఈస్ ద బయోగ్రఫీ ఆఫ్ భగవాన్.
0: సంజయ్ సహాని అవతారాన్ని గురించి చెప్తూ వచ్చాడు.
1: సంజయ్ సహాని.
0: దానివల్ల నేను దీన్ని హెచ్చరిస్తూ వచ్చాను.
1: అండ్ దేర్ఫోర్ భగవాన్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్.
0: కనుక ఎవ్వరికి ఏనాడు కూడా కించిత్ బాధ పెట్టినటువంటిది కాదు నేను.
1: భగవాన్ డిడ్ నాట్ అలౌ ఎనీబడీ టు
0: సఫర్. ఏ ఒక్క కఠినమైన మాట చెప్తే కూడా వాడు ఏం బాధపడతారో ఏమని కఠినమైన మాటలు కూడా ఆడేవాడిని కాదు.
1: నెవర్ యూజ్ హార్ష్ వర్డ్స్.
0: ఇంకా ఏదైనా వాడిని తిట్టాలనుకుంటే దున్నపోత అనేటువంటి వాడిని అంతే. అదే పెద్ద తిట్టు.
1: At the maximum he will say dunnapota heba fellow.
0: Aa pedda tittu tittevaani.
1: That is the biggest.
0: Gantakante vere ku tittu raakara.
1: Nothing more.
0: Aa vidhanga evarni baadha pettukunda andanni aananda parustu vachadu.
1: He never suffered anybody. He made everybody happy.
0: Modala munchi kada varaku kudu andanni aananda pettatame aananda pettatame.
1: Bhagavan will make everybody happy and blissful. That only job.
0: Andaru sukhanga undali.
1: Everybody should be happy.
0: Andaru aanandanga undali.
1: And everybody blissful.
0: Andaru aadhyatmika margamlo praveshinchali.
1: And everybody proceed.
0: Aatmavishwasanni pinchukovali.
1: They should develop self confidence.
0: Aatmavishwasam chetha meer tarinchukuntaru.
1: And certainly you can propose.
0: Ye vishwasam lekapoyina gaani aatmavishwasanni kaligi undali.
1: You may not have any kind of faith but self confidence is important.
0: Dani vallane meer janmakudaru saarthakam avutundi.
1: And then you can work for the objective of your life.
0: Kanuka ఈ ప్రదేశంలో ఉండినటువంటి వారు ఈ ప్రాంతానికి చేరినటువంటి వారు ఈ యొక్క దీనికి వచ్చినటువంటి వారికి అందరికి కూడా ఆత్మవిశ్వాసం చాలా దృఢమైనటువంటి.
1: దోస్ హూ బిలాంగ్ టు దిస్ ప్లేస్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ మస్ట్ నో దిస్.
0: లేకపోతే
1: వాల్యూ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విదౌట్ ఇట్ ఇట్స్ నో లైఫ్ అట్ ఆల్.
0: యూజ్లెస్.
1: లైఫ్ ఇస్ యూస్లెస్.
0: ఆత్మనే లైఫ్.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఆత్మ ద స్పిరిట్ ఇస్ ద లైఫ్.
0: కనుక అందరు కూడా ఏ భక్తి లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
1: యు మే నాట్ హావ్ డివోషన్ బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మానందాన్ని పొందండి.
1: హావ్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది? ఇది
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ఇట్.
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
0: ఈ యూనియన్ విత్ గాడ్.
1: యూనియన్ విత్ గాడ్.
0: అలాంటి యూనియన్ గా ఉండేటువంటి ఆత్మానందాన్ని పొందండి.
1: ఎంజాయ్ ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ది సెల్ఫ్.
0: ఈనాటి ప్రథమ దినము,
1: ద ఫస్ట్ డే,
0: నవరాత్రి మహోత్సవము,
1: ఇట్ ద బిగినింగ్ ఆఫ్ నవరాత్రి.
0: ఈ నవరాత్రి లోపల మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి మూడింటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది ఈ యొక్క ప్రథమ దినము.
1: ది గాడెస్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ మచ్ థాట్ ఆఫ్ అండ్ రిఫ్లెక్టెడ్ అపాన్ దిస్ డే.
0: ఈ ముగ్గురు వేరే కాదు,
1: దే ఆర్ నాట్ సెపరేట్.
0: ఈ మూడు కూడా ఏకత్వంతో కూడినటువంటి వాళ్ళే.
1: ది ట్రయూన్ గాడ్
0: శక్తి స్వరూపం, అదే ఎనర్జీ.
1: అండ్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఈస్ ఎనర్జీ.
0: సరస్వతి మన యొక్క వాక్ స్వరూపిణి,
1: సరస్వతి అవర్ స్పీచ్ ఫ్యాకల్టీ,
0: లక్ష్మి మన ఆనంద స్వరూపిణి,
1: లక్ష్మి అవర్ బ్లిస్ఫుల్ స్టేట్.
0: కనుకనే ఈ మూడు కూడా ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నాయి.
1: ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: కనుకనే మనం ఎక్కడో బయటకు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్.
0: దైవత్వం అనగా మానవత్వమే దైవత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవరీ హ్యూమన్ క్వాలిటీ ఇస్ ద డివైన్ క్వాలిటీ.
0: కనుకనే మానవుడే దేవుడు.
1: సో మ్యాన్ ఇస్ గాడ్.
0: కనుక మానవుని దేవునిగా భావించుకొని ఆ దేవ గుణములు మీరు పెంచుకొని
1: కన్సిడర్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ డెవలప్ డివైన్ క్వాలిటీ.
0: ఆనందాన్ని పొందండి
1: అండ్ దెన్ ఎంజాయ్ ద డివైన్ బ్లెస్.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: ఆటోమేటికు లైటుకు అవధులుండ. ఒకడు జగతుని సృష్టించ ఉండవలదా? రైలు పరువుకు నడిపించు డ్రైవరుండ. ఆటోమేటికు లైటుకు అవధులుండ. ఒకడు జగతిని సృష్టింప ఉండవలదే. ఒకడు జగతిని సృష్టింప నుండవలదే.
1: ఫర్ ది రన్నింగ్ ట్రైన్ వెన్ దర్ ఇస్ ద డ్రైవర్ వెన్ ది ఆటోమేటిక్ లైట్ హ్యాస్ గాట్ ఇట్స్ లిమిటేషన్ డోంట్ యూ థింక్ దర్ ఇస్ ఎ క్రియేటర్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్.
2: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
2: మానవ జీవితము చాలా విచిత్రమైనటువంటిది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ పిక్యూలియర్.
2: ఈ విచిత్రమైన జగత్తును సృష్టించినటువంటి దైవము మరింత విచిత్రమైనటువంటి వాడు.
1: గాడ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ స్టిల్ మచ్ మోర్ మిస్టీరియస్.
2: ఈ రెండింటి యొక్క చిత్రమును వర్ణించుటకు రవి చాలడు.
1: టు నరేట్ ది మిస్టరీస్ ఆఫ్ ది టూ రవి ఈజ్ నాట్ ఎనఫ్.
2: పలికించుటకు కవి లేడు.
1: పోయట్ కెనాట్ కంపోజ్.
2: రవికి కవికి చిక్కనటువంటి ఒక సృష్టి ఈ జగత్తు.
1: నైదర్ ద పోయట్ నాట్ ద సన్ క్యాన్ కాంప్రిహెండ్ ది యూనివర్స్.
2: చిత్రంబులు
1: వెరీ పెక్యులర్.
2: త్రైలోక్య పవిత్రంబులు
1: వెరీ సీక్రెట్ టు త్రీ వర్డ్స్.
2: వనజలాల విత్తంబులు సన్మిత్రంబులు
1: ఫ్రెండ్లీ.
2: ముని జన వన పౌత్రంబులు
1: వెరీ ఎండియరింగ్.
2: విష్ణుదేవు చారిత్రంబులు
1: ఆర్ ది స్టోరీస్ ఆఫ్ విష్ణు.
2: ఐదు మంది శిష్యులు విద్యార్థులు పిప్పిలాదుని ప్రార్థించి వారికి ఉన్నటువంటి యొక్క సందేహంలో నివారణ గావించుకున్నారు.
1: ఫైవ్ డిసైపుల్స్ అప్రోచ్డ్ సేజ్ పిప్పిలాద గాట్ దేర్ డౌట్స్ క్లారిఫైడ్.
2: ఆరవ విద్యార్థి చాలా తెలివితేటలు గలవాడు.
1: సిక్స్త్ డిసైపుల్ ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
2: అతని వంశము చాలా ప్రాచీనమైనటువంటి వంశం నుంచి వచ్చినటువంటి వాడు.
1: హి బిలాంగ్స్ టు ఏన్షియంట్ ఫ్యామిలీ ఆఫ్ ట్రెడిషన్.
2: గార్గ వంశంలో జన్మించినటువంటి వాడు.
1: హి బిలాంగ్స్ టు దట్ ఫ్యామిలీ ఆఫ్ గార్గే.
2: ఈ యొక్క ఆరో విద్యార్థి యొక్క పేరు శౌర్యాయణి.
1: ద నేమ్ ఆఫ్ ది సిక్స్త్ స్టూడెంట్ ఈజ్ శౌర్యాయణ.
2: ఈ శౌర్యాయణి ఐదు మంది విద్యార్థులకు బోధించేటువంటి ఆత్మతత్వమును ప్రాణతత్వమును జగత్తత్వమును చక్కగా విని ఎంతో ఆనందిస్తూ వచ్చాడు.
1: ద సిక్స్త్ డిసైపుల్ శౌర్యాయణ లిజన్ టు ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్ ద నేచర్ ఆఫ్ ద లైఫ్ అండ్ ద వరల్డ్ టు.
2: కానీ ఈ శౌర్యాయునికి పిప్పిలాదుని ప్రశ్నించి తన సందేహము నివారణ గావించుకోవాలనే అభిష్టమే మాత్రము లేదు.
1: శౌర్యాయన ది సిక్స్ స్టూడెంట్ డిడ్ంట్ హ్యావ్ ఎనీ డిజైర్ టు పుట్ ఎ క్వశ్చన్ టు ది ప్రిసెప్టర్ అండ్ సీక్ ఎన్ ఆన్సర్.
2: చెప్పినవి విని ఆచరణలో పెట్టి ఆనందించటమే తన యొక్క కర్తవ్యమని నిర్ణయించుకున్నాడు.
1: హి డిసైడెడ్ దట్ హిస్ డ్యూటీ లైస్ ఇన్ లిజనింగ్ టు దట్ అండ్ ప్రాక్టీసింగ్ దేర్ ఆఫ్టర్.
2: కానీ భార్గుడు ఈ శౌర్యాయని ఒత్తిడి పెడుతూ వచ్చాడు.
1: బట్ భార్గ లేట్ ప్రెషర్ ఆన్ శౌర్యాయణ.
2: శౌర్యాయణి మాకు మాత్రం నీకున్న తెలివితేటలు లేవా? కానీ ఉన్నటువంటి యొక్క విషయమును తెలిసినటువంటి వారి దగ్గర అడిగి తెలుసుకోవటము విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం.
1: దే వెంట్ ఆన్ టెల్లింగ్ ఆర్ వి నాట్ దట్ మచ్ ఇంటెలిజెంట్ ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద స్టూడెంట్ టు నో వాట్ ఈస్ నాట్ నోన్ ఫ్రమ్ ద టీచర్.
2: కనుక నీవు కూడా ఏదైనా ఒక ప్రశ్న అడిగి ఈ సద్గురువు దగ్గర సరి అయిన సమాధానం అందుకోమన్నాడు.
1: దేర్ఫోర్ యు ఆల్సో పుట్ ఎ సూటబుల్ క్వశ్చన్ అండ్ గెట్ గుడ్ ఆన్సర్ అండ్ బి సాటిస్ఫైడ్.
2: ఈ చెప్పిన జవాబులే ఎన్నో విధములైనటువంటి జీవితాన్ని రహస్యాన్ని చక్కగా విపులంగా పిప్పిలాడు బోధించాడు.
1: పిప్పిలా దట్ టాట్ ఎనఫ్ ఫర్ లయన్స్.
2: కానీ ఒక్క సందేహం నన్ను బాధిస్తుండదు.
1: బట్ యెట్ వన్ డౌట్ ఇస్ స్టిల్ లింగర్స్ విత్ మీ.
2: జీవుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు యందు కొన్ని అవస్థలను అనుభవిస్తున్నాడు.
1: ది ఇండివిజువల్ పాసెస్ త్రూ సర్టన్ సిచ్యువేషన్స్ ఇన్ ది వేకింగ్ డ్రీమింగ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్స్.
2: ఈ జాగ్రత్త అవస్థ యందు ఉండినటువంటి జీవుడు ఎవరు?
1: హూ ఇస్ దిస్ ఇండివిజువల్ ప్రెసెంట్ ఇన్ ద వేకింగ్ స్టేట్?
2: స్వప్నావస్థ యందు ఉండినటువంటి జీవుడు ఎవరు?
1: హూ ఇస్ దిస్ ఇండివిజువల్ ప్రెసెంట్ ఇన్ ది డ్రీమింగ్ స్టేట్?
2: సుషుప్తి యందు సర్వమును మరచి ఉండినటువంటి వాడెవరు?
1: హూ ఇస్ హి దట్ ఫర్గెట్స్ ఎవ్రీథింగ్ ఇన్ ది డీప్ స్లీప్ స్టేట్?
2: ఈ మూడు అవస్థలు కూడాను అతీతమైనటువంటి వాడు మరేవాడు?
1: హూ ఇస్ ద వన్ బియాండ్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్?
2: ఈ విధమైనటువంటి ఒక సందేహము ఈ శౌర్యాయంలో కొంత బాధిస్తూ వచ్చింది.
1: దిస్ డౌట్ ఇస్ స్టిల్ లింగరింగ్ విత్ శౌర్యాయన.
2: నాయన, జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడు కూడాను ప్రణవం యొక్క భాగములే.
1: ద వేకింగ్ ద డ్రీమింగ్ అండ్ డీప్ స్లీప్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ప్రణవ.
2: జాగ్రత్తకు భూ అంటారు.
1: ద వేకింగ్ స్టేట్ ఇస్ కాల్డ్ భూ.
2: స్వప్నావస్థకు భువహ అంటారు.
1: డ్రీమింగ్ స్టేట్ ఇస్ కాల్డ్ భువహ.
2: నిద్రావస్థకు సువహ అంటారు.
1: డీప్ స్లీప్ ఇస్ కాల్డ్ సువహ.
2: ఓం భూర్భువస్వహ. భూర్భువస్వహ అనగా మనకు దుశ్చకల్పితమై మనకు కనిపించేటువంటి ఈ జగత్తు భూర్.
1: భూర్భువస్వహ. దిస్ అపేరెంట్ వరల్డ్ విచ్ ఇస్ భూ
2: అనగా పదార్థములతో కూడినటువంటిది.
1: దట్ విచ్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాటర్.
2: ఈ పదార్థములకు పేరు కలిగినటువంటిది.
1: దిస్ మ్యాటర్ హ్యాస్ ఎ నేమ్.
2: పేరుకు తగిన రూపము కలిగినటువంటిది.
1: ఇట్ హస్ ఫార్మ్ టు.
2: రూపనామములతో కూడినటువంటి పదార్థమే భూ.
1: ద వన్ విత్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ భూ.
2: దేహము కూడాను ఒక పదార్థమే.
1: బాడీ ఆల్సో ఇస్ మ్యాటర్.
2: ఇంకా రెండవది భువహ.
1: ద సెకండ్ వన్ ఈజ్ భువహ.
2: ఈ పదార్థముతో కూడినటువంటి ఈ దేహాన్ని చలింపచేస్తుండాది, స్పందింపచేస్తుండాది ప్రాణశక్తి.
1: ఇట్ ఇస్ ద లైఫ్ ఫోర్స్ దట్ మేక్స్ దిస్ బాడీ విచ్ ఇస్ ద మ్యాటర్ మూవ్.
2: ఈ స్పందింపచేసేటువంటి శక్తియే లేకుండా దీనినే చైతన్యం అంటారు. ఈ చైతన్యమే దేహాన్ని అన్ని విధములు కూడా పనిచేస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ వైబ్రేషన్ ఇన్ ద బాడీ.
2: కనుక ఈ యొక్క స్పందన చేసేటువంటిది, స్పందింపచేసేటువంటిదే ప్రాణశక్తి.
1: దిస్ వైబ్రేషన్ ఈజ్ డ్యూ టు రేడియేషన్ ద లైఫ్ ఫోర్స్.
2: ఈ స్పందనాశక్తిని అనేక విధములుగా ఆజ్ఞానుసారము ప్రవర్తింపచేసేటువంటిది మరొకటి ఉంటున్నది.
1: దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యాక్టివిటీ అండ్ మూవ్మెంట్.
2: అది సుషుప్తి అవస్థ ఎందుకున్నటువంటి ప్రజ్ఞ.
1: దట్ ఈస్ దట్ అవేర్నెస్ ప్రజ్ఞ ఇన్ సుషుప్తి.
2: ఈ మూడింటి యొక్క తత్వమునే రేడియేషన్, వైబ్రేషన్, మెటీరియలైజేషన్ అన్నారు.
1: దీస్ త్రీ పొజిషన్స్ ఆర్ కాల్డ్ రేడియేషన్, వైబ్రేషన్ అండ్ మెటీరియలైజేషన్.
2: ఈ రేడియేషన్ అనేటువంటిదే సుషుప్తి అందున్నటువంటి యొక్క తత్వము.
1: దిస్ రేడియేషన్ ఈస్ ద వన్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డీప్ స్లీప్ స్టేట్.
2: ఇది ప్రజ్ఞాస్వరూపములో ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
2: ఈ ప్రజ్ఞాస్వరూపమే ప్రాణశక్తిని స్పందింపచేస్తుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ అవేర్నెస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ వైబ్రేషన్.
2: ఒక ఫ్యాన్ ఉంటుండాలి.
1: హియర్ లైస్ ఎ ఫ్యాన్.
2: కానీ ఫ్యాను స్వతసిద్ధంగా తిరిగి గాలిని మనకు అందించలేదు.
1: ద ఫ్యాన్ డజంట్ రొటేట్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ గివ్ యూ ద బ్రీజ్.
2: దీన్ని గాలి రూపంలో అందించేటువంటి శక్తి కరెంటు ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ కరెంట్ బిహైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్రీజ్ దట్ యు గెట్.
2: కరెంటు ఉండటం చేతనే ఫ్యాన్ తిరిగి మనకు గాలిని చేకూరుస్తుంటుండాలి.
1: బికాస్ ఆఫ్ ద కరెంట్ ద ఫ్యాన్ రొటేట్స్ అండ్ గివ్స్ యూ ద బ్రీజ్.
2: ఒకవేళ కరెంటే లేక ఫ్యాన్ మాత్రం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: బై ఎనీ ఛాన్స్ వెన్ దెర్ ఇస్ నో కరెంట్ ఈవెన్ ఇఫ్ ది ఫ్యాన్ ఇస్ ప్రెసెంట్ ఇట్ ఇస్ యూస్లెస్.
2: కనుక ప్రజ్ఞాశక్తి లేకుండా ప్రాణశక్తి ఒకటి మాత్రమే ఉండినప్పుడు ప్రయోజనమే లేదు. ఈ యొక్క జడమైనటువంటి పదార్థమయమైనటువంటి దృశ్యకల్పితమైనటువంటి ఈ దేహము చలించలేదు, భ్రమించలేదు, దిగత్తును వరించలేదు.
1: When there is no awareness, this body which is the matter, which is artificial and created, it cannot move, it cannot be active, it cannot be diluted.
2: కనుకనే అన్నింటిని కూడాను ఆడించి పాడించి లాలించి పోషించేటువంటి ఒక శక్తి ప్రజ్ఞాశక్తి.
1: Therefore it is awareness which is responsible for all this that goes on in this world, the singing and the dancing. దీనిని
2: భువః అన్నారు.
1: This is called భువః.
2: ఈ ఓంకారంలో ఉండినటువంటి అకార ఉకార మకారంలోని మకారమే ప్రజ్ఞాశక్తి.
1: Out of these three, akara, ukara, makara, this makara is prajnashakti, awareness.
2: ఈ ఉకారము అనేటువంటిదే ప్రాణశక్తి.
1: Ukara is the life force.
2: అకారమే ఆకార శక్తి, అదే పదార్థం.
1: Akara is akara, the matter.
2: కనుక ఓంకారంలో ఉండినటువంటి యొక్క అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి యందు ఉండేటువంటి యొక్క తత్వములు కూడాను ఇవియే అన్నాడు.
1: The Omkara has got the combination of Akara, Ukara, Makara, so also the combination of the waking, dreaming, the deep sleep.
2: ఈ ప్రణవమునందు,
1: in this pranava,
2: ఋగ్వేద యజుర్వేద సామవేద మూడింటి యొక్క స్వరూపమైనటువంటి యొక్క ఏకత్వము ప్రణవమే, అది కూడాను ఇందులోనే ఉంటుండాలి.
1: The Rugveda, Yajurveda, Samaveda, all the three are present in this pranava.
2: ఋగ్వేదము పదార్థమయమైనటువంటిది.
1: ఋగ్వేద పర్టైన్స్ టు మ్యాటర్.
2: ఇంకా యజుర్వేదము ప్రాణమయమైనటువంటిది.
1: యజుర్వేద స్పీక్స్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
2: సామవేదము ప్రజ్ఞామయమైనటువంటిది.
1: సామవేద స్పీక్స్ ఆఫ్ అవేర్నెస్.
2: అయితే ఈ మూడింటిని సాధించేటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ అకంప్లిషెస్ ఆల్ ద త్రీ?
2: ఒకటి ప్రార్థన, రెండవది భావము, మూడవది ఒక సాధన.
1: One is prayer, other is feeling, the third one is practice.
2: Prarthana anetvantidi jagrata avastha.
1: Prayer stands for waking state.
2: Sadhana idi swapna avastha.
1: The practice is represents dreaming state.
2: Inka jnanam tutundi emitadi adiye sushupti avastha.
1: This feeling, the knowledge, is deep sleep.
2: Ee sadhana anetvantidi kevalamu manasu tho koodinatvantidi.
1: The practice is done with the mind.
2: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు సాధన అనేటువంటిది దేహంతో కూడినటువంటిదిగా భ్రమిస్తున్నారు.
1: But unfortunately today, practice is mistaken with
2: the body. ప్రార్థన దేహము.
1: The prayer is done by the body.
2: భావము ఈ యొక్క సంసార సంబంధమైనటువంటి దీంట్లో స్వప్నావస్థ.
1: Feeling represents the worldly life.
2: సాధనే ప్రజ్ఞాశక్తి.
1: This sadhana practice is awareness.
2: ప్రార్థన, భావన, సాధన.
1: One is prayer, one is feeling, the one third one is practice.
2: ఈ మూడింటి యొక్క అవస్థలు ఎందు కూడాను స్వప్నావస్థ లోపల అనుభవించేటువంటి వాడు ఎవరు?
1: Among these three, who is the actual experiencer in dreaming state?
2: మనస.
1: Is the individual or the mind?
2: ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్నగా ఉంటుంటుంది.
1: It seems to be very very strange question.
2: పిప్పిలాదుడు చెప్తున్నాడు, నాయన మనం అనుభవించినటువంటి జాగ్రత్త అవస్థలో అనుభవించినటువంటిదే స్వప్నమునందు మనం చూడగలుగుతున్నాము అని భ్రమిస్తున్నారు మానవులు.
1: పిప్పిలాద సేజ్ సెట్, మ్యాన్ ఇస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ హీ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్.
2: మనం జాగ్రత్త అవస్థలో ఏనాడు చూడనటువంటి కూడా స్వప్నంలో మనం చూడగలుగుతున్నామే.
1: సర్టన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ వి హావ్ నాట్ సీన్ ఇన్ ది వేకింగ్ స్టేట్ యెట్ వి సీ ఇన్ ద డ్రీమింగ్ స్టేట్. వేర్ ఫ్రమ్ యు సీ దెం?
2: మనం జాగ్రత్త అవస్థలో అనుభవించలేనటువంటి అన్ని కూడాను స్వప్నావస్థలో కొన్ని అనుభవిస్తున్నాం.
1: ఆల్ దోస్ యూ హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ యెట్ యు ఎక్స్పీరియన్స్ దెం ఇన్ ది డ్రీమింగ్ స్టేట్.
2: ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
2: దీనికి పిప్పిలాదుడు చెప్తున్నాడు.
1: ఫర్ దిస్ పిప్పిలాద సెడ్,
2: నాయన కేవలము ఈ జన్మమునందు ఉండినటువంటి మాత్రమే కాదు, పోయిన జన్మములలో గడిచినటువంటి యొక్క విషయములు కూడా స్వప్నంలో కనిపిస్తుంటాయి.
1: Sage Pippilada said, not only experience of this lifetime,
2: also previous lives.
1: The remaining of the past lives also are reflected here.
2: కేవలం ఉండినప్పుడు అనుభవించినటువంటిదే కాదు ఇది.
1: Not that you experience as and then.
2: ఇది ఒక విధమైనటువంటి ఒక విద్యుత్ శక్తి యొక్క తరంగములుగా ఉంటుంటుంది.
1: It is something like electric waves.
2: చిన్న ఉదాహరణ అందరికీ తెలిసిన విషయమే.
1: A small example known to everybody.
2: ఘంటసాల వెంకటేశ్వరరావు అనేటువంటి వాడు ప్రత్యక్షంగా ఉండినప్పుడు చక్కగా పాడేటువంటి వాడు.
1: ఘంటసాల వెంకటేశ్వరరావు is a great singer.
2: కానీ ఇప్పుడు అతను లేకపోయినప్పటికీ అతని పాటలంతా కూడా విద్యుత్ సరంగములతో కూడినప్పుడు తానే ఇప్పుడు పాడినట్టుగా కూడా వినిపిస్తున్నాయి. గతమైనటువంటిదే కదా.
1: Though he is not alive today, his songs are still heard through electric waves.
2: ఎక్కడో ఏనాడో ఢిల్లీలో ఒక రేడియోలో పాడినటువంటి పాటలంతా ఇప్పుడు కూడా ఇక్కడ వినిపిస్తుంటుంటాయి.
1: A song sung there in Delhi, you can listen to them even here.
2: అతను లేడే.
1: He is not here.
2: కానీ ఇవి విద్యుత్ తరంగముల చేత కూడి ఒక ఎలక్ట్రిక్ పవర్ లోపల దీనిలో ప్రతిబింబించి తద్వారా ఈ ప్రతిధ్వని మనకు వినిపిస్తుంటుంది.
1: బికాజ్ యాస్ దే గాట్ మిక్స్డ్ అప్ విత్ ఎలక్ట్రిక్ వేవ్స్ బికాజ్ ద పవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ యు ఆర్ ఏబుల్ టు లిసన్.
2: దీనికి దేశకాల పాత్రకు అతీతమైనటువంటి ఒక ప్రజ్ఞాశక్తి అంటారు.
1: ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ అవేర్నెస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
2: గడచిన జన్మములో జరిగినటువంటి కూడా మనకు స్వప్నంలో కనిపించవచ్చు.
1: The effects of the past lives may dream.
2: రాబోయే జన్మములో జరిగేటువంటి కూడా ఈ ప్రజెంట్ స్వప్నంలో కనిపించవచ్చు.
1: Those which are going to appear in future lives may appear in our dreams.
2: మనం ఈ జన్మములో అనుభవించేటువంటి యొక్క అనుభూతులన్నీ కూడా స్వప్నంలో కనిపించవచ్చు.
1: Our experiences in the present day may be seen in the dream.
2: ప్రత్యక్షం మాత్రమే స్వప్న దృశ్యం అని అనుకోకూడదు.
1: We should not mistake it as the one direct
2: past
1: in the
2: future
1: present.
2: కూడా స్వప్న దృశ్యంతో సమానంగా ఉంటుండాలి.
1: The past and future appear in dreams.
2: కనుక ఏదో మనకు తెలియనటువంటిది వస్తే ఓ ఇది ఏనాడో మనం అనుభవించాం లేక అనుభవింపబోతాము అనేటువంటి యొక్క భావన మానవుల్లో అనుభవించాలి.
1: When anything unknown appears in a dream, you should feel, I experienced some time back or else in the future.
2: ఈ యొక్క శిష్యుడు అడుగుతున్నాడు, ఈ యొక్క స్వప్నములు ఎందుకు రావాలి?
1: Then disciple questions, why dreams should come?
2: పిప్పిలాదుడు చెప్తాడు, నాయన స్వప్నము రావటం ఉపకారమేను అన్నాడు.
1: పిలాదా చేసే డ్రీమ్స్ హెల్ప్ యూ.
2: నీ హృదయం లోపల అనేక విధములైనటువంటి భావములతో నిండి పరితపిస్తూ ఉంటుంటాది.
1: యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మెనీ మెనీ ఫీలింగ్స్.
2: నీ భావములో లేక నీ ఊహలో లేక నీ తలంపులో లేక నీ కోరికలో ఏవో కొన్ని లోపల అన్ని చేరి చాలా నిన్ను బాధిస్తూ ఉంటున్నాయి.
1: You become sad because of many thoughts, many feelings and imaginations and desires.
2: అవి స్వప్న రూపంలో వచ్చి బయట పడిపోవటం ఉపకారమే కాని అపకారం కాదు.
1: All those things that are latent in you as appear in dream, you are helped in that.
2: కనుక స్వప్నములో వచ్చేటువంటి ఇవన్నీ కూడాను మనకు ఉపకారమే కాని అపకారం కాదు.
1: So all those that appear in a dream help you.
2: లోపలనే అవి విత్తన రూపంలో ఉంటుంటే ఏనాడైనా తిరిగి మొక్క రూపంలో ఆవిర్భవించవచ్చు.
1: If they still remain dormant as a seed, they may become, they grow into sapling.
2: కనుక స్వప్న రూపంలో మనలో ఉండినటువంటి మంచి చెడ్డ అంతా బయటపడి పోతున్నాయి వెలుపల.
1: Therefore, good and bad should get out in by way of dream.
2: అయితే ఇవన్నీ అనుభవించేవాడెవరు?
1: Then who is the actual experiencer?
2: అతనే జీవుడు అన్నారు.
1: He is the jiva, the individual soul.
2: ఈ జీవుడు అనేటువంటి వాడు దేనిపైన ఆధారపడి ఉంటున్నాడు?
1: What is the basis for the individual soul?
2: Pranam pai aadharapadi untunnadu.
1: It depends on life.
2: Pranam deni pai aadharapadi untundadi.
1: On what life depends?
2: Pranam pai aadharapadi untundadi.
1: It depends on pranava.
2: Kanuka pranava tattvam anetuntide manavuniki jagrat swapna sushupthulu yokka anubhootulu.
1: Therefore pranava is the real experience in these three states, waking, dreaming and deep sleep states.
2: Ee vidhamainatundi dantlo present anetuntidi chaala pradhanamainatundiga teesukunnadu pippilaadu.
1: Pippilada has taken the present very important.
2: నాయన రాబోయేటువంటిది అది కాలగర్భములో ఉండేటువంటిది మనకు గోచరం కాదు.
1: The future is hidden, you don't see it now.
2: అది ఎవరికి చూడడానికి సాధ్యం కాదు.
1: It's not possible for anyone to see.
2: కానీ గడిచిపోయినటువంటిది కాలంలో తిరిగి గడిచిపోయింది.
1: The past is gone.
2: మనం ఏ ప్రయత్నం చేసినా తిరిగి వెనుకకు రాదు.
1: You cannot get it back with any effort.
2: కాలములో కలిసిపోయినది కాలగర్భములో మునిగిపోయినటువంటి దానికోసం మనం విచారించే ప్రయోజనం లేదు. కాల స్వరూపమైనటువంటి ప్రజెంట్ లో మనం అన్ని మనం విచారించాలి.
1: దట్ విచ్ వానిష్డ్ అండ్ డిసపియర్డ్ విత్ ది పాసేజ్ ఆఫ్ టైమ్, దేర్ ఇస్ నో యూజ్ ఇన్ బదరింగ్ అబౌట్ ఇట్, కన్సర్న్ విత్ ది ప్రెజెంట్.
2: కనుక ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్ అనుకుంటాము.
1: వి థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
2: ఇది సత్యము కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
2: నాట్ ష్యూర్.
1: It is not sure.
2: రేపటి వరకు ఉంటాము అనేటువంటిది మనకి ఏమి నమ్మకం?
1: వేర్ ఇస్ ద గ్యారంటీ దట్ విల్ లివ్ టిల్ టుమారో?
2: కనుక నీవు ఈ ప్రశ్న ఎందుకు నీవు వేసుకోవాలి?
1: వై డు యూ పుట్ దట్ క్వశ్చన్?
2: తద్వారానే నీకు అనేక రకమైనటువంటి యొక్క ఊహలు బయలుదేరి
1: బికాస్ ఆఫ్ దట్ యుల్ హ్యావ్ ఇమాజినేషన్.
2: ఇవి స్వప్నావస్థలో ప్రవేశించి
1: దే స్టెప్ ఇన్ టు డ్రీమ్.
2: నిన్ను అనేక విధమైనటువంటి కలతలు కల్పిస్తూ ఉంటుంది.
1: అండ్ ట్రబుల్ యూ ఎ లాట్.
2: కనుక ఫ్యూచర్ రేపటికి అనేటువంటిది నువ్వు విచారించవద్దు.
1: డోంట్ బాదర్ అబౌట్ టుమారో ఫ్యూచర్.
2: నిన్న
1: yesterday.
2: నిన్నటి దీ మనం ఏమి ప్రయోజనం చింతించి?
1: What is the use in feeling about
2: yesterday? నడుచుకొని వచ్చిన రోడ్ చూసుకొని వచ్చాం. ముందు చూడాలి కానీ వెనక్కి ఎందుకు చూడాలి తిరిగి?
1: The road you have passed by, you already watched. Then why should you go back?
2: ఎన్ని కోట్ల రూపాయలు మనం ధనం ఇచ్చినా కానీ గడిచిపోయిన నిమిషం ఒక్క నిమిషమైనా వెనక్కు రాదు.
1: In spite of spending crores of money, even second pass by will not come back.
2: మనం చక్కగా ఫ్రెష్ గా ఉన్నటువంటి యాపిల్ మనం నమిలి భుజించి గుంగిరాము.
1: You have eaten fresh apple.
2: కానీ నమిలి మింగినాను.
1: We have chewed it and swallowed.
2: కానీ అది కడుపులో కలిసిపోయినటువంటి తిరిగి అది ఫలంగా మనకి ఎట్లా వస్తుంది? ప్రయత్నం చేసినా అది రాదు.
1: ద మూమెంట్ ఇట్ హస్ గాన్ టు స్టమక్ యూ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ యాజ్ ఇట్ ఈస్.
2: గాలిలో కలిసిపోయినటువంటి యొక్క వాసన తిరిగి మనం ఎంత ప్రయత్నం చేసినా వెనుకొక రాదు.
1: ద ఫ్రాగ్రెన్స్ దట్ హస్ గాన్ టు ద విండ్ కెనాట్ కమ్ బ్యాక్.
2: అదే విధంగానే గడిచిపోయిన కాలాన్ని మానవుడు ఎన్ని విధమైనటువంటి ప్రయత్నించినా వెనుకొక రాదు.
1: ద టైమ్ పాస్ బై విల్ నెవర్ రిటర్న్.
2: కనుక నాయన గడిచిపోయిన దానిని విచారించవద్దు.
1: Therefore, don't bother about that past.
2: రాబోయే దాన్ని చింతించవద్దు.
1: Don't worry of the future.
2: ఉన్న దాన్ని నీవు అనుభవించు.
1: Experience the present.
2: ఈ అనుభవమే ప్రధానమైనటువంటిది.
1: This experience is important.
2: ఇదే ప్రెజెంట్.
1: Live in the present.
2: ఇదే వర్తమానము.
1: This is the present.
2: ప్రెజెంట్ అనేటువంటిది ఎట్లా ఉంది?
1: What sort of present is that?
2: కేవలం ఒంటరిగా లేనిది.
1: It is alone.
2: Past and future rendittini chechukuntundadi present.
1: The present has got the past and the future.
2: Kabatti present aneetundi it is not ordinary present to omnipresent.
1: So the present is not ordinary present, it is omnipresent.
2: Gadichipoyinatundi dani phaltamu present lo undi.
1: The results of the past are present in the present.
2: Raboyeetundi dani phaltamu present lo untunda.
1: The results of the future lie in the present.
2: Poddana manam emi tinnamo adi ippudu manam teepuga vastundi.
1: What we have eaten in the morning we
2: get now. Lekunda maru ye vitram naatamo adi ippudu mokkaga undi.
1: What seed we have sown we get the seed now.
2: Ee naadu mokkaga undo repu adi vitram bayaldeerutundi.
1: The tree today will give the seed of the same
2: kind. Kabatti raboyeetundi present lo chettulone untundi.
1: So the future is present in the present.
2: Gadichipoyina vittanamu ee chettulone untundadi.
1: The past seed is also present in the tree.
2: Kabatti future past and rendittini vicharam chesi prayojanam emti?
1: So why should we worry about the future and past?
2: Karuka nee present unna daarini nee anubhavinchi aanandinchu.
1: Therefore you experience the present and delight.
2: Aa unna deppatiki nee okkate.
1: Only one thing that exists all the time.
2: Adi pranava tattvamu.
1: That is pranava.
2: ఈ ప్రణవ తత్వం అనేటువంటిది ప్రపంచానికి మూలాధారము.
1: ఇట్ ఇస్ ది బేసిస్ ప్రైమల్ బేసిస్ ఫర్ ది యూనివర్స్.
2: దానికే భూర్భువస్వహ అని పెట్టారు.
1: ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ భూర్భువస్వహ.
2: దీనినే గాయత్రి మంత్రంలో కూడాను ఎంతో చక్కగా వర్ణిస్తూ వచ్చారు.
1: దిస్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ వెరీ వెల్ ఇన్ గాయత్రి మంత్ర.
2: ఇది ప్రణవం ప్రారంభమవుతుంది.
1: ఇట్ బిగిన్స్ విత్ ఓం ప్రణవ.
2: దీని అర్థాన్నే మృతుడు చెప్పేస్తాడు. భూర్భువస్వహ ఉన్నది దానిపైనది దానిపైనది ఉన్నది భూర్ భూహ దానికంటే ఉన్నతమైనటువంటిది సుహ దానికంటే ఉన్నతమైనటువంటిది ఈ మూడు.
1: ద మీనింగ్ ఆఫ్ ది ఓం ఇస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దీస్ త్రీ దేర్ దట్ విచ్ ఎగ్జిస్ట్.
2: ఈ మూడే తత్.
1: దీస్ త్రీ ఇస్ దట్.
2: అవియే ఇవి.
1: దట్ ఈస్ ది
2: సవితుర్ వరేణ్యం. దీని నేను చింతిస్తాను.
1: దిస్ ఐ థింక్.
2: భర్గో దేవస్య ధీమహి. భర్గో దేవస్య ధీమహి. ఈ యొక్క చీకటిని దూరం చేయి. ఈ చీకటిని అజ్ఞానం అనేటువంటి దాన్ని దూరం చేయి.
1: యు గెట్ అవే ఫ్రమ్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ధియో యోన ప్రచోదయాత్.
1: ధియో యోన ప్రచోదయాత్
2: అనగా నా బుద్ధిని. ది అనగా బుద్ధి.
1: ధీ మీన్స్ ఇంటెలెక్ట్.
2: ధియో యోన ప్రచోదయాత్ మంచి ప్రకాశవంతంగా దీనిని ప్రకటింపచేయి.
1: లెట్ మై ఇంటెలెక్ట్ మేనిఫెస్ట్ విత్ ఆల్ ఇట్స్ బ్రిలియన్స్.
2: ఎవరిని ప్రార్థించాడు?
1: హూమ్ హ్యాస్ హీ ప్రేయ్?
2: ఇక్కడ ఏ రామ ఏ కృష్ణ ఏ శివ ఏ విష్ణు ఏ ఇది అని పేరు పెట్టలేదు. ఇక్కడ
1: హీ హాస్ నాట్ ప్రేయ్ టు రామ కృష్ణ ఆర్ శివ స్పెసిఫికలీ.
2: అక్కడ కూడా ఓం భూర్భువస్వహ.
1: దేర్ ఆల్సో హీ సేస్ ఓం భూర్భువస్వహ.
2: ఈ మూడింటినే ప్రార్థిస్తూ వచ్చాడు.
1: హీ ప్రేయ్ దీస్ త్రీ ఓన్లీ.
2: తత్.
1: Then he said, Ta
2: Savitur Varenyam.
1: Savitur Varenyam.
2: దీనిని మూడు భాగములుగా తిరిగి చేస్తూ వచ్చాడు.
1: He divided into three parts.
2: ఏమిటి ఈ మూడు భాగములు?
1: What are these three parts?
2: దీనిని ఐదు శిరస్సులుగా చేసి,
1: making into five heads.
2: ఐదు శిరస్సుల్లో మూడు భాగములుగా నియమిస్తూ వచ్చాడు.
1: And there he made three parts.
2: ఆ మూడే గాయత్రి యొక్క పేర్లు.
1: These three are the names of Gayatri.
2: ఒకటి గాయత్రి,
1: వన్ ఇస్ గాయత్రి,
2: రెండోది సావిత్రి,
1: సెకండ్ సావిత్రి,
2: మూడోది సరస్వతి,
1: ద థర్డ్ వన్ సరస్వతి.
2: గాయత్రి గాయతి త్రాయతే ఇది గాయత్రి, ఎక్కడ గానం చేస్తాదో అక్కడ ఉంటారట.
1: వేర్ దేర్ ఇస్ సింగింగ్ గాయత్రి,
2: గాయను అనగా జీవులు అని కూడా అర్థము.
1: గాయ మీన్స్ బీయింగ్స్,
2: కనుక జీవులు జీవతత్వమును బోధించేటువంటిది.
1: ఇట్స్ వన్ దట్ టీచర్స్ లైఫ్ ప్రిన్సిపల్,
2: జీవులకు అధిపతి అయినటువంటిది.
1: ఇట్ ఈస్ ది హెడ్ ఆఫ్ ది లైఫ్,
2: అది ప్రాణము,
1: దాట్ ఈస్ ద లైఫ్.
2: చూసారా, కనుక ఈ జీవుల లోపల గాయత్రి సావిత్రి, ఈ సత్యమును కాపాడేటువంటిది సావిత్రి.
1: దిస్ ట్రూత్ ఈస్ ప్రొటెక్టెడ్ బై సావిత్రి.
2: మనం కొన్ని చరిత్రల్లో వింటుంటాం, సత్యవంతుని భార్య సావిత్రి, సావిత్రి సత్యవంతుని ప్రాణాన్ని రక్షించింది. అంటే ఆమె ఒక భార్య, ఈయన ఒక భర్త, ఈ మీద పోయినటువంటి ప్రాణాన్ని వెనుకకు తెప్పి, ఇది కాదు. సావిత్రి అనగా సత్యమును కాపాడేటువంటిది సావిత్రి.
1: వీ లిసన్ టు ద స్టోరీ దట్ ది సావిత్రి ఇస్ ది వైఫ్ ఆఫ్ సత్యవంత హూ డైడ్ లేటర్ అండ్ సావిత్రి బ్రాట్ బ్యాక్ హిమ్ లైఫ్. నో,
2: సత్యమును కాపాడేటువంటిది సావిత్రి.
1: సావిత్రి ఇస్ ద వన్ హూ ప్రొటెక్ట్స్ ట్రూత్.
2: జీవులను కాపాడేటువంటిది గాయత్రి.
1: ద ఇండివిజువల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై గాయత్రి.
2: సరస్వతి వాక్కును కాపాడేటువంటిది సరస్వతి.
1: దెన్ సరస్వతి ప్రిసైడింగ్ దేట్ యువర్ స్పీచ్.
2: చూడా, ఇందులో ఇంత గూఢార్థంతో కూడినటువంటి ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ఆల్ దిస్.
2: తర్వాత ఈ యొక్క గాయత్రికి పంచముఖి అని కూడా మరొక పేరు.
1: గాయత్రి హ్యాస్ అనదర్ నేమ్ ఫైవ్ ఫేస్డ్ పంచముఖి.
2: ఏమిటి ఈ ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దీస్ ఫైవ్ ఫేసెస్?
2: ఇది ఒక్కటే ప్రత్యేకమైన ముఖం.
1: ద ఫస్ట్ ఫేస్ ఓం.
2: భూర్భువస్సువః, ఇది రెండవది.
1: సెకండ్ వన్ భూర్భువస్సువః.
2: తత్ సవితుర్వరేణ్యం, మూడవది.
1: థర్డ్ వన్ తత్ సవితుర్వరేణ్యం.
2: భర్గో దేవస్య ధీమహి, నాలుగవది.
1: ద ఫోర్త్ వన్ భర్గో దేవస్య ధీమహి.
2: ధియో యోన ప్రచోదయాత్, ఐదవది.
1: ధియో యోన ప్రచోదయాత్, ఫిఫ్త్ ఫేస్.
2: ఐదు కూడాను పంచముఖి ఈ సావిత్రి స్వరూపము అని.
1: దీస్ ఆర్ ది ఫైవ్ ఫేసెస్, ది ఆర్ ది ఫార్మ్ ఆఫ్ సావిత్రి.
2: అయితే ఈ పంచముఖి అయినటువంటి సావిత్రి, పంచముఖి అయినటువంటి గాయత్రి, పంచముఖి అయినటువంటి యొక్క సరస్వతిని మనం ఏ రీతిగా మనం దర్శించాలి?
1: హౌ కెన్ యూ హ్యావ్ ది విజన్ ఆఫ్ గాయత్రి సావిత్రి అండ్ సరస్వతి ది ఫైవ్ ఫేస్ వన్?
2: అనగా దీనికి మరొక ఉపాయాన్ని కూడా ప్రబోధిస్తూ వచ్చింది.
1: దెన్ ఇట్ ఆల్సో టాట్ అనదర్ పాత్.
2: ఇది ఒకటి మనము ప్రార్థన అన్నారు.
1: వన్ ఈజ్ ప్రేయర్.
2: రెండవది ధ్యానము అన్నారు.
1: ద సెకండ్ మెడిటేషన్.
2: మూడవది ఇచ్చాశక్తి అన్నారు.
1: ద థర్డ్ వన్ ఈజ్ విల్ పవర్.
2: ఏమిటి ఈ ఇచ్చాశక్తి?
1: వాట్ ఈస్ దిస్ విల్ పవర్?
2: మొట్టమొదట
1: ద ఫస్ట్ ఇన్స్టెన్స్
2: ఓం భూర్భువస్సువ, ఇది వర్ణించటం.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ నెరేటివ్ పార్ట్. ఓం
2: ఈ వర్ణన లోపల కూడాను తొమ్మిది వర్ణనలు ఉంటున్నాయి గాయత్రికి.
1: గాయత్రి హాస్ నైన్ డిస్క్రిప్షన్.
2: ఓం భూర్ భువః సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గు దేవస్య.
1: గాయత్రి హాస్ ఆల్ దీస్ నెరేటివ్ డిస్క్రిప్షన్స్.
2: ధీమహి ధ్యానిస్తాం, ఇదే ప్రార్థన, అదే ధ్యానం.
1: ధీమహి మీన్స్ మెడిటేషన్.
2: ధియో యోన ప్రచోదయాత్, నాకు మంచి బుద్ధిని అందించు, ఇది ప్రార్థన.
1: గివ్ మీ ది గుడ్ ఇంటెలెక్ట్.
2: వర్ణన, ధ్యానము, ప్రార్థన, ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈ గాయత్రి.
1: వన్ ఇస్ డిస్క్రిప్షన్, ద సెకండ్ మెడిటేషన్, థర్డ్ ప్రేయర్, ద కాంబినేషన్ ఇస్ గాయత్రి.
2: ఈ మూడింటి యొక్క ఏకత్వమే ప్రణవము.
1: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఇస్ ప్రణవము.
2: ఈ భూర్భువస్వహ, ఈ మూడు కూడాను ప్రణవములోని అంతర్భాగము.
1: భూర్భువస్వహ ఇన్నర్ పార్ట్స్ ఓంకార.
2: కనుక ఈ అంతర్భాగమైనటువంటి దీనిని,
1: దిస్ విచ్ ఇస్ ఇన్నర్ పార్ట్,
2: మనం ఏ విధంగా ప్రార్థించాలి?
1: హౌ టు ప్రే?
2: ఇది జాగ్రత్తలోనా లేక స్వప్నంలోనా సుషుప్తి ఎందా?
1: షుడ్ వి ప్రే ఇన్ వేకింగ్ స్టేట్ ఆర్ డ్రీమింగ్ ఆర్ ఇన్ డీప్ స్లీప్?
2: జాగ్రత్తలో ప్రార్థించినటువంటిది ప్రతిబింబంగా స్వప్నంలో మనకు గోచరిస్తుంది.
1: వాట్ ఆల్ వీ ప్రేడ్ ఇన్ ది వేకింగ్ స్టేట్ మే అపియర్.
2: గోచరించవచ్చును లేక గోచరించకపోవచ్చు.
1: మే కమ్ ఇన్ ది డ్రీమ్ ఆర్ నాట్.
2: కానీ ప్రార్థన అనేటువంటిది అప్పటికప్పటికి కేవలము ఒక ఫలితాన్ని అందిస్తుంది.
1: బట్ ప్రేయర్ కన్ఫర్స్ రిజల్ట్ దెన్ అండ్ దేర్.
2: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వము.
1: దిస్ ఈస్ వరల్డ్లీ వ్యూ పాయింట్.
2: ఇంకా రెండవది
1: ద సెకండ్
2: భావము,
1: ద ఫీలింగ్.
2: ఈ భావము మానసిక సంబంధమైనటువంటిది.
1: ద ఫీలింగ్ బిలాంగ్స్ టు ద మెంటల్ ప్లేన్.
2: అది ఏ చంద్రుడు అన్నారు.
1: దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై మూన్.
2: ఇంకా భావం పోయిన తర్వాత సాధన కావాలి.
1: దెన్ ప్రాక్టీస్.
2: ఈ సాధనే సూర్యుడు అన్నారు.
1: ది స్పిరిచువల్ ప్రాక్టీస్ ఈస్ రిప్రజెంటెడ్ బై సన్.
2: కనుక సూర్య చంద్రాదుల యొక్క తత్వము మనోబుద్ధుల యొక్క తత్వము.
1: ద నేచర్ ఆఫ్ ద సన్ అండ్ మూన్ ఆర్ ఈక్వల్ ద నేచర్ ఆఫ్ మైండ్ అండ్ ఇంటెలెక్ట్.
2: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత.
1: మూన్ ఇస్
2: మనసు చంద్రుడని, బుద్ధి సూర్యుడని దీనికి నిర్ణయిస్తూ వచ్చింది.
1: మైండ్ ఇస్ ది మూన్, ఇంటెలెక్ట్ ఇస్ ద సన్.
2: అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై దాట్?
2: ఇక్కడ సాధన ధ్యానము ఈ రెండింటి యొక్క ఏకత్వమే సూర్య చంద్రాదుల యొక్క ఏకత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అండ్ మెడిటేషన్.
2: ఈ సాధనలో భావము ఉండాలి.
1: ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ దేర్ షుడ్ బి ఫీలింగ్.
2: భావములకు దేహము చేరాలి.
1: అలాంగ్ ది సైడ్ ఆఫ్ దిస్ ఫీలింగ్ బాడీ
2: భావమే,
1: ద ఫీలింగ్ విత్ దిస్ బాడీ
2: జ్ఞానంగా మారిపోతుంది.
1: Transforms into wisdom.
2: ఒకదానికొకటి మొట్టమొదట చెట్టు లోపల చిన్న పువ్వు పుడుతుంది.
1: From a tiny sapling, flower blossoms.
2: ఈ పువ్వు క్రమక్రమేణా రేఖలు రాలి రాలి రాలి ఒక చిన్న కాయగా తయారవుతుంది.
1: Petals fall down and shape into small tender fruit.
2: ఈ కాయ కాలక్రమేణా పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఒక పక్వ స్థితికి వస్తుంది.
1: Gradually it reaches ripening state.
2: ఇదే ఫలంగా మారిపోతుంది.
1: This becomes a ripe fruit.
2: పువ్వు లేక కాయ కాలేదు.
1: There cannot be fruit
2: without ఫలం కాలేదు.
1: Without unripe fruit it cannot
2: be ripe. ఈ ఫలములో మాధుర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got the sweetness in the fruit?
2: ఎవరో దానికి ఒక రంధ్రం పెట్టి రసం పోయలేదు దాంట్లో.
1: No one has poured the sweet juice into the fruit.
2: ఫలంగా మారిపోయింది.
1: But it became into.
2: అనగా ఏమిటి? ఈ పువ్వే కర్మ.
1: Meaning the flower is action, karma.
2: కాయే భక్తి.
1: This unripe fruit is devotion.
2: కనుక అదే భక్తి.
1: That is devotion.
2: Fruit is జ్ఞానము.
1: The ripe fruit is wisdom.
2: కనుక జ్ఞానం అనేటువంటి ఫలం మనం అందుకోవాలనుకుంటే,
1: టు హ్యావ్ ద రైట్ ఫ్రూట్ ఆఫ్ విజ్డమ్,
2: భక్తి అనేటువంటి కాయగా మనం కాపాడుకోవాలి.
1: వీ షుడ్ సేఫ్ గార్డ్ ఇట్ ది డివోషన్.
2: అనేటువంటి కాయను ముందుగా కాపాడుకోవాలనుకుంటే కర్మ అనేటువంటి పుష్పాన్ని సంరక్షించుకోవాలి.
1: టు హ్యావ్ దిస్ అన్ రైట్ ఫ్రూట్ వీ షుడ్ ఆల్సో సేఫ్ గార్డ్ ద ఫ్లవర్ యాక్షన్.
2: పువ్వు లేక కాయ పుట్టదు చెట్టును.
1: Without flower there cannot be any fruit.
2: కాయ లేక ఫలము కలుగబోదు.
1: Without unripe fruit you cannot have ripe fruit.
2: అదే విధముగానే
1: similarly
2: మొట్టమొదట ప్రార్థన.
1: ఫస్ట్ ప్రేయర్.
2: ప్రార్థన లేకుండా భావం రాదు.
1: వితౌట్ డివోషన్.
2: కనుక అదే భక్తి.
1: దట్ ఈస్ డివోషన్.
2: ఫ్రూట్ ఈస్ జ్ఞానము.
1: ద రైట్ ఫ్రూట్ ఈస్ విజ్డమ్.
2: కనుక జ్ఞానం అనేటువంటి ఫలం మనం అందుకోవాలనుకుంటే,

0: Without feeling there you cannot meditate.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము,
0: the unity of the three,
1: ప్రణవనాదము యొక్క ప్రభావమే అన్నాడు.
0: Is the effect of the sound of pranava.
1: ఈ భావం అనేటువంటిది,
0: this feeling,
1: జగత్తులో లోపల వెలుపల సర్వత్రా ఉంటుండాలి.
0: Is present inside, outside, all over the world.
1: ఈ ప్రభావము లేని ప్రపంచమే జగత్తులో కానరాదు.
0: There is no place in this universe without the effects.
1: కనుక ప్రణవ తత్వమును, ఈ యొక్క శబ్దంలో యొక్క తత్వమును ప్రశ్నోత్తర ఉపనిషత్తునందు అధికంగా ప్రబోధిస్తూ వచ్చాడు పిప్పిలాదు.
0: పిప్పిలాదా ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్.
1: కఠోపనిషత్తులో ప్రారంభమైంది, కానీ అన్ని వేదములు ఎందు కూడాను ఒక అంతర్వాహినిగా ప్రవహిస్తూ వచ్చింది ప్రణవం.
0: దిస్ ప్రణవ వాజ్ అన్ అండర్లైన్ కరెంట్ ఇన్ ఆల్ టెక్స్ట్.
1: ఈ ప్రణవము కేవలము ఓం అని చెప్పినంత మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ సే ఓం.
1: దీని యొక్క ఓం అనేటువంటి భావం కూడాను అందులో ఇమిడి ఉండాలి.
0: వీ షుడ్ ఆల్సో అప్రోప్రియేట్
1: ఈ ఓం అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఓం?
1: ఇది ఆమ్నీ ప్రెజెంట్ సౌండ్.
0: దిస్ ఓం ఇస్ ఆమ్నీ ప్రెజెంట్ సౌండ్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి శబ్దం.
0: ఇట్ ఇస్ ఆల్ పర్వేసివ్
1: అనేటువంటి భావం ఇందులో ఒక దృఢంగా ఉండాలి.
0: యూ షుడ్ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్ ఇన్ యూ.
1: తదుపరి దీని యొక్క సాధన ఏ విధంగా ఉండాలి?
0: దెన్ హౌ షుడ్ యూ ప్రాక్టీస్ స్పిరిచువలీ?
1: ఆ సాధన కూడాను ఎక్కడి నుంచినో వచ్చి ఎక్కడికో చేరి ఎక్కడికో కొనిపోతుంటుండాలి. అదే భూర్భువస్సు.
0: The spiritual practice life starts somewhere.
1: Jagatlo puttindi.
0: It's born in this world.
1: Buha unnatsthayiki cherindi.
0: Buha it takes you to higher
1: level. Suha swargamlo praveshinchindi.
0: Suha it takes you to
1: dalikatte unnatsthayi. Bhuvasvaha
0: it is the highest level.
1: Adi prajnana shakti.
0: That is prajnana
1: shakti. Prajnanam brahma anindi vedam.
0: Veda said that awareness is Brahma.
1: కనుక ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మలో మనం చేరాలనుకుంటే,
0: if we are to merge in that Brahman, the prajnana,
1: ఈ వైబ్రేషన్ అనేటువంటి ఒక ప్రాణతత్వాన్ని మనం చక్కగా సంరక్షించుకోవాలి.
0: We should protect this vibration, the life force.
1: ఈ వైబ్రేషన్ అనేటువంటిది సరి అయినటువంటి డివైన్ వైబ్రేషన్ గా ఉండాలనుకుంటే,
0: if the vibration is to be divine
1: vibration, దానికి శరీరము ఆరోగ్యంగా ఉండాలి.
0: The body should be healthy for that.
1: ఈ శరీరం అనేటువంటి పదార్థము చక్కని ఆరోగ్యంగా ఉండినప్పుడే,
0: when the body is healthy,
1: మనం సంకల్పించుకున్నటువంటి యొక్క దివ్యమైనటువంటి వాణి మనలో ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా చక్కగా కొనసాగుతూ వస్తుంది.
0: The divine voice within will proceed, go along with
1: ఈ నాడు మనం అనుభవించేదంతా కూడాను మెటీరియలైజేషన్, తదాత్మ యొక్క జగత్తే.
0: వాట్ ఆల్ వి ఎక్స్పీరియన్స్ టుడే ఇస్ జస్ట్ వరల్డ్లీ మ్యాటర్, మెటీరియలైజేషన్.
1: పదార్థం యొక్క జగత్తే.
0: ఇస్ ఆల్ ది వరల్డ్ ఇస్ అవుట్ ఆఫ్ మ్యాటర్.
1: స్వప్నావస్థలో మనసులతో కూడి అనుభవించే అది ఏ స్తంభన శక్తి.
0: ఇట్ ఈస్ దట్ స్తంభన.
1: ఈ సర్వ సంకల్పం కూడా మనసులో ఏకమైపోతాయి.
0: ఎవ్రీథింగ్ మర్జెస్ ఇన్ ద మైండ్.
1: కోటి నదులు ధనుష్ కోటిలు ఉండగా ఏటికి నీకు ఈవేత అన్నాడు. అన్ని నదులు ప్రవహించి ప్రవహించి ప్రవహించి సముద్రంలో లీనమైపోతాయి.
0: ఆల్ రివర్స్ ఫ్లో కంటిన్యూస్లీ మర్జ్ ఇన్ మై
1: సముద్రంలో లీనమైన తర్వాత ఆ నదుల యొక్క పేర్లు ఊర్లు ఏమాత్రము ఇంకా ఉండవు అక్కడ.
0: వెన్ వన్స్ దే మర్జ్ దేర్ నేమ్ అండ్ ఫామ్ ఆర్ లాస్ట్.
1: అన్ని తన రూపనామాలు కూడా కోల్పోతాయి ఆ నదులు.
0: దే లూజ్ దేర్ నేమ్ అండ్ ఫామ్.
1: అదే విధంగానే ఈ యొక్క ప్రాకృతమైనటువంటి పదార్థమయమైనటువంటి ఈ మానవ జీవితము ఒక ప్రాణశక్తిలో కూడినప్పుడు ఈ రూపనామం కోల్పోతుంది. అది ఏ సమాధి అన్నారు.
0: దేర్ఫోర్ ద వరల్డ్లీ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ మెటీరియల్ వరల్డ్ వెన్ వన్స్ ఇట్ రీచెస్ ద లైఫ్ ఫోర్స్ దట్ ఈస్ సమాధి.
1: సమాధి అంటే ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై సమాధి?
1: ఏదో అన్కాన్షియస్ లో పడిపోవటమా?
0: ఇట్ ఈస్ నాట్ అన్కాన్షియస్ స్టేట్.
1: లేక ఏదో తన ఒక ధ్యానంలో కూర్చొని ఏం స్తంభించిపోవటమా?
0: ఇట్ ఈస్ స్టడీనెస్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: లేక ఇంకే విధమైనటువంటి రీతి లోపల ఒక తన్మయత్వంలో పొందిపోవటమా?
0: ఈజ్ ఇట్ ఎనీథింగ్ లైక్ ఫర్గెట్ఫుల్నెస్?
1: ఇది కాదు సమాధి.
0: ఇట్స్ నాట్ సమాధి.
1: ఏదో ఒక హిస్టీరియా ఉండవచ్చును.
0: ఇట్ ఇస్ అ సార్ట్ ఆఫ్ హిస్టీరియా.
1: ఫిట్స్ గా ఉండవచ్చును.
0: మేబీ ఫిట్స్.
1: లేక ఇమోషన్ గా ఉండవచ్చును.
0: మేబీ ఇమోషన్.
1: లేక ఎక్సైట్మెంట్ గా ఉండవచ్చును.
0: ఎక్సైట్మెంట్.
1: ఇదంతా సమాధి అని చెప్పడానికి వీలు కాదు.
0: దే కెన్ నెవర్ బి సమాధి.
1: సమాధి.
0: సమాధి.
1: సమాధి ఈ సమాధి.
0: సమాధి ఈ సమాధి.
1: అనగా సమత్వంతో కూడినటువంటి బుద్ధియే సమాధి.
0: ది ఇంటెలెక్ట్ విత్ ఈక్వానిమిటీ సమాధి.
1: సుఖ దుఃఖములు యందు సమత్వంగా ఉండాలి.
0: ద స్టేట్ ఆఫ్ ఈక్వల్ మైండెడ్నెస్ ఇన్ పెయిన్ అండ్ ప్లెజర్.
1: లాభనష్టములు యందు సమత్వంగా ఉంటుండాలి.
0: ఈక్వాలిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ లాస్ అండ్ గెయిన్.
1: హీట్ అండ్ కోల్డ్ దగ్గర సమత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి ఈక్వాలిటీ ఇన్ బోత్.
1: దూషణ భూషణ యందు సమత్వంగా ఉంటుండాలి.
0: ఈక్వాలిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇలేషన్ అండ్ కండెమ్నేషన్.
1: అన్నింటి యందు ఈక్వల్ మైండ్ గా రావాలి.
0: ఈక్వల్ మైండెడ్నెస్ ఇట్ ఆల్.

0: ధీ అనగా బుద్ధి,
1: ధీ మీన్స్ ఇంటెలెక్ట్,
0: సమ అనగా ఈక్వల్ గు,
1: సమ మీన్స్ ఈక్వల్ మైండెడ్,
0: ఈక్వల్ బుద్ధి మైండ్ సమాధి,
1: ఈక్వల్ మైండెడ్ నెస్ సమాధి.
0: అయితే ఆ ఈక్వల్ మైండెడ్ ఎట్ట కలుగుతుంది మనకు?
1: అండ్ హౌ కెన్ యూ హ్యావ్ దిస్ ఈక్వల్ మైండెడ్ నెస్?
0: ఈ పదార్థమయమైనటువంటి యొక్క ప్రపంచాన్ని విచారణ సరిపినప్పుడు,
1: వెన్ యూ ఎంక్వైర్ దిస్ మెటీరియల్ వరల్డ్,
0: ఏమిటి ఇదంతా, దేహం ఎక్కడి నుంచి వచ్చింది?
1: When you inquire what's all this?
0: దేహం పదార్థం అంటే ఏ విధంగా చేరుతుంది పదార్థము?
1: How does the matter combine?
0: చాలా మంది డాక్టర్స్ కూడా తెలిసినది.
1: Many doctors know this.
0: 4 లక్ సోపులు.
1: 4 లక్ సోప్స్.
0: 4 ఐరన్ నెయిల్స్ అనగా మునుకులు.
1: 4 ఐరన్ నెయిల్స్.
0: 96 మ్యాచ్ స్టిక్స్ లో ఉన్నటువంటి ఆ వస్తువు పదార్థం.
1: 96 మ్యాచ్ స్టిక్స్ దే విల్ హ్యావ్ ది హెడ్ దేర్ ఫాస్ఫరస్.
0: 26 పెన్సిల్స్ యొక్క లెడ్.
1: The lead present in 26 pencils.
0: ఒక బకెట్ సున్నము.
1: One bucket of lime.
0: ఇవన్నీ చేరితే ఒక దేహం అయిపోతుంది.
1: All together constitute the body.
0: ఇవన్నీ చేరితే ఒక రూపాయి కూడా ఉండదు.
1: They are not even worth the value of rupee.
0: కాబట్టి ఈ దేహం అంతా ఒక రూపాయితో సమానమైనటువంటిది.
1: So body is worth just 1 rupee.
0: ఇంతకంటే లోపల ప్రత్యేకమైనటువంటి వస్తువులు లేవు.
1: దేర్ నథింగ్ సెపరేట్.
0: సోప్ ఉంది,
1: దేర్ ఇస్ సోప్,
0: చున్నం ఉంది,
1: లైమ్,
0: ఇనుము ఉంది,
1: ఐరన్,
0: లెక్స్ ఉంది,
1: లెక్స్,
0: ఇవన్నీ కూడా వ్యాక్స్ ఉంది,
1: వ్యాక్స్,
0: ఇవన్నీ చేరినటువంటిది దేహం అయిపోయింది.
1: ఆల్ కాన్స్టిట్యూట్ ద
0: బాడీ. కనుకనే దీనిని మెటీరియలైజేషన్.
1: దేర్ ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ మెటీరియలైజేషన్.
0: ఈ బొమ్మకు కదిలించేటువంటి శక్తి ఒకటి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ పవర్ దట్ మేక్స్ దిస్ డాల్.
0: అదే ఇది కీ బొమ్మ అంటారు, దానినే ప్రాణశక్తి.
1: That winding of the key is the life force.
0: అక్కడ చక్కగా గడియారానికి కీ ఇచ్చి పెడితే తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ తిరుగుతూ పోతుంటాయి ఈ ముళ్ళు.
1: If you give the key to that, the hands
0: move. ఈ ఇవ్వకపోతే ఈ ముళ్ళు అసలు తిరగనే తిరగవు.
1: If you don't wind the key, the hands don't move.
0: అదే రీతిగా ఈ ప్రాణశక్తి దీన్ని స్తంభింపకపోతే కన్నులు చూడలేవు, చెవులు వినలేవు, నోరు మాట్లాడలేదు, చేతులు పనిచేయలేవు, మనసు చింతించలేవు.
1: Similarly, when life force is not there in this body, the eyes cannot see, ears cannot listen, tongue cannot talk.
0: అన్నారు దీని సోర్స్ అన్నారు.
1: Therefore, this is called soul.
0: దీన్ని ఇంకా సరైనటువంటి దీంట్లో చెప్పాలనుకుంటే కాన్షియన్స్ అన్నారు.
1: To say more clearly, it is conscience.
0: ఈ కాన్షియస్ ని వైబ్రేషన్ అన్నారు.
1: This is called vibration.
0: ఈ వైబ్రేషన్ ను సరైనటువంటి స్థితిలో నడిపించేటువంటిదే రేడియేషన్. అది ఏ ప్రజ్ఞ.
1: The vibration is directed along the right path by radiation.
0: కనుక ఓం భూర్భువ స్వః అంటే స్వః రేడియేషన్.
1: ఓం భూర్భువ స్వః, స్వః ఇస్ రేడియేషన్.
0: భువః వైబ్రేషన్.
1: భువః వైబ్రేషన్.
0: భూర్ మెటీరియలైజేషన్.
1: భూర్ ఇస్ మెటీరియలైజేషన్.
0: ఇది ప్రపంచము.
1: దిస్ ఇస్
0: స్వప్నావస్థ.
1: ఇంకోటి
0: తుర్యావస్థ.
1: ఫైనల్ డీప్ స్లీప్.
0: ఇది ఎట్లా అని నువ్వు ప్రశ్నించవచ్చు.
1: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
0: దీనికి కూడా పిప్పిలాదుడు చక్కని జవాబు చెప్పాడు.
1: ఫర్ దిస్ ఆల్సో సేజ్ పిప్పిలాద గేవ్ కరెక్ట్ రిప్లై.
0: నువ్వు జాగ్రత్త అవస్థ లోపల,
1: ఇన్ వేకింగ్ స్టేట్,
0: నీవు చక్కగా హాల్లో కూర్చున్నావు, స్వామి ఉపన్యాసం విన్నావు.
1: యు ఆర్ సీటెడ్ ఇన్ దిస్ హాల్ అండ్ లిసన్ టు స్వామీస్
0: డిస్కోర్స్. ఉన్నది ఎవరు?
1: హూ ఇస్ హియర్?
0: నీవే.
1: యు ఆర్ హియర్.
0: నీవు హాస్టల్ కి వెళ్ళావు, రాత్రికి భోంచేశావు, నిద్ర వచ్చింది.
1: యు గో టు ద హాస్టల్, యు హ్యావ్ యువర్ ఫుడ్ అండ్ యు స్లీప్.
0: ఆ నిద్ర లోపల నీవెక్కడో నీ స్వగ్రామానికి వెళ్లినట్టు, అక్కడ నీ ఫ్రెండ్స్ ని చూచినట్టు, తల్లిదండ్రులతో కాలం చక్కగా ఆనందంగా గడిపినట్టు ఒక స్వప్నం వచ్చింది.
1: There while you are asleep, you dream as if you have gone to your native place, met your friends, and spent time. Who is the experiencer?
0: That is
1: you. You only experience it in dream.
0: You are in the hostel, but you are moving
1: about. Body is in the hostel, but you are moving about everywhere.
0: Who is the experiencer?
1: That
0: is
1: you. You are the experiencer.
0: Sushupti, God has entered into you.
1: In deep sleep.
0: చక్కగా గొరకలు పెడుతూ అన్ని మర్చిపోయి కూర్చున్నావు.
1: యు స్లీప్ స్నోరింగ్ ఫర్
0: అన్ని మర్చిపోయి తనను తాను మర్చిపోయి ఉన్నటువంటి వాడెవడు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫర్ యు ఓన్లీ.
0: కాబట్టి దీర్ఘమైనటువంటి నిద్రలో ఉండినటువంటి వాడు నీవే.
1: ఇన్ డీప్ స్లీప్ యు ఆర్ ప్రెసెంట్.
0: స్వప్నంలో అనుభవించిన వాడు నీవే.
1: ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రీమ్.
0: జాగ్రత్తలో అనుభవించిన వాడు నీవే.
1: ఇన్ వేకింగ్ స్టేట్.
0: కాలం వ్యత్యాసము, అవస్థల వ్యత్యాసమే కాని వ్యక్తి ఒక్కడే. అదే ప్రణవము.
1: దేర్స్ డిఫరెన్స్ ఇన్ టైమ్, డిఫరెన్స్ పొజిషన్స్, బట్ ప్రణవ ఎగ్జిస్ట్.
0: జాగ్రత్తలో ఒక విధమైనటువంటి రీతిగా, స్వప్నంలో మరొక రీతిగా, సుశక్తిలో ఇంకొక రీతిగా ఈ అవస్థను అనుభవిస్తూ ఉంటుండాలి.
1: బట్ యూ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్లీ ఇన్ వేకింగ్ డ్రీమ్ అండ్
0: డ్రీమ్. దీనిని ఇంకొక రీతిగా మీరు యోచించవచ్చును.
1: దిస్ ఆల్సో యూ కెన్ థింక్ ఇట్.
0: మన రూపనామమును పట్టి దీనికి పేర్లు కూడా మారుతూ వస్తుంటాయి.
1: బేసింగ్ అవర్ నేమ్ అండ్ ఫామ్ ద నేమ్స్ చేంజ్.
0: నీవు పుట్టిన తక్షణమే నీ తల్లి స్మాల్ చైల్డ్ అని పిలుస్తుంది.
1: ద మూమెంట్ యు ఆర్ బోర్న్ యువర్ మదర్ విల్ కాల్ యూ స్మాల్ చైల్డ్.
0: 15 ఇయర్స్ అయ్యేటప్పటికే ఓ బాయ్ అని పిలుస్తుంది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 15 యువర్ ఎ బాయ్.
0: నీవు 30 ఇయర్స్ అయ్యేటప్పటికే మ్యాన్ అని పిలుస్తుంది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 30 యువర్ మ్యాన్.
0: నీవు 75 ఇయర్స్ అయ్యేటప్పటికే గ్రాండ్ ఫాదర్ అని పిలుస్తుంది.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 75 యువర్ కాల్డ్ గ్రాండ్ ఫాదర్.
0: చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒకటే కదా.
1: Therefore, the child, boy, man,
0: grandfather.
1: Therefore, the waking state, the dream state, deep sleep and then turiya, ultimate.
0: ఈ నాలుగింటి యొక్క అవస్థలు ఎందుకు ఉన్నది ఒక్కడే అయినప్పటికీ నాలుగు అవస్థలు నాలుగు పేర్లు నాలుగు అనుభూతులుగా వస్తున్నాయి.
1: Though only exist, there are four states of consciousness, there are four different experiences.
0: కనుక ఈ అనుభూతులు ప్రధానం కాదు.
1: Experiences are not important.
0: ఇది స్వానుభూతి ప్రధానం.
1: It is self-experience.
0: అనుభూతి అది స్వానుభూతి.
1: వన్ ఈజ్ ఎక్స్పీరియన్స్, అదర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది సెల్ఫ్.
0: తనను తాను తెలుసుకోవటమే స్వానుభూతి.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్ ఇస్ స్వానుభూతి.
0: కేవలం బాడీతో మైండ్ తో అనుభవించినటువంటిదే ఇది ఒక అనుభూతి.
1: దట్ విచ్ రిలేట్స్ ది మైండ్.
0: అనుభూతి కంటే స్వానుభూతి చాలా ప్రధానము.
1: మోర్ దాన్ అనుభూతి ఎక్స్పీరియన్స్, స్వానుభూతి ఎక్స్పీరియన్స్.
0: ధ్యానంలో అది అనుభవించాను, ఇది అనుభవించాను, అది అనుభవించానంటే ఇవన్నీ భ్రమలే.
1: If you say, I had those experiences in meditation, that's all illusion.
0: Meditation lo ivanni vachetuvanti vanta kodanu kevalam nee sankalpamulu yokka pratibimbale.
1: All that appear in meditation are the reflections out of your thoughts.
0: Eppudu raavali tananu taanu deham marchina samayamlo vachinatvanti adi swanubhuti.
1: The swanubhuti experience of the self appears when you forget the body.
0: Okaru vachi
1: one approaching
0: prashnincharu
1: has put a question.
0: Swami dhyanam enta sepu cheyali? అర్ధగంట చేస్తే చాలా, లేక 10 నిమిషాలు చేస్తే చాలా, ఒక గంట చేస్తే చాలా అని ప్రశ్నించారు.
1: సమన్ కేమ్ ఆస్ స్వామి, స్వామి ఇస్ ఇట్ ఎనఫ్ ఇఫ్ యూ మేక్ ఇట్ ఫర్ వన్ అవర్, హాఫ్ అన్ అవర్, 10 మినిట్స్?
0: ఇచ్చివాడ అవర్, 15 మినిట్స్, 20 మినిట్స్ కాదు, నిన్ను నీవు మర్చేంత వరకు చేయి, అదే ధ్యానం అన్నాడు.
1: స్వామి సెడ్, ఓ మ్యాడ్ మ్యాన్, ఇస్ నాట్ 1 hour 15 minutes, యూ మెడిటేట్ అంటూ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్.
0: ఇంకా ఒకరు అడగవచ్చును,
1: సమన్ మే ఆస్క్,
0: నువ్వు ఎంతసేపు భోంచేస్తావు అంటే, నేను 5 నిమిషాల్లో భోంచేస్తానంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ హౌ లాంగ్ యూ ఈట్,
0: బాగా నమిలి 10 నిమిషాలు భోంచేస్తానంటాడు.
1: ఇంకా
0: ఒకటి చెప్తారు, నాకు అరగంట కావాలి, నాకు చక్కగా నమిలి దాన్ని జీర్ణం చేసి లోపలికి పంపిస్తే త్వరగా జీర్ణం అవుతుంది, అరగంట కావాలి. ఏది సత్యం కాదు ఇది.
1: None of these is true.
0: ఎంతసేపు భోంచేస్తావు?
1: How long you eat?
0: దీనికి సరైన జవాబు ఏమిటి? కడుపు నిండేంత వరకు భోంచేస్తాను.
1: The correct reply is, until hunger is appeased.
0: అదే సరైన జవాబు.
1: That is the correct reply.
0: దీనికి టైం కాదు ప్రధానం.
1: It's not the time that is important.
0: మన పూర్ణత్వం కావాలి.
1: Your stomach should be full.
0: మన దివ్యత్వం అనేటువంటి యొక్క స్థితికి పోయేంత వరకు మనం చేయాల్సిందే.
1: You should do it until you reach the state of divinity.
0: ఏమిటి దివ్యత్వం అనేటువంటిది?
1: What is this divinity?
0: అనగా జగత్ సంబంధమైనటువంటి దాంతో కూడాను దివ్యత్వాన్ని మనం అనుభవించాలి.
1: ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ ఆల్సో యూ షుడ్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ప్రపంచాన్ని వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: స్వామి నెవర్ ఆస్క్ యు టు గెట్ అవుట్ ఆఫ్ ది వరల్డ్.
0: ప్రపంచం అనిత్యం అని కూడా నేను చెప్పటం లేదు.
1: స్వామి నెవర్ సేస్ దట్.
0: ప్రపంచం కూడా పరమాత్మ స్వరూపమే.
1: ద యూనివర్స్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: కాబట్టి ప్రపంచాన్ని కూడా పరమాత్మగా భావించి నీవు అనుభవించు.
1: సో టేక్ దిస్ యూనివర్స్ ఎస్ ద ఫార్మ్ ఆఫ్ ద డివైన్.
0: అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి.
1: దట్ ఈస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే మీ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే.
1: Unity in diversity means this unity in diversity.
0: ఉపనిషత్తులు కూడా దీనినే బోధిస్తుంటాయి.
1: This is taught by all Upanishads.
0: అనేకత్వంలో ఉండని ఏకత్వము.
1: It is only this unity present in this multiplicity.
0: నేను ఎన్నో పర్యాయాలు మీకు చెప్తూనే ఉంటుంటాను.
1: Swami tells us repeatedly.
0: మైసూర్ పాక్ తింటాము.
1: We eat Mysore
0: Pak. Barfi తింటాము.
1: Barfi.
0: పాల్కో తింటాము.
1: పాల్కోవా.
0: మిఠాయి తింటాము.
1: మిఠాయి.
0: జిలేబి తింటాము.
1: జిలేబి.
0: గులాబ్ జామ్ తింటాము. పాయసం తాగుతాము.
1: పాయసం.
0: ఇవన్నిటికీ రూపనామాలు వేరువేరే ఉంది, కానీ అన్నింటి యందు ఉండినటువంటి చక్కెర ఒక్కటే.
1: దే హావ్ స్పెసిఫిక్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ బట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ షుగర్ ఇస్ సేమ్.
0: అదే విధంగానే ఈ అనేకత్వంలో అనేకంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ అనేకత్వంలో ఉండినటువంటిది దివ్యత్వము, అదే డివినిటీ.
1: దో దేర్ అపియర్స్ టు బి వెరైటీ బట్ ది డివినిటీ ఇస్ జస్ట్ ది యూనిటీ.
0: ఆ డివినిటీనే నిజమైనటువంటి యూనిటీ.
1: దట్ డివినిటీ ఇస్ ది ట్రూ యూనిటీ.
0: ఆ యూనిటీనే ప్రణవం.
1: That unity is pranava.
0: Adi e purity.
1: That is purity.
0: Aa purity lo undinatvanti omkaram raavali.
1: The omkara should come out of the purity.
0: Neevu kevalam notuto uchcharinchatam maatrame kaakunda,
1: it's not enough if you repeat with the tongue.
0: Manasuto anubhavinchu.
1: You should experience.
0: Manasuto anubhavinchi neeku neevulo aa om anetvantidi nishabdamuloni shabdanga untundali.
1: experience with your mind, let it be the sound in silence.
0: మీరు చక్కగా పరీక్షించి చూడండి, చెవులు గట్టిగా మూసుకుంటే అక్కడ శబ్దం ఇస్తుంటారు.
1: Examine clearly, close your ears both tightly. When once you start listening, you find so many sounds. If you don't want to listen to any other digressions, close your ears. For that reason, ancient saints spend their life in the forest. They don't want to listen to worldly sounds. They want to listen to the voice in silence.
0: Brahma
1: means it's that awareness.
0: That
1: awareness is in
0: everyone.
1: Every individual is the divine
0: form.
1: On the body point there may
0: be certain changes. But the
1: divinity is one and the same in all.
0: అది ఏ ప్రణవ తత్వము?
1: That is pranava.
0: దానిని ఏకత్వంగా భావించి భగవంతుణ్ణి మొట్టమొదట వర్ణించేటువంటి యొక్క అష్టస్వరూపము లోపల మొట్టమొదటి స్వరూపం ప్రణవం అన్నారు.
1: Of all the eight forms of the divinity, the first form is pranava.
0: కనుకని శబ్ద బ్రహ్మమయి.
1: The first one is that of the sound.
0: చరాచరమయి.
1: That mobility.
0: జ్యోతిర్మయి.
1: The light.
0: వాంగ్మయి.
1: The thought.
0: నిత్యానందమయి.
1: Eternal.
0: పరాత్పరమయి.
1: The divinity.
0: మాయామయి.
1: Illusion.
0: శ్రీమయి.
1: And that all the fluence.
0: అష్టైశ్వర్యములతో కూడినటువంటి యొక్క తత్వములో మొట్టమొదటిది శబ్దము.
1: Of all the eight aspects, the first one is pranava.
0: కనుక ఆ మొదటి దానిని మనం ప్రణవాన్ని మనం ఉచ్చరించుకుంటే ప్రళయానికి దూరమైపోతాం మనం.
1: వన్స్ యూ అటర్ దిస్ ప్రణవ ఓంకార, యుల్ బి అవే ఫ్రమ్ ప్రళయ ఇన్హిలేషన్.
0: ప్రణవాన్ని ముందు మనం ఉంచుకోకుండా పోతే ప్రళయంలో మునిగిపోతాం.
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దిస్ ప్రణవ ఓంకార, యూ విల్ బీ ఇన్ ప్రళయ ఇన్హిలేషన్.
0: ప్రతి నామములకు ముందు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని ఈ విధంగా భగవత్ కేశవ నామాలు చెప్తుంటాం.
1: Before we repeat God's name, there will be Omkara first.
0: కానీ ఇప్పుడు కొంతమంది ఈ పూజారులు వీళ్ళంతా బ్రాహ్మణులంతా ఉంటున్నారు చూడు, కొంచెం వికారంగా రివర్స్ గా పెడుతున్నారు వాళ్ళు.
1: The priests and some Brahmins do it in the reverse order now.
0: ఎట్లా చెప్తున్నారు?
1: How do they say?
0: కేశవాయ మహా ఓం, నారాయణ మహా ఓం, మాధవాయ మహా ఓం, ఓం వెనక్కి పెట్టేస్తున్నారు.
1: They keep Om behind at the end of God's name.
0: Om venaka pettatam chetane ee pranavanni venaka pettatam chetane pranayam motta motta digipothundadi.
1: As this Omkara is kept behind, we are near extinction pralaya.
0: Inka neeku avasaram eginaithe mundu venaka rendu kuda pranavane cheppuko.
1: It doesn't matter if you repeat
0: beginning and the end. Om Om Narayana Maha Om. Mundu venaka rendu pettuko, tappu ledu.
1: Keep this Om in the front and also at the behind.
0: Kaani వెనుక మాత్రం పెట్టకూడదు.
1: బట్ నెవర్ కీప్ ఇట్ ఎట్ ద బ్యాక్.
0: ఇది సరి అయినటువంటి యొక్క శబ్ద ప్రమాణం.
1: దిస్ ది ట్రూ స్టాండర్డ్ ఫర్ సాంగ్.
0: ఇంకా కొన్ని తమాషగా ఉంటుంటాయి. నామాన్ని సరి అయినటువంటి అర్థం చేసుకుని ఆ అర్థాన్ని రూపంలో అనుభవించి ఈ రూపాన్ని అనుభూతిలోకి దింపుకోవాలి.
1: We should understand the meaning of the name and we should also have correct view of the form and then experience.
0: తెల్లవారు లేచినప్పుడు సహస్రనామము, అష్టోత్తర నామము, పద్మనాభ శాస్త్రి పూజ చేస్తుంటాడు.
1: ద టైమ్ ఆఫ్ ద మార్నింగ్ పద్మనాభ శాస్త్రి ఆఫర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వర్షన్.
0: అది ఎట్లా ఉంటుంది? ఓం క్లీం క్లైమ్ అని చెప్పే చేస్తుంటాడు ఆయన.
1: హీ రిపీట్ సర్టన్ థింగ్స్.
0: ఓం క్లీం క్లీం, ఓం క్లీం క్లీం అని మూడు పదాలు చెప్తుంటాడు.
1: హీ అట్టర్స్ త్రీ వర్డ్స్.
0: ఓం ఐఎమ్ క్లీం, ఓం ఐఎమ్ క్లీం కృష్ణాయ నమః, ఓం ఐఎమ్ క్లీం మాధవాయ నమః అని చెప్తుంటాడు.
1: ఓం ఐఎమ్ క్లీం మాధవాయ నమః.
0: ఈ విధంగా ఉంటే ఢిల్లీ నుంచి ఒకరు వచ్చారు.
1: ఎ పర్సన్ ఫ్రమ్ ఢిల్లీ కేమ్.
0: స్వామి అక్కడ ఏమైనా డబ్బు ఏమైనా ఇచ్చారేమో వాళ్ళు, దానికి ఓం ఐఎమ్ క్లీం అంటే ఓం ఐస్ క్రీమ్ అనుకుంటారు.
1: స్వామి సమ్వన్ మస్ట్ హావ్ పెయిడ్ మనీ బికాస్ దే ఆర్ సేయింగ్ ఐస్ క్రీమ్.
0: ఈ ఐస్ క్రీమ్ అనేటువంటిది మన జావా ఉన్నాడు, వాళ్ళు ఏమైనా కొన్ని దేవాలయాల్లో డబ్బిచ్చి వాళ్ళ పేరును చదివించుకుంటుంటారు.
1: ఇన్ సర్టన్ టెంపుల్స్ మనీ ఇస్ ఆఫర్డ్ అండ్ ఇన్ దేర్ నేమ్.
0: కాబట్టి వాళ్ళు ఏమైనా డబ్బిచ్చి ఐస్ క్రీమ్ అక్కడ దిన్నము ఉచ్చరించమని చెప్పారో ఏమనుకుని అక్కడ ఇంకొక ఐస్ క్రీమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అనదర్ ఐస్ క్రీమ్.
0: అది ఏమిటి?
1: క్వాలిటీ
0: క్వాలిటీ ఐస్ క్రీమ్.
1: క్వాలిటీ ఐస్ క్రీమ్.
0: ఈ క్వాలిటీ ఐస్ క్రీమ్ వాళ్ళు మేము డబ్బిస్తాం, మా పేరు కూడా అందులో పెట్టండి. ఈనాడు ప్రణవం అనేటువంటిది ఈ స్థితికి దిగిపోయింది.
1: ప్రణవ హ్యాస్ కమ్ డౌన్ టు దట్ స్టేట్.
0: కనుక మనం చెప్పేసి ఓం ఐం క్రీం అని చెప్పాలి. ఓం ఐం క్రీం, ఓం ఐస్ క్రీం, ఓం త్వరగా అయిపోవాలి చెప్పడం చేత అది ఐస్ క్రీమ్ గా మారిపోతుందా.
1: టు కంప్లీట్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ ఇఫ్ యూ రిపీట్ ఇట్ క్విక్లీ ఇట్ బికమ్స్ ఐస్ క్రీమ్. ఇన్ సహస్రనామం
0: చెప్పాలంటే పాపం టైం తీసుకుంటుంది.
1: ఇట్ టేక్స్ టైమ్ ఆల్సో.
0: కందుకనే త్వర త్వరగా అయిపోతుంది. ఓం ఐస్ క్రీమ్ డమ్మా, ఓం ఐస్ క్రీమ్ డమ్మా, ఓం ఐస్ క్రీమ్. సరిగా మీరు రేపటిదే పూర్తిగా వినండి, చక్కగా వినిపిస్తుంది.
1: యూ లిసన్ టు ద టుమారో మార్నింగ్ యూ విల్ హియర్ కరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ.
0: కనుక ప్రణవము అనేటువంటిది ఉచ్చరించే సమయంలో సుస్పష్టంగా మనం ఉచ్చరించాలి.
1: సో వెన్ వీ అటర్ ఓంకార వీ షుడ్ డూ ఇట్ క్లియర్లీ.
0: చాలా క్లీన్ గా ఉండాలి.
1: వీ షుడ్ అటర్ ఇట్ పర్ఫెక్ట్లీ క్లియర్లీ.
0: ఈ రెండు ఉచ్చరించే సమయంలో అకార ఉకార మకారములు కూడా అందులో ప్రవేశించాలి.
1: వెల్ చాంటింగ్ ఆల్ ది త్రీ అకార ఉకార మకార
0: ఈ మూడు కూడా నువ్వు విభజించకూడదు.
1: వీ షుడ్ నాట్ డివైడ్ దీస్ త్రీ.
0: ఎట్లనగా అది ఓ అది అనగా ఏమిటి ఆ ఊం ఈ మూడు ఏకమైపోవాలి.
1: ఆల్ ది త్రీ షుడ్ బి యూనిఫైడ్.
0: కానీ ఇంకా కొంతమంది ఆడవాళ్ళు చెప్తున్నారు ఆ ఊం ఈ విధంగా విభజించి చెప్తుంటారు. ఈ విభజించి చెప్పేటప్పుడు ఏదో కుక్కలు కొట్టానట్టు ఉంటుంది, ప్రణవం చెప్పినట్టుగా ఉండదు.
1: వెన్ వీ చాంట్ డివైడింగ్ ఇట్ ఇట్ అపియర్స్ ది ఫైట్ ఆఫ్ ది డాగ్స్ నాట్ దట్ ఆఫ్ ప్రణవ చాంటింగ్.
0: కనుక చాలా మంది ఈ ప్రణవ విషయం లోపల చాలా పొరపడుతున్నారు.
1: మెనీ ఆర్ మిస్టేక్ ఇన్ సో ఫార్ ప్రణవ ఇస్
0: కన్సర్న్డ్. చెప్పినటువంటి యొక్క ఆరోపణ లోపల ప్రణవం గురించి చక్కగా బోధించాడు. జాగ్రత్త స్వప్న సుశక్తి యొక్క అవస్థ యొక్క స్వరూపమే ప్రణవము.
1: పిపిలాదా ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ప్రణవ ఇన్ ఆల్ ద త్రీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఒకవేళ మీకు బయట చెప్పడానికి లేకపోతే లోపల చెప్పుకోండి అంతే చాలు. ఆ అశబ్దం అంతా కూడా వినిపించి, అపశబ్దం అంతా వినిపించి ఇతరులకు తలనొప్పి ఎందుకు తెప్పించాలి?
1: ఇఫ్ యూ కాంట్ సే ఇట్ అవుట్ బెటర్ యూ సే విత్ఇన్. వై డు యూ గివ్ హెడేక్ టు అదర్స్?
0: కనుక చెప్పితే సక్రమంగా చెప్పాలి.
1: ఇఫ్ యూ వాంట్ చాంట్
0: సరైన రీతిగా చెప్పాలి
1: ఎగ్జాక్ట్ వే.
0: అప్పుడు దాని యొక్క ఆనందము హృదయ స్థాయి నుంచి మనకు ప్రవేశిస్తుంది.
1: దెన్ యూ విల్ హావ్ బ్లిస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
0: ఆ ఆనందమే మనకు సరైన అనుగ్రహానికి బ్రహ్మానందానికి మూల కారణమవుతుంది.
1: దట్ బ్లిస్ విల్ బి ది రెస్పాన్స్ విల్ బి ది బేసిస్ ఫర్ ది సుప్రీం బ్లిస్.
0: కాన ఈ ప్రశ్నోత్తరమైనటువంటి ఉపనిషత్తులు మానవునికి నిత్య జీవితం లోపల అవసరమైనటువంటివన్నీ ఉండినటువంటి సందేహాలన్నీ తీర్చిపెట్టేస్తుంది.
1: ప్రశ్నోపనిషత్ క్లారిఫైస్ ఆల్ డౌట్స్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్.
0: ఇప్పుడు ఈ ఆరు మంది శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలు ప్రతి మానవుని యందు ఉండేటువంటివి.
1: సిక్స్ క్వశ్చన్స్ పుట్ బై డిసైపుల్స్ ఆర్ దేర్ విత్ ఎవ్రీవన్ ఆఫ్ అస్.
0: కానీ వారు మానవులకంతా కూడాను ఒక ఆదర్శ ముత్తులుగా నిలిచారు. అరిషత్ వర్గములే అరిషత్ స్వరూపములుగా నిలిచారు.
1: దే స్టూడ్ యాజ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
0: కనుక వారికి కూడాను కృతజ్ఞత తెలపాలి.
1: సో వీ షుడ్ హావ్ టు షో గ్రాటిట్యూడ్.
0: ఆరు మంది కూడాను ప్రశ్నలకంతా జవాబు అయిన తర్వాత పిప్పిలాదం దగ్గరికి వచ్చి ప్రార్థిస్తున్నారు.
1: ఆఫ్టర్ గెటింగ్ రిప్లైస్ దే ఆల్ కేమ్ టు పిప్పిలాద అండ్ ప్రే టు హిమ్.
0: మహాస్వామి,
1: హి సెడ్ స్వామి,
0: మా యొక్క హృదయాన్ని తెరిపించి,
1: యు ఓపెన్డ్ అవర్ హార్ట్స్,
0: మా యొక్క ప్రేమను వికసింపజేసి,
1: యు మేడ్ అవర్ లవ్ బ్లాసమ్,
0: మా జ్ఞానాన్ని ప్రచురింపజేసి,
1: యు ఆల్సో హెల్ప్ అవర్ విజ్డమ్ టు ఎక్స్పాండ్,
0: మా జీవితాన్ని ఆనందపరిచినటువంటి వాడు బ్రహ్మం ఉన్నాడని ఏమో అనుకున్నారు. కాదు కాదు కాదు, మీరే మీకు సాక్షాత్ పరబ్రహ్మ మాకు అని పిప్పిలాదుని వర్ణించారు.
1: యు రిడీమ్డ్ అవర్ లైఫ్స్, వి థాట్ ది బ్రహ్మం ఇస్ సెపరేట్ బట్ యు ఆర్ వెరీ బ్రహ్మన్ టు us.
0: కనుక ఎవరు మనకు మంచిని బోధిస్తారో వారినే గురువుగా మనం విశ్వసించాలి.
1: ద వన్ హూ టెల్స్ us గుడ్ వి షుడ్ టేక్ హిమ్ యాజ్ అవర్ టీచర్. గురు
0: యో హి హితోపదేష్ట, హితమును బోధించినటువంటి వాడు గురువు.
1: హి ఇస్ ది ట్రూ టీచర్ ఇఫ్ హి టెల్స్ యు గుడ్.
0: నీ ఇష్టాన్ని బోధించిన వాడు కాదు గురువు.
1: నాట్ యాస్ పర్ యువర్ లైఫ్.
0: శిష్యుడు ఎవరు?
1: హూ ఇస్ ది డిసైపుల్?
0: శిష్యస్తుకోయో గురుభక్తియేవా, అనగా గురువాజ్ఞను శిరసా వహించినటువంటి వాడే శిష్యుడు.
1: ద వన్ హూ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ ద టీచర్ ఈజ్ డిసైపుల్.
0: లేకపోతే వాడు శిష్యుడు కాదు, వీడు గురువు కాదు.
1: ఆర్ ఎల్స్ ఈజ్ నో డిసైపుల్ ఈజ్ నో టీచర్.
0: ఈ రెండూ లేనప్పుడు మనకు గురుత్వమే కుదరదు.
1: వెన్ దేర్ దీస్ టు ఆర్ అబ్సెంట్ దేర్ ఇస్ నో టీచర్ హుడ్.
0: కనుక నిత్య జీవితం లోపల మన కర్మను మనం ఆచరిస్తూ
1: ఇన్ డైలీ లైఫ్ యూ షుడ్ డు అవర్ డ్యూటీ
0: ఇవన్నీ కూడా సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావంతో మనం జీవించడం ఉత్తమమైనటువంటి సులభమైనటువంటి మార్గం.
1: ది ఈజీ నోబుల్ పాత్ ఈస్ టు ఆఫర్ ఆల్ అవర్ యాక్షన్స్ యాక్టివిటీ టు ప్లీజ్
0: ఇది భగవత్ కార్యమే.
1: ఎవ్రీ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్.
0: ఇల్లు ఊడుస్తున్నాము
1: యు స్వీప్ యువర్
0: భగవత్ కార్యమే.
1: ఇట్స్ ఆల్సో గాడ్స్ వర్క్.
0: ఇల్లు కాదు ఊడ్చేది, నా హృదయాన్ని పరిశుద్ధం చేసుకుంటున్నాను అనుకో.
1: ఇట్స్ నాట్ ద హౌస్ యువర్ స్వీపింగ్, యువర్ క్లీనింగ్.
0: ఏదైనా చపాతి చేస్తున్నావు, పూరి చేస్తున్నావు,
1: యూఆర్ ప్రిపేరింగ్ చపాతి.
0: పూరి చపాతి చేస్తున్నాను, ఆ ఉపన్యాసానికి పోలేకపోయానే, భజనకి పోలేకపోయానే అని బాధపడనక్కర్లేదు.
1: డోంట్ ఫీల్ సాడ్ దట్ ఐ కుడ్ నాట్ అటెండ్ దిస్ కోర్స్ అండ్ భజన్ బికాజ్ ఆఫ్ ప్రిపేరింగ్
0: చపాతి. కాదు, నా హృదయాన్ని విశాలం చేస్తున్నాను అనుకో.
1: You consider the expanding your hridaya, feel like that.
0: నీవు కూరగాయలంతా తరిగి కుర్మానో బర్మానో ఏమో చేస్తున్నావు, కానీ ఆ కూరగాయలు తరుగుతున్నావు అంటే కూరగాయలు తరుగుతున్నాను నువ్వు అనుకోవద్దు, నా దుర్గుణములంతా తరిగి వేస్తున్నాను అనుకో.
1: When you cut vegetables to prepare kurma, you think that you are cutting your bad qualities.
0: దీన్ని ప్రేమ అనే జలంలో వేస్తున్నాను అనుకో.
1: You put them in the వాటర్ ఆఫ్
0: జ్ఞానం అనే అగ్ని లోపల దీన్ని అంత బాగా ఉడకబెడుతున్నాను అనుకో.
1: యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విధంగా మనం ప్రతి కర్మను కూడాను ఒక దివ్యమైన భావంతో అనుకుంటే ఇంతకంటే ఇంకా దపము జపము మనం చేయనక్కర్లేదు.
1: ఇఫ్ యూ హావ్ గాట్ దిస్ డివైన్ ఫీలింగ్ బిహైండ్ ఎవ్రీ యాక్టివిటీ, యూ డోంట్ నీడ్ ఎనీ పెనెన్స్.
0: భగవద్ భావంతో మనం చేయాలి.
1: యూ షుడ్ హ్యావ్ డివైన్ ఫీలింగ్.
0: అది సులభమైన మార్గం, షార్ట్ కట్.
1: ఇట్ ఇస్ అన్ ఈజీ పాత్ అండ్ అ షార్ట్ కట్.
0: ఈ విధమైనటువంటి దీంతో పిల్లలైన మీరు ఈనాటి నుంచి ఏదో వైరాగ్యం అని పెట్టుకుని ఇల్లు వాకిలి వదిలి చదువులంతా వదిలిపోమని కాదు చెప్పటము. మీ చదువులు మీరు చదువుకుంటూ
1: తల్లిదండ్రులకు
0: తగినటువంటి తృప్తిని అందిస్తూ
1: సాటిస్ఫై యువర్ పేరెంట్స్.
0: జగత్తుకు ఆదర్శవంతులుగా మీరు నివారణ సరి అయినటువంటి ఆదర్శకులుగా నిలిచి
1: బీ అన్ ఐడియల్ టు ద వరల్డ్.
0: మీరు అభివృద్ధికి రావటమే కాకుండా మీ సోదరులు కూడాను, అనగా సహచరులు కూడాను అభివృద్ధి మార్గానికి తెప్పించాలి.
1: You should not only progress in life, you should also help your brothers.
0: మీరు విన్నటువంటి విషయములు, కన్నటువంటి విషయములు కూడాను ఇతరులకు కూడాను బోధించాలి.
1: What all you have listened to, what all you have seen here,
0: అది నిజమైనటువంటి ఒక సాధన.
1: That is the spiritual
0: practice. ఏది మంచిది నీలో ఉంటుందో ఆ మంచిని 10 మందికి అందించు.
1: What all good is in you, share with others.
0: ఇది దాచిపెట్టుకోవద్దు.
1: Don't hide it.
0: మూసిపెడితే పాసిపోయన్నట, పాసిపోయిన అన్నం పక్వానికి రాదు.
1: If you cover it, it gets spoiled like the rice.
0: ఇది మూసిపెట్టవద్దు.
1: Don't cover it.
0: మంచిని 10 మందికి చెప్పు.
1: Share and tell to 10 people.
0: చెడ్డను మాత్రం వినవద్దు, చెప్పవద్దు.
1: But never listen to bad things, never share with others.
0: ప్రేమ ముదిత మనసే కహు.

0: Radio Sai now brings you a vocal concert by the Malladi brothers, performed during the Guru Purnima celebrations in July 2010.
1: స్వామివారి భక్తులు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాసు గారు స్వామిపై అనేక సంకీర్తనలు రచించి స్వామి ఆశీస్సులు పొందారు. స్వామి వారు రాసిన ఒక శ్లోకం

0: ఉన్నాము.
1: యు ఆర్ దేర్ ఇన్ ఫ్యూచర్.
0: పాస్ట్ దీనిలో గడిచిపోయినటువంటి కాలం నందు ఉంటున్నాము.
1: యు ఆర్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ద పాస్ట్.
0: కనుకనే మానవత్వం అనేటువంటిది దివ్యత్వంతో కూడినటువంటిదే కాని సామాన్యమైనటువంటిది కాదు.
1: సో హ్యూమన్ లైఫ్ ఈజ్ డివైన్ బట్ నాట్ ఆర్డినరీ.
0: ఏ ఉపనిషత్తునందు వేదములు ఎందు కూడాను పవిత్రమైనటువంటి పదములను మనం ఉచ్చరిస్తున్నామో అవన్నీ కూడాను మానవులకు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది మంత్రస్ దట్ వి చాంట్ ఇన్ వేద అండ్ ఉపనిషత్స్, దే ఆల్ డిస్క్రైబ్
0: భగవంతుడు అష్టైశ్వర్య స్వరూపుడు అనుకుంటున్నాము.
1: వి కాల్ దట్ గాడ్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: కాదు, మానవుడే అష్టైశ్వర్య స్వరూపుడు.
1: నో మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఎయిట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
1: ఇస్ పర్మనెంట్ అన్సలీడ్ ఎటర్నల్ అండ్ ఇమ్మోర్టల్.
0: ఇవన్నీ కూడా కావలం కేవలం మానవుడు ఒక బలహీన చేత నేను సామాన్య మానవుడు, భగవంతుడు అతీతమైనటువంటి యొక్క దివ్యశక్తి కలవాడు అని మనం భ్రమిస్తున్నాము. ఈ భావాన్ని మనం పూర్తి నిర్మూలనం చేయాలి.
1: మ్యాన్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ వీక్నెస్ లో, బట్ హీస్ డివైన్. వీ షుడ్ గెట్ అవే ఫ్రమ్ దట్ ఫీలింగ్.
0: ఒక వ్యక్తి అనేక విధమైనటువంటి శక్తులను సాధించి అనేక విద్యను అభ్యసిస్తాడు.
1: An individual may accomplish many powers and may learn many forms of
0: life. ఎక్కడ నుంచి వచ్చాయి?
1: Where from the different forms of education?
0: తాను ప్రయత్నపూర్వకంగానే సాధిస్తూ వచ్చాడు.
1: Because he could accomplish wholeheartedly.
0: పుట్టినప్పుడు ఏ మాత్రం కూడా ABCDలు కూడా రావు.
1: At the time of birth he would not have any accomplishment.
0: కానీ ఆ శ్రద్ధలు లభతే జ్ఞానమని, ఈ శ్రద్ధ చేత ఎంతైనా కూడా మనం సాధించవచ్చు.
1: Out of the steadfastness he can achieve anything.
0: కానీ మనయందు మన యొక్క జీవితం ఎంతవరకు ప్రయాణం చేస్తుండాలి?
1: But how far our life travels?
0: Nenu na kutumbamu itivarike manam prayanam chestunnam.
1: Our life travels only between the two positions, I and my family. Kanuka
0: swarthamu saprayojanam tho koodi untunnayi.
1: It's full of selfishness and self interest.
0: Nenu na kutumbamu tarvata marokati samajam okati untundadi.
1: Beyond I and my family there is society.
0: Aa samajame lekapothe nee kutumbam ekkada neev ekkada.
1: When there's no society, where are you and your family?
0: Society varaku manam prayanam cheyatam ledhu.
1: We are not traveling up to the position of society.
0: Kanukane manilo undinatundi divyattanu manam artham chesukolekapothunnam.
1: So we are not able to understand the divinity within us.
0: Neevu prapanchanni premistunnavu.
1: You love the world.
0: ఈ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: Aspire world.
0: ఈ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుతున్నావు.
1: Aspire the welfare of the world.
0: దేనికోసం కోరుతున్నావు?
1: What for?
0: ప్రపంచం కోసం నీ ప్రపంచ క్షేమాన్ని కోరటం లేదు.
1: యు ఆర్ నాట్ డిజైరింగ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ ఫర్ ద
0: సేక్ ఆఫ్ ద వరల్డ్. సుఖం కోసం నీ ప్రపంచాన్ని ఆశించటం లేదు.
1: యు ఆర్ నాట్ ఎస్పైరింగ్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్.
0: నీ సుఖ నిమిత్తమై నీ ప్రపంచాన్ని ఆశిస్తున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ ప్లెజర్ యు వాంట్ ది వెల్ఫేర్.
0: నీ క్షేమ నిమిత్తమై నీ ప్రపంచం యొక్క క్షేమాన్ని కూడా కోరుతున్నావు.
1: ఫర్ యువర్ ఓన్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ.
0: నీ క్షేమం ఉంటప్పుడు నువ్వు ప్రపంచం క్షేమంలోనే ఇమిడి ఉంటుండాలి.
1: దేర్ఫోర్ యువర్ సెక్యూరిటీ లైస్ ఇన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద వరల్డ్.
0: ఆ ప్రపంచమే మన యొక్క సొసైటీ, సమాజము.
1: దట్ వరల్డ్ వెరీలీ ఈజ్ అవర్ సొసైటీ.
0: కనుక అంతవరకు మనం ప్రయాణం చేయాలి.
1: సో వీ హావ్ టు ట్రావెల్ టు దట్ ఎక్స్టెంట్.
0: నేను అనేటువంటి దాని నుంచి కుటుంబము, కుటుంబం నుంచి మనం సమాజముకు ప్రవేశించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ట్రావెల్ ఫ్రమ్ ఐ టు ద ఫ్యామిలీ అండ్ టు ద సొసైటీ.
0: ఇన్ని సమస్యలకు మూల కారణము ఇదే పెద్ద కారణం.
1: ద మెయిన్ థింగ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద కన్ఫ్యూజన్.
0: ప్రతి మానవుడు కూడాను తాను తన కుటుంబం, తాను తన కుటుంబము. ఇంతవరకే తాను విశాలమైనదిగా పోతున్నాడే కానీ ఇంకా సొసైటీ, సమాజం అనేటువంటిది ఒకటి ఉండదని విశాలమైనటువంటి భావాన్ని తాను ఏమాత్రము అభివృద్ధి చేసుకోవటం లేదు.
1: ఎవ్రీ మ్యాన్ టుడే హ్యాస్ గాట్ దిస్ నారో ఫీలింగ్, ఐ అండ్ మై ఫ్యామిలీ. హీ డస్ నాట్ రికగ్నైజ్ ద సొసైటీ.
0: ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క సమాజం యొక్క క్షేమాన్ని దృష్టి ఎందుకుని అంతవరకు మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచంలో సమస్యలే ఉండవు.
1: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ ప్రొసీడ్స్ టువర్డ్స్ ద సొసైటీ ఎస్పైరింగ్ టు ద సెక్యూర్ సొసైటీ, సమస్త దుఃఖములకు,
0: సమస్త విచారములకు, సమస్త కష్టములకు ఇవన్నీ కూడాను ఈ యొక్క విశాల భావం లేకపోవటమే కారణము.
1: ఫర్ ఆల్ ద లాసెస్, ఫర్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎంగ్జైటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ థింగ్ ఇస్ ది అబ్సెన్స్. వేద
0: కాలమునందు లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైనటువంటి ప్రార్థన ప్రారంభిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే ఆఫర్డ్ ప్రేయర్ విత్ లార్జ్ హార్టెడ్నెస్ సేయింగ్ దట్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ.
0: వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనింది వేదం. అనగా వేదాహమేతం పురుషం మహాంతం, నేను మహాపురుషుణ్ణి చూచాను.
1: ఐ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచావు?
1: వేర్ హావ్ యూ సీన్?
0: స్వప్నంలో చూచావా?
1: హావ్ యూ సీన్ ఇన్ ద డ్రీమ్?
0: ఎక్కడ సినిమాలో చూచావా?
1: ఆర్ హావ్ యూ సీన్ ఇన్
0: టీవీలో చూచావా?
1: ఆర్ యు హావ్ సీన్ ఇన్ టీవీ?
0: కాదు కాదు. తమస పరస్తాత్, అజ్ఞానమైనటువంటి చీకటిని తర్వాత ఆ పరమాత్మని నేను చూచాను.
1: నో నో, ఐ హావ్ సీన్ గాడ్ బియాండ్ దట్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ ఇగ్నోరెన్స్, అజ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉంటుండాలి?
1: Where does this ignorance lie?
0: నేను నా కుటుంబం అనుకోవటమే అజ్ఞానము.
1: The ignorance is absolute ignorance.
0: ఈ అజ్ఞానం దాటిన తర్వాత చెప్పండి.
1: But you are not following that easy path that will take you to the supreme stage, but with all the suffering and the

0: process, you go to the Supreme Court.
1: Supreme Court.
0: For what for should you go to Supreme Court?
1: Supreme Court?
0: What profit will it give you?
1: కార్యమనం సుప్రీం కోర్టు కాదు, సుప్రీం స్టేజ్ కి పోవాలి, సుప్రీం స్థానాన్ని పొందాలి.
0: సో వీ షుడ్ రీచ్ సుప్రీం స్టేజ్ బట్ నాట్ సుప్రీం కోర్ట్.
1: అది ఏ ది డివైన్ సెల్ఫ్, సుప్రీం డివైన్ సెల్ఫ్.
0: That is supreme divine self.
1: అది మానవత్వ రూపాన్ని మనం అనుభవించాలి.
0: We have to experience the real human form.
1: పవిత్రమైనటువంటి ఒక దివ్య జీవితాన్ని మనం అనుభవించాలి.
0: We should experience the divine life.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు
0: in every human being.
1: ఈ సహజ మైండ్స్,
0: ఇట్స్ న్యాచురల్,
1: సూపర్ మైండ్,
0: సూపర్ మైండ్,
1: ఓవర్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: ఎలిమినేటెడ్ మైండ్,
0: ఎలిమినేటెడ్
1: మైండ్. అన్ని మానవుని ఎందే ఉంటున్నాయి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్
1: మ్యాన్. మానవుడు విశ్వస్వరూపుడు.
0: Man is the very form of the universe.
1: సర్వము మానవుని ఎందే ఉంటుండాలి.
0: Everything is within
1: man. చిన్న ఉదాహరణ మీరు తీసుకోండి.
0: Small example.
1: మానవుడు 5 అడుగులు ఎత్తుంటున్నప్పుడు ఇంత విశ్వం తనలో ఎట్లా ఉంటుండాలి?
0: When you are just 5 feet height, how do you expect universe in you?
1: నీవు అమెరికా చూచి వచ్చావు.
0: You have seen American return.
1: నీవు జపాన్ చూచి వచ్చావు.
0: You have seen Japan.
1: జర్మనీ చూచి వచ్చావు.
0: Seen Germany.
1: కానీ నీవు కూర్చొని కన్నులు మూసుకొని ఆ చూచి వచ్చినటువంటి దృశ్యాన్నంతా నీవు తలంచుకో, అవన్నీ నీలో చేరిపోయినాయి.
0: You sit and close your eyes, you'll experience all the scenes.
1: నీవు ఉన్నది ఇంత చిన్నవాడైతే ఈ జపాన్, జర్మనీ ఇవన్నీ కూడా నీలో ఎట్లా ఇమిడి ఉంటున్నాయి?
0: You're so small, but yet how do you expect the Germany, Japan in you?
1: విశాలమైనటువంటి వాడు.
0: You are really vast.
1: నీ హృదయం చాలా విశాలమైనటువంటిది.
0: You are broad hearted.
1: దేహము చిన్నదే.
0: The body is small.
1: అనంతమైన ఆకాశంలో చుక్కలు మెరుస్తుంటున్నాయి.
0: Stars that shine in the infinite sky.
1: చిన్న అద్దము తీసుకుని దాంట్లో చూడు, ఆ ఎంతో ఎత్తులో ఉన్నటువంటి చుక్క ఈ అద్దంలో కనిపిస్తుంది.
0: Take a small mirror. That sky is reflected in that mirror.
1: కనుకనే విశ్వం దర్పణ దృశ్యమాన నగరే అన్నది పురుషోత్తముడైనటువంటి యొక్క దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి said that the entire universe is a mirror.
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరే, విశ్వం, విశ్వమంతా ఒక అద్దములో చూడవచ్చు మనం.
0: The whole universe can be watched in a mirror.
1: అదే విధంగా మన హృదయమే అద్దము.
0: So heart is a mirror.
1: ఇందు విశ్వమంతా కూడా దీంట్లో మనము చూడవచ్చును.
0: We can see the universe there.
1: కనుక మన హృదయం కంటే మించినటువంటిది మరొకటి ఈ జగత్తులో లేదు.
0: సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్
1: మనకంటే మించినటువంటి దైవత్వం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ డివినిటీ బియాండ్ యు.
1: ఈ విశ్వాసాన్ని ఈనాటి నుంచి మీరు అభివృద్ధి పరచుకోవాలి.
0: యు షుడ్ డెవలప్ దట్ ఫెయిత్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే మనం విశ్వస్వరూపముగా మారవచ్చును.
0: దెన్ యు కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: ఎంతకాలమైనా నేను అల్పుణ్ణి, నేను మానవుణ్ణి, నేను మానవుడు అనుకుంటే నీవు అల్పుడే అయిపోతావు, మానవుడే అయిపోతావు.
0: ఇఫ్ యు కన్సిడర్ ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఐ యామ్ లో అండ్ వీక్, యు బికమ్ లో.
1: బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యత్ భావం తద్ భవతి. నీవు ఆ విధంగా భావించకూడదు. నేను బ్రహ్మ, నేను బ్రహ్మ, నేను బ్రహ్మ అనుకో. నీకు ఆ ఎంకరేజ్మెంట్, ఆ యొక్క దివ్యమైనటువంటి భావములు అభివృద్ధి అవుతూ వస్తాయి.
0: యూ షుడ్ ఫీల్ ఐఎమ్ బ్రహ్మ, ఐఎమ్ గాడ్, దెన్ యూ విల్ హ్యావ్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక ఈ సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, జ్ఞానమైనటువంటి దివ్యత్వాన్ని, అనంతమైనటువంటి దివ్యత్వాన్ని మీరు నిరంతరము చింతిస్తూ రావాలి.
0: సో యూ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఫర్వెంట్లీ, ఇన్సెసెంట్లీ, దిస్ డివినిటీ విచ్ ఇస్ ఆల్ ట్రూత్, విచ్ ఇస్

0: So the knack and the crack, the humanism is gone.
1: దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుందని మీకు అందరికి తెలుసును అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ సెడ్ దిస్ ఎ స్మాల్ స్టోరీ ఎర్లియర్.
1: ఒక కొలం లోపల
0: ఇన్ ఎ లేక్
1: ముసలి జీవిస్తూ ఒక తన కాలం గడుపుకుంటూ ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ క్రొకడైల్ విచ్ ఇస్ స్పెండింగ్ ఇట్స్ టైమ్.
1: ఆ యొక్క కొలనుకు పక్కన ఒడ్డునే ఒక పెద్ద వృక్షం ఉంటుండాలి.
0: Along the shore is present a big tree.
1: ఆ వృక్షం పైన ఓ కోతి నివసిస్తూ ఉంటుండాలి.
0: A monkey is living on the top of the tree.
1: ఆ వృక్షం ఏ వృక్షం అనగా నేరేడు వృక్షము.
0: That tree is నేరేడు tree.
1: అంటే ఇటువంటి
0: eatable fruits. Eatable fruits.
1: ఈ ఫలమునంతా భుజిస్తూ ఉంటుంటారు.
0: That he eats all those.
1: ఇది భుజించడము కింద పడవేయటము.
0: He partakes all the fruits and drops.
1: కింద పడవేసినటువంటి ఒక రేడి పండును ఆ ముసలి తిని చాలా ఆనందించడం జరుగుతూ ఉండేది.
0: The crocodile will be eating all the leftover over there and
1: ఈ విధంగా కొంతకాలం చక్కగా తినింది ఆ క్రోకడైల్ కూడా చక్కగా బలిచింది.
0: As time passed off, the crocodile also has grown fatty.
1: ఈ కోతికి క్రోకడైల్ కూడా చక్కగా స్నేహం ఏర్పడిపోయింది.
0: There's a very good friendship between the monkey and the crocodile.
1: ఈ క్రోకడైల్ చెప్పింది.
0: The crocodile said,
1: ఓ మంకీ బావా,
0: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
1: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
0: ఓ బ్రదర్ ఇన్ లా మంకీ,
1: నీ దగ్గర నుంచి నేను దిన్నము విందును ఆరగిస్తున్నాను.
0: I am just enjoying the banquet so nicely given by you.
1: కనుక నీవు కూడాను మా ఇంటికి ఒక దూరం చుచ్చి విందు మా విందును ఆరగించాలి అని.
0: You also visit us one day and accept hospitality.
1: ఇది కోతికి ఆశ్చర్యం వేసింది.
0: The monkey was surprised.
1: ఇది ఎక్కడ ఇల్లు ఉంటుందాది, ఇది ఎక్కడ నివసిస్తుందాది అని అనుకుని కొంచెం యోచన చేసింది.
0: The monkey thought over for some time, where is the residence of
1: this monkey? ఎక్కడిది? మానవునికి పూర్వపు జన్మమే మంకీ.
0: Monkey is just our forefather born to our birth.
1: చాలా తెలివితేటలు ఉంటున్నాయి ఈ మంకీకి.
0: The monkey is highly intelligent.
1: ఏదో మంకీ అని మనం పిలుస్తామే కానీ మంకీకి ఉన్న తెలివితేటలు ఎవరికి లేదు, మ్యాన్ కూడా లేదు.
0: We just make fun of monkey, but it's very intelligent. Man is not that.
1: అందువల్లనే శ్రీరాముని యొక్క దాసుడుగా తయారయ్యాడు ఆ హనుమంతుడు.
0: Therefore Hanuman became a servant of the Lord Rama then.
1: ఎంత కార్యం సాధించాడు.
0: What an accomplishment, you know.
1: సరే ఇది ఒప్పుకుంది పాపం.
0: Yes, it accepted the proposal.
1: నేను ఎట్ట వచ్చేది మీ ఇంటికి?
0: How am I to come to
1: నీళ్లలో దిగలేను.
0: I cannot get into the water.
1: నీవు నీళ్లను విడిచి గట్టుకు రాలేవు.
0: You cannot go over to the bank.
1: కనుక నేను ఎట్ట మీ ఇంటికి వచ్చేది అని చెప్పింది.
0: How am I to come to you?
1: అయ్యో స్నేహితుడా, నాకింత దేహం ఉంటుండాలి, నా పైన కూర్చో, నేను తీసుకుని పోతాను పడవ మాదిరి.
0: He said, oh friend, I got this huge body, you can sit on my back. I'll take you.
1: సరే కూర్చుంది.
0: Yes, the monkey said.
1: సరిగా అటువైపున గట్టుకు చేరే కొంత దూరం ఉండినట్టుగా అప్పుడు చెప్పింది ఈ యొక్క క్రోకడైల్ తన రహస్యాన్ని.
0: The crocodile revealed the secret when it was about to reach the shore.
1: లేదు లేదు.
0: No.
1: ఓ బావా,
0: ఓ బ్రదర్ ఇన్ లా,
1: నీ గుండెను తినాలని నా భార్య చాలా ఆశపడుతుంటుండాలి.
0: మై వైఫ్ డిజైర్స్ టు ఈట్ యువర్ హార్ట్.
1: కనుక నా యొక్క వైఫ్ ఈ సంతృప్తి నేను ఇవ్వాలి, అందుకోసం నేను ఇక్కడ తెచ్చాను అన్నాడు.
0: ఐ షుడ్ సాటిస్ఫై మై వైఫ్, ఫర్ దట్ పర్పస్ ఐ బ్రాట్ యు హియర్.
1: కోతి చాలా యోచన చేసింది.
0: మంకీ
1: థాట్, వరే వరే పిచ్చివాడా, నీ భార్యకు తృప్తి చేయకుంటే నాకు కూడా సంతోషమే.
0: ఐ బి సో హ్యాపీ టు ప్లీజ్ యువర్ వైఫ్.
1: నాకు అప్పుడే ఎందుకు నువ్వు చెప్పలేదు?
0: వై డిడ్ యు టెల్ మీ బిఫోర్ హ్యాండ్.
1: నా గుండెను ఎక్కడంటే అక్కడ ఎగురుతూ ఉంటాను, పడిపోతుందో ఏమో, చెట్టు తగిలించి వచ్చాను, తిరిగి వెనక్కి పోదాం పా అన్నది.
0: యాజ్ ఐ హావ్ బీన్ జంపింగ్ ఫ్రమ్ దిస్ ట్రీ టు దట్ అదర్ ట్రీ టాప్, ది హార్ట్ మే ఫాల్ డౌన్ ఎట్ వన్ ప్లేస్, దేర్ఫోర్ ఐ కెప్ట్ ఇట్ హ్యాంగింగ్ ఆన్ అనదర్ ట్రీ టాప్ దేర్.
1: నేను ఎప్పుడు జంప్ చేస్తుంటాను.
0: ఐ కంటిన్యూస్లీ
1: జంప్. గుండె ఎక్కడ పడిపోతుందో ఏమో అని ఒక దగ్గర పెట్టాను భద్రంగా.
0: The heart may fall down, therefore I kept it in security.
1: Reverse. Venki podam pa teeskonu vachestanu annadu.
0: Now let's go back, let's go reverse. I bring back my heart.
1: Ee yokka musaliki buddhi ledu.
0: Crocodile is a dunce, not intelligent.
1: Sitti dandiga undi gaani buddhi ledu.
0: It has got the strength but no intelligence. Ee
1: mati vidyavantula vale untundadi.
0: Then the crocodile is like modern education, educated people.
1: Unda nistundaneekunte aasitopala tirigi vachindi club ku vachinattuga.
0: With the desire that it will give the heart, it returned as it is going
1: undi
0: to club.
1: Undi kadeni digi poi gundam chestanani digindi chette ekkipoyindi.
0: He said, you remain here, I'll bring the heart, and it just climbed up the tree.
1: Oh pichi musali, gundeni teesi tagilincheki veel avutunda, inta matram neeku buddhi lekunnattu ilanti vaani prashni friendship naaku akkarledu pommaninji.
0: Then oh crocodile, what a fool you are, is it possible to separate heart from me? I don't want such a friend. No,
1: ilanti telivi takku friendship naaku enduku?
0: Why should I have friendship with such a dunce idiot?
1: Friends kavalante telivigalinte variga undali.
0: My friends should be
1: na kashtamulyandu sukhamulandu kudanu na kshemanni aashinchali. Tegnatanu choopalanukunte bhagavantuniki ee vidhamaina yuktitiga ma kaadu manam choodapattundi.
0: So you cannot express gratitude through this
1: act. Hrudayamto bhagavantuniki arpitam cheyali.
0: You have to offer surrender wholeheartedly.
1: Idi ye mana yokka tax.

ఓం శ్రీ సాయిరాం. శీలమే విద్యకు అంతిమ లక్ష్యమని, సముపార్జించిన విద్యకు పరమార్థం ప్రేమయని ప్రబోధించిన సాయిమాతకు పూర్వ విద్యార్థులు అందరము ప్రేమ సంగీతాంజలి సమర్పించుకొనుచున్నాము. ప్రేమే నా రూపమన్న సాయిమాత కరుణతో వర్షించిన ప్రేమామృతధారలను ఆస్వాదిస్తూ పెరిగిన మేము నేడు ఈ నూతన సంవత్సర ఆరంభ శుభ సందర్భమున ప్రేమతోనూ భక్తితోనూ గాన సుమాలతోనూ అర్చన చేయుచున్నాము.

0: Radio Sai now brings you a vocal concert by the Malladi brothers, performed during the Guru Purnima celebrations in July 2010.
1: స్వామివారి భక్తులు, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాసు గారు స్వామిపై అనేక సంకీర్తనలు రచించి స్వామి ఆశీస్సులు పొందారు. స్వామి వారు రాసిన ఒక శ్లోకం